ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 4వ తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు ఈరోజు మనం కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం. ద్వాపర యుగంలో ఈ భూమి మీద పాపం పెరిగిపోయి ధర్మం క్షీణించిపోతున్న సమయంలో స్వయంగా శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవుల కుమారుడిగా కంస సంహారం కోసం, ధర్మస్థాపన కోసం ఈ భూలోకంలో అవతరించిన పవిత్రమైన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి. భాద్రపద బహుళ అష్టమి, రోహిణీ నక్షత్రంతో కూడిన ఈ శుభదినాన కృష్ణ పరమాత్ముడు మథురా నగరంలో జన్మించారు. ఈ రోజును యావత్ ప్రపంచంలో ఉన్న కృష్ణ భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కృష్ణుడు రాత్రి సమయంలో జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈరోజు రాత్రి 12 గంటల సమయంలో ప్రత్యేక

దాదాబాయ్ నవరోజీ గారి జయంతి. దాదాబాయ్ నవరోజీ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు ఆర్థికవేత్త. ఆయనను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సెప్టెంబర్ 4, 1825 బొంబాయి అంటే ప్రస్తుతం ముంబైలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. ముంబైలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాత లండన్లో ఉన్నత విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి పట్టభద్రులైన తొలి భారతీయులలో ఒకరు. కాంగ్రెస్ పార్టీ స్థాపనలో మరియు దాని ప్రారంభ అభివృద్దిలో నవరోజీ కీలక పాత్ర పోషించారు. ఆయన 3 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికైన తొలి ఆసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. 1892 నుండి 1895 వరకు హౌస్ ఆఫ్ కామర్స్ సభ్యుడిగా పనిచేశారు. పార్లమెంట్లో భారతదేశం తరపున గళం వినిపించారు. బ్రిటిష్ పాలన వల్ల భారతదేశం ఆర్థికంగా ఎలా నష్టపోతుందో ఆయన ప్రపంచానికి తెలియజేశారు. భారతదేశ సంపద అంతా బ్రిటన్కు తరలిపోతుందని నిరూపిస్తూ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. అలాగే మనం నేషనల్ న్యూట్రిషన్ వీక్ జరుపుకుంటున్నాం. జాతీయ పోషకాహార వారోత్సవాలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించబడతాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం సమతుల్య ఆహారం, పోషకాహార సమతుల్య ప్రాముఖ్యత, అలాగే పోషకాహార లోపం వల్ల కలిగే అనారోగ్యాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనం జాతీయ నేత్రదాన పక్షం రోజు కూడా జరుపుకుంటున్నాం. నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తారు. నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు అంధత్వాన్ని నివారించడం ఈ పక్షం రోజుల యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యక్తి మరణించిన తర్వాత 6 గంటల్లోపు కళ్లను అంటే కార్నియాను స్నేహకరించాలి. నేత్రదానం చేయడం వల్ల మరణం తర్వాత కూడా ఇతరులకు చూపు ప్రసాదించవచ్చు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. దేశభక్తి గీతం విందాం.

0: మీరింతవరకు అర్చనలు, దేవీ భక్తి గీతాలు మరియు నాటకీ కాలం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:30 కావస్తుంది. సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత సయ్యద్ అబూబకర్.
1: అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా దివ్య ఖురాన్ లో ఇలా ఆజ్ఞాపించున్నాడు, అనగా మరియు నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించున్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారు ఇరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కుంటూ ఛీ అని కూడా అనకు, మరి వారిని గద్దించకు, మరియు వారితో మర్యాదగా మాట్లాడు. ఒక వ్యక్తి మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు, యా రసూలుల్లాహ్, నేను నా తల్లిని 7 హజ్ యాత్రకు తీసుకెళ్లాను. ఆమెను నా భుజాలపై మోస్తూ కాబా ప్రదక్షిణలు చేపించాను. దీని ద్వారా నాకు జన్మనిచ్చిన నా తల్లి రుణం తీరిపోయి ఉంటుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, నీవు నీ తల్లి గర్భంలో ఉండగా నీవు గర్భంలో కదులటం వలన ఆమెకు ఒక్కసారి కలిగిన నొప్పి బాధ రుణం కూడా తీరలేదు. ఆ విధంగా నువ్వు ఎన్నిసార్లు కదిలావో, ఆమె ఎన్నిసార్లు నొప్పి సహించి ఉంటుందో ఆలోచించు. తల్లి రుణం ఎన్నడూ తీరనిది. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్తలలో ఉన్నత స్థానం పొంది ఉన్నారు. ఆయన అల్లాతో సంభాషించేవారు, అందుకే ఆయనను కలీముల్లా అని కూడా పిలుస్తారు. అంటే అల్లాతో సంభాషించేవారు అని అర్థం. ఒకరోజు హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాను, ఓ అల్లా, స్వర్గంలో నా సహచరుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది, అతనిని కలుసుకోవాలని ఉంది అని కోరుకున్నారు. స్వర్గంలో నీ తోడుగా నీ సహచరుడిగా ఉండేవాడు ఫలానా ఊరిలో ఒక చిన్న దుకాణం నడుపుతున్నాడు, వెళ్లి అతన్ని నీ కలుసుకోమని అల్లా సమాధానం పలికాడు. హజరత్ మూసా అలైహిస్సలాం వెంటనే అతనిని వెతుక్కుంటూ అతని దుకాణం వద్దకు చేరి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. నేను పనిలో నిమగ్నమై ఉన్నాను, కాసేపు నిరీక్షించండి అన్నాడు అతను. స్వర్గంలో నా సహచరుడి స్థానం పొందిన ఇతను చేసిన పుణ్యం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన అక్కడే కూర్చున్నారు. తన పని ముగించుకుని దుకాణం మూసి హజరత్ మూసా అలైహిస్సలాంను వెంట పెట్టుకుని ఇంటికి చేరాడు అతను. అతని ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న ఓ ముసలావిడ తప్ప ఇంకెవరూ లేరు. ఆ ముసల ఆవిడ అతని తల్లి. అతను గబగబా పిండి కలిపి రొట్టెలు కూర తయారు చేశాడు. తన తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా లేవమ్మా, భోజనం చేద్దు గాని అని చెప్పి రెండు చేతులతో పట్టుకుని ఆమెను లేపాడు. ఆమె ముఖం కడిగాడు, రొట్టెలు తన చేతులతో తినిపించాడు, నీరు త్రాగిచ్చాడు, ఆమె మూతి తుడిచి పడుకోబెట్టాడు. ఆమె పడుకునే ముందు రెండు చేతులెత్తి ఏదో ప్రార్థన చేసింది. ఇది అంతా గమనిస్తున్న మూసా అలైహిస్సలాంకు ఆమె చేసిన ప్రార్థన వినిపించలేదు. అతను మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చి, రండి ఇప్పుడు మనమిద్దరం భోజనం చేద్దామన్నాడు. ఆగు, ముందు మీ తల్లిగారు రెండు చేతులెత్తి ఏమని ప్రార్థన చేశారు చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు, ప్రతిరోజు నేను దుకాణం మూసి ఇంటికి వచ్చి ముందు రొట్టెలు చేసి ఆమెకు తినిపించందే నేను తినను. ఆమె మంచం నుండి లేవలేదు, నేనే భోజనం తినిపిస్తాను. ఆమెకు

0: చేస్తాను. ప్రతిసారి ఆమె రెండు చేతులెత్తి, ఓ అల్లాహ్, నా కొడుకును స్వర్గంలో నీ ప్రేమైన ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. అప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, ఆమె ప్రార్థన అల్లా ఆమోదించాడు, నేనే ఆ ప్రవక్త మూసా అలైహిస్సలాం. అది విని అతని కళ్ళలో నీళ్లు గిర్రనా తిరిగాయి. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక సామాన్యుడికి దైవ ప్రవక్తలలో ఉన్నత స్థానం కలిగి ఉన్న హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం స్వర్గంలో లభించుటకు అతను తల్లికి చేసుకున్న సేవయే కారణం. ఒక ఇంజనీరు తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించి, ఆమె మరణ సమయంలో నాకు కబురు చేస్తే నేను వస్తాను అని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులకు చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత అతని తల్లి తుది శ్వాస విడిచే సమయం వచ్చింది. నిర్వాహకులు అతనిని ఫోన్ చేసి చెప్పారు. అతను వెంటనే తల్లి వద్దకు వచ్చి, అమ్మా, నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఆమె బలహీన స్వరంతో చెప్పింది, ఈ ఓల్టేజ్ హోమ్ లో ఉన్న ఫ్యాన్లు సరిగా లేవు. వేసవి కాలంలో ఇక్కడ ఉన్న వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని రిపేరు చేయించు, లేదా నీ సొంత ఖర్చుతో కొత్త ఫ్యాన్లు కొన్ని దానం చేయి, ఇదే నా చివరి కోరిక అంది ఆ తల్లి. అతను ఆశ్చర్యంగా, అమ్మా, దీనివల్ల నీకు ఏమి లాభం? నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నావు కదా అని అన్నాడు. ఆ ఫ్యాన్లు నా కోసం కాదు నాయనా, నీకోసం అంది ఆ తల్లి. నా కోసమా? ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును, నీవు ముసలావాడి అయినప్పుడు నీ కుమారులు నిన్ను ఇదే ఓల్టేజ్ హోమ్ లో చేర్పిస్తే ఫ్యాన్లు లేక నీకు ఇబ్బంది కలిగితే నా ఆత్మ క్షోభిస్తుంది, మరణించినా కూడా మమతను మరవని ఆ మహాతల్లి అంది. ఇది తల్లి ప్రేమ. ప్రేమను ఎలా చూపించాలో నాన్నకు తెలీదు, ప్రేమను ఎలా దాచుకోవాలో అమ్మ ఎరుగుదు. తమ బిడ్డలను ప్రేమించడమే వారికి తెలుసు. కనుక ఖురాన్ ఆదేశాల ప్రకారం వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారి ఇరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కునిచ్చి అని కూడా అనకూడదు, వారిని గద్దించకూడదు. వారితో మర్యాదగా మాట్లాడంలోనే మన జీవన సాఫల్యం దాగి ఉన్నది.
1: మరింతవరకు సయ్యద్ అబూబకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35 పొలం కబుర్లో.

జొన్న పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జొన్న పంట ఖరీఫ్లో అయితే 34.59 ఎకరాల్లోనూ, అదే రబీలో అయితే 2 లక్షల ఎకరాల్లోనూ సాగు చేయబడుతుంది. ఎకరాకు సరాసరి దిగుబడి విషయానికొస్తే ఖరీఫ్లో అయితే 581 కిలోలు, రబీలో అయితే 866 కిలోలుగా జొన్న దిగుబడి ఉంది. జొన్న పండించే ప్రాంతాల్లో ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చెలకా నేలలు గల కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంది. మాఘీ ప్రాంతంలో నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాల్లో పండించబడుతుంది. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలు ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలు. జొన్న విత్తే విషయానికొస్తే ఖరీఫ్ పంట గనకైతే జూన్ మాసంలోను, మాఘీ గనకైతే సెప్టెంబర్ నెలలోను, రబీ అయితే అక్టోబర్ మాసంలోను, లేట్ రబీ అయితే నవంబర్ మాసంలోను, వేసవి కాలానికి గనకైతే జనవరి మాసంలో విత్తుకోవాలి. నల్లరేగడి మరియు తేలికైన నేలలు జొన్న పండించుటకు అనువైన నేలలు. ఎకరాకు 3 నుంచి 4 కిలోల జొన్న విత్తనం సరిపోతుంది. జొన్నలో హైబ్రిడ్ రకం CSH16, ఇది 1997 సంవత్సరంలో విడుదలై ఖరీఫ్ మరియు మాఘీ మాసానికి అనువైన రకాలు. దీని పంట కాలం 105 నుంచి 110 రోజులు. దిగుబడి ఎకరానికి 15 నుంచి 17 క్వింటాళ్ల వరకు ఇస్తుంది. బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను ఈ రకం బాగా తట్టుకుంటుంది. మరొక రకం CSH15R, ఇది 1995లో విడుదలై రబీ కాలానికి అనువైన రకం. 110 నుంచి 115 రోజుల్లో పంటకాలానికి చెందింది. ఎకరానికి 13 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చి మొవ్వ చంపే ఈగను, కాండం కుళ్ళు తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. మరొక రకం CSH14, ఇది 1992లో విడుదలై ఖరీఫ్ కాలానికి సంబంధించి 95 నుంచి 100 రోజుల పంటకాలానికి

ని కలిగి ఉండి ఎకరానికి 12 నుంచి 13 క్వింటాల్ వరకు దిగుబడినిచ్చి బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. అలాగే తక్కువ వర్ష ప్రాంతాలకు కూడా ఈ రకం అనువైందిగా చెప్పుకోవచ్చు. CSH18 రకం 1999 విడుదలయ్యి ఖరీఫ్ కాలానికి చెందింది. దీని పంట కాలం 110 నుంచి 115 రోజులు. ఎకరానికి 16 నుంచి 17 క్వింటాల్ వరకు దిగుబడినిచ్చి గింజపై వచ్చే బూజు తెగులను ఈ రకం బాగా తట్టుకుంటుంది. PSV1 అనే రకం 1996 విడుదలై ఖరీఫ్ రబీ కాలానికి అనువైంది. 105 నుంచి 110 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజ తెల్లగా ఉండి చొప్ప పశువులు తినడానికి అనుకూలంగా ఉంటుంది. CSV15 రకం ఈ రకం కూడా 1996 విడుదలయ్యి ఖరీఫ్ కాలానికి చెందింది. పంట కాలాన్ని 110 రోజులు కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. నంద్యాల తెల్లజొన్న 1 రకం, దీనిని NTJ1 అని కూడా పిలుస్తారు. ఈ రకం 1998 విడుదలయ్యి మాఘి రబీ కాలానికి కూడా అనువైంది. 105 నుంచి 110 రోజులు పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం బెట్టను బాగా తట్టుకుంటుంది. అలాగే గింజ రాలే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరొక రకం నంద్యాల తెల్లజొన్న 2 రకం, దీనిని NTJ2 అని కూడా పిలుస్తారు. 1989 విడుదలైన ఈ రకం మాఘి రబీ కాలానికి అనువైంది. పంట కాలం 95 నుంచి 110 రోజులు కలిగి ఉండి ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం పంట త్వరగా కోతకు వస్తుంది. గింజ లావుగా ఉండి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా గింజలు సులభంగా కూడా రాలుతాయి. నంద్యాల తెల్లజొన్న 3 రకం 1995 విడుదలయ్యి మాఘి రబీ కాలానికి అనువైన రకం. ఇది 100 నుంచి 105 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. చొప్ప ఎక్కువగా కూడా ఇస్తుంది. బెట్టను ఆకుమచ్చ తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. N13, దీనిని పచ్చజొన్న అని కూడా పిలుస్తారు. ఈ రకం 1966 విడుదలయ్యి మాఘి రబీ కాలానికి అనువైంది. 95 నుంచి 100 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం చొప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా ఉంటుంది. అంతేకాకుండా జొన్న మల్లెను బెట్టను తట్టుకుంటుంది. S14 పచ్చజొన్న రకం, ఇది 1989 విడుదలయ్యి మాఘి రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 110 నుంచి 115 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజలు మరియు చొప్పను కూడా ఎక్కువగా ఇస్తుంది. CSV216R, ఇది 2000 విడుదలైంది. రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 110 నుంచి 115 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజ తెలుపుగా ఉండి చొప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా ఉంటుంది. పాలం 2 మొక్కజొన్న రకం 2002 విడుదలయ్యి ఖరీఫ్ కాలానికి అనువైంది. దీని పంట కాలం 105 నుంచి 110 రోజులు ఉండి ఎకరానికి 11 నుంచి 12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజ తెల్లగా ఉండి అధిక చొప్ప దిగుబడినిస్తుంది. అంతేకాకుండా బూజు తెగులును కూడా చాలా వరకు తట్టుకుంటుంది. STJ4 రకం 2002 విడుదలయ్యి రబీ మాఘి కాలానికి అనువైనదిగా ఉంటూ 90 నుంచి 98 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 13 నుంచి 15 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం నల్లకాండం గుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటూ మొవ్వను మొవ్వచంపే ఈగ మరియు శనగపచ్చ పురుగును కొంతమేర తట్టుకుంటుంది. M35-1 రకం 1969 విడుదలయ్యి రబీ మాఘి కాలానికి అనువైనదిగా ఉంటూ 115 నుంచి 120 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తూ గింజలు చొప్ప నాణ్యంగా ఉంటాయి. CSV14R రకం 1969 విడుదలయ్యి రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 115 నుంచి 120 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. బెట్టను నల్లకాండం కుళ్ళు తెగులును మొవ్వచంపే ఈగను

మేర ఈ రకం తట్టుకుంటుంది. పిఎస్వి 56 రకం 2012లో విడుదలయ్యి ఖరీఫ్ రబీ కాలానికి అనువైనదిగా ఉండి 110 నుంచి 115 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తూ గింజ బూజు తెగులును మరియు ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అంతేకాకుండా దీని చొప్ప నాణ్యంగా ఉండి అధిక చొప్ప దిగుబడిని ఇస్తుంది. S15 పచ్చజొన్న రకం 2018లో విడుదలయ్యి మాఘి రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 115 నుంచి 120 రోజుల పంట కాలం కలిగి ఎకరానికి 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. గింజ మరియు చొప్పను ఈ రకం ఎక్కువగా ఇస్తుంది. అంతేకాకుండా బెట్టను కూడా బాగా తట్టుకుంటుంది. STJ5 రకం 2018లో విడుదలయ్యి మాఘీ కాలానికి అనువైనదిగా ఉంటూ 95 నుంచి 100 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడినిచ్చే పొట్టిజొన్న రకం ఇది. అధిక దిగుబడిని కూడా ఇస్తూ మరియు గింజ చొప్ప నాణ్యతను కలిగి ఉంటుంది.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు.

0: అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్దసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100,000 ఇందిరమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడల వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రేణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎఫ్పీఓలుగా,

ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్టంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రం మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు.

Thank you.

లక్ష్యం నిర్ధారితవంతౌ. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః అద్యారభ్య నవదిల్ల్యాం బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచస్య ఆతిథ్య

0: नाम संबद्धानां समकालिक प्रकरणानां विषये विचार विनिमयाय अवसरं प्रदास्यति भारतस्य मुख्य न्यायाधीशः सूर्यकांतः उद्घाटन दिवसे विभिन्नानां न्यायिक प्रतिनिधि मंडलानां प्रमुखैः सह अनेकानि द्वैपाक्षिकोपवेशनानि करिष्यति भारतेन नेपाल देशस्य जलाप्लाव प्रभावितेषु क्षेत्रेषु प्रचलितेषु सहायोद्धार कार्येषु सहायतां कर्तुं आपदुद्धार सामग्रीः समेत्य द्वे विमाने पुनः प्रेषिते आपदुद्धार सामग्र्यः नेपालस्य विज्ञान प्रौद्योगिकी नवोन्मेष मन्त्रिणे महावीर पुन इत्यस्मै समर्पिताः भारतर्तु विज्ञान विभागेन अद्य मध्य प्रदेशे अतिवृष्टेः संभावनां दृष्ट्वा नारंगवर्णपरा संचेतना प्रसारिता अस्ति महिला क्रिकेट क्रीडायां संयुक्तारबामीरातस्य दुबई अंतर्राष्ट्रीय क्रीडांगणे ग्रुप ए इत्यस्य द्वितीय स्पर्धायां भारतम हांगकांग दलं 37.1 धावनांकैः पराजित्य उपांत्य चक्रे प्रविष्टम् इति वार्ताः
1: आकाशवाणि सिंहपुरी एफएम केंद्रम समयम 7 గంటలు ప్రసార విశేషాలు ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు ఏడు గంటల పదిహేను నిమిషాలకు శుభోదయం సింహపురి ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది తరువాత శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల తరువాత లలిత గీతాలు ప్రసారమవుతాయి 8 గంటలకు సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు 8:35 మనోరంజని కార్యక్రమం కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు 9 గంటలకు హలో విరుచి కార్యక్రమం కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది 10:15 ఆకాశవాణి వివిధ భారతి నుంచి కార్యక్రమాలను రిలే వింటారు 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమం రిలే వింటారు 2 గంటలకు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 2:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలను రిలే వింటారు 5 గంటలకు ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం 5:05 వనితావాణి కార్యక్రమం 5:30 యువతరంగం 6 గంటలకు హిందీలో వార్తలు 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 6:30 గ్రామదర్శిని ఇందులో భాగంగా సమాచార వేదిక అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి సమర్పణ మంజులా పాలేటి రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు తరువాత జానపద గేయాలు వింటారు 7 గంటలకు అలనాటి మధుర గీతం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు 7:15 పాడి పంటలు ఇందులో భాగంగా పెర్ల్ స్పాట్ చేపల పెంపకం యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఉమాదేవి అనంతరం పొలం కబుర్లో 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు 8:00 హెలో బిరుచి కార్యక్రమం 8:15 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు 8:30 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలను రిలే వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

ఆఫ్ ఎర్త్. స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్. సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియోసింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV-F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డేటా ఫర్ అవర్ కంట్రీ.
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం

సాక్షాత్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరీ క్యాంపస్ ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్, హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ లో

0: తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్ కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటిచెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15.
2: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తినగర్, నెల్లూరు.
1: శుభోదయం సింహపూరి.

శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరి కోసం ఆవిష్కరణల సంస్కృతి, వ్యవస్థాపక అభివృద్దిని ప్రారంభించింది. కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా 1064 పాఠశాలలు ఎంపిక చేయగా జిల్లాకు చెందిన 6 ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థలతో ఈ స్కూళ్లను అనుసంధానించనున్నారు. సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ఆవిష్కరణను రూపొందించడంలో ఉన్నత విద్యా సంస్థలు మార్గనిర్దేశం చేస్తాయి. సాంకేతిక, సైన్స్, పరిశోధన, డిజైన్, థింకింగ్ అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఎంపికైన 6 పీఎంశ్రీ పాఠశాలలో నగరంలోని కేంద్రీయ విద్యాలయం, కోవూరులోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, గొలగమూడులోని ఎంజేపీ ఏపీబీసీ డబ్ల్యూఆర్ స్కూల్, నార్తురాజుపాలెంలోని జెడ్పీ హైస్కూల్, ముత్తుకూరులోని గురుకుల పాఠశాల, నగరంలోని కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్ ఉన్నాయని సమగ్ర శిక్షణ్ అభియాన్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుధీర్బాబు తెలిపారు. సృజనాత్మకతకు తోడు వివిధ వృత్తి విద్యలు, కొత్త సాంకేతిక నైపుణ్యాలను రాణించేలా విద్యార్థులను డైస్ ద్వారా ప్రోత్సహించనున్నారు. వీరు రూపొందించే ఆవిష్కరణలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. వీటి ద్వారా వారంతా వారే తమ కాళ్లపై నిలబడే పారిశ్రామికవేత్తల స్థాయికి

0: ఇలా బీజం పడుతుందని ఆశిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలోని ప్రయోగశాలలో ఆచరణాత్మక ప్రాజెక్టుల తయారీలో వీరికి శిక్షణనివ్వనున్నారు. స్టార్టప్ వ్యవస్థ, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పిస్తారు. నూతన వ్యాపార నమూనాల తయారీలోనూ చేయితనిస్తారు. ఆవిష్కరణలో ఉత్తమైన 10 జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ను ప్రదర్శించనున్నారు. ఈ నెల 30 వరకు కార్యక్రమం అమలుకు అవగాహన సదస్సు, నైపుణ్యాల పెంపు, క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. ఆలోచనల రూపకల్పన, పేటెంట్ సదస్సులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు కొనసాగుతాయి. ఇక మండలంలోని పలు పాఠశాలలను గురువారం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ బృందం సందర్శించి విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, బాలబాలికల అభ్యసన సామర్థ్యాలు, ప్రోగ్రెస్ కార్డులు, అసెస్మెంట్ బుక్ను పరిశీలించింది. గౌరవరం ఉన్నత పాఠశాల, గౌరవరం ప్రాథమిక పాఠశాల, రామూర్తిపేట మున్సిపల్ పాఠశాల, అడవిరాజుపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యార్థుల నోట్బుక్స్, వర్క్ బుక్స్ ను తనిఖీ చేశారు. షైనింగ్ విద్యార్థులను రైజింగ్ స్థాయికి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్దను వహించి వారి స్థాయిని మెరుగుపరచాలని టాస్క్ ఫోర్స్ బృందం ప్రధాన ఉపాధ్యాయులకు సూచించింది. ఈ తనిఖీలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు, జీసీడీఓ వి శాంతకుమారి, డైట్ లెక్చరర్లు మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలలకు సంబంధించిన వారు పాల్గొన్నారు. ఉత్తమ బోధన, వినూత్న ప్రయోగాలు విద్యార్థుల్లో అభ్యసనపై ఆసక్తిని పెంపొందించడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఇద్దరు ఉపాధ్యాయులకు అరుదైన అవకాశం లభించింది. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థగా పేరుపొందిన ఫిన్లాండ్ విద్యా విధానాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసేందుకు రాష్టం నుంచి ఎంపికైన వారిలో జిల్లా నుంచి కె డొమినిక్ రెడ్డి, డాక్టర్ చీదరాల చెన్నయ్య ఉన్నారు. వారు పనిచేసే పాఠశాలలో ఆచరిస్తున్న ప్రయోగాత్మక బోధన విధానాలే ఈ ఎంపికకు ప్రధాన కారణంగా నిలిచాయి. మీరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల.
3: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు.

శ్రోతలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో 8వ మరియు పరిపూర్ణమైన అవతారము శ్రీకృష్ణావతారము. మానవ శరీరంతో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంతో భూమిపై ఆవిర్భవించిన రోజునే మనము శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము అన్నది విదితమే. శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోహిణీ నక్షత్రయుక్త వృషభ లగ్నంలో శ్రీ మహావిష్ణుమూర్తి దేవకి గర్భాన శ్రీకృష్ణునిగా అవతరించగానే దేవదుందుబులు రోగాయి. పూలవాన కురిసింది. శ్రీకృష్ణుడు 4 చేతులతో శంఖచక్రాది ఆయుధాలతో సకల శుభలక్షణాలతో అవతరించాడు. దివ్య తేజస్సు వెదజల్లుతూ శిశువు రూపంలో ఉన్న ఆ భగవంతుని చూసి దేవకీ వసుదేవులు చేతులెత్తి మ్రొక్కారు. అప్పుడే పుట్టిన ఆ బాలకృష్ణుడు ఎలా ఉన్నాడంటే

కృష్ణుడు చేసిన అల్లరి పనులు, కొంటెతనాలు అన్నీ ఇన్నీ కావు. దొంగల ఇళ్లలో దూరి ఉట్టిపైకి ఎగబ్రాకి పాలు త్రాగేవాడు, వెన్నముద్దలు భక్షించేవాడు, తనతో ఆడుకునే గోపబాలకులకు కూడా అవి పంచిపెట్టేవాడు. గోపికలు వచ్చి పట్టుకోబోతే చిక్కకుండా పారిపోయేవాడు. ఎన్ని కొంటె పనులు చేసినా, ఎన్ని విధాలా తిప్పలు పెట్టినా గోపస్త్రీలకు కృష్ణుని కొట్ట బుద్ధయ్యేది కాదు. కష్టమైనా నష్టమైనా అతని చేష్టలు వారికి సంతోషం కలిగించేవి, ముద్దు ముద్దుగా ఉండేవి. వయస్సులో చిన్నవాడైన కృష్ణుని జగన్మోహన ఆకారం చూడగానే గోపికలు మైమర్చిపోయేవారు. ఒకనాడు బాలకృష్ణుడు గొప్ప అద్భుతాన్ని ప్రదర్శించాడు. అది ఎలా అంటే, చిన్ని కృష్ణుడు పిల్లలతో ఆడుకుంటూ మన్ను తిన్నాడు. ఆ విషయం తెలిసి యశోద కృష్ణుణ్ణి మందలించింది. మన్ను తిన్నావా, నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించగా, లేదమ్మా నేను మన్ను తినలేదు, కావాలంటే నా నోరు చూడు అని నోరు తెరిచాడు. అద్భుతం! అప్పుడు చిన్ని కృష్ణుడి నోటిలో సమస్త లోకాలు యశోదకు కనిపించాయి. ఆమె చకితురాలైంది. ఇది కళా నిజమా లేక మాయా అనుకున్నది. భగవత్తత్వాన్ని ఎవరో తనకు బోధించినట్లనిపించింది. ఆ విధంగా శ్రీకృష్ణుడు యశోదకు తన విశ్వరూపం చూపించి మళ్లీ ఎప్పటిలా ఉండిపోయాడు. ఆ భగవంతుడే తన కుమారునిగా జన్మించాడని మురిసిపోయింది యశోద. ఒకనాడు మరొక వింత జరిగింది. విష్ణుమూర్తి మాయ కళ్లారా చూడాలని బుద్ధి పుట్టింది బ్రహ్మదేవునికి. ఆలమందలను కొంతసేపు పచ్చిక బయళ్లలో మేపి ఆ తర్వాత చద్దన్నాలు తింటున్నారు గోపబాలురు. కృష్ణుడు కూడా వారితోనే ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలమందలను మాయంచేశాడు. ఆ తరువాత ఆలమందలు కనపడకపోయేసరికి గోపాలకులు భయపడ్డారు. కృష్ణునితో ఆ సంగతి చెప్పారు. కృష్ణుడు వెళ్లి వనమంతా వెతికినా ఆలమందలు కనపడలేదు. తిరిగి వచ్చి చూచేసరికి గోపబాలకులు కూడా అక్కడలేరు. వారిని కూడా బ్రహ్మదేవుడే మాయంచేశాడు. అప్పుడు కృష్ణుడు అది బ్రహ్మమాయ అని తెలుసుకుని తన మాయతో ఆలమందను గోపబాలులను సృష్టించాడు. కొంతకాలం గడిచింది. అయినా ఈ సంగతి ఎవరూ కనిపెట్టలేకపోయారు. బ్రహ్మదేవుడు వచ్చి చూచాడు. నిజమైన ఆలమందలను గోపబాలులను తాను మాయచేసి దాచిపెట్టినప్పటికీ శ్రీకృష్ణుడు తన మాయతో వాటిని తిరిగి సృష్టించడం చూచి తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. ఈ జగత్తంతా శ్రీహరి మాయ అని తెలుసుకుని కృష్ణును స్తుతించాడు. తను మాయచేసి దాచి ఉంచిన గోపాలకులను కృష్ణుడికి సమర్పించి అనుగ్రహించమని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు బ్రహ్మదేవుని కరుణించి తన మాయను ఉపసంహరించుకున్నాడు. ఈ విధంగా ఆ చిన్న వయసులోనే తన విశ్వవ్యాప్తత్వాన్ని వ్యక్తం చేశాడు. బాల్యంలోనే చిన్ని కృష్ణుడు ఎందరో రాక్షసులను సంహరించాడు. అలా శ్రీకృష్ణుడి లీలలు ఎందరో అనుభూతి చెందారు.

అలా బృందావనంలో గోప గోపికలను అలరించి కంసుని వధించడానికి మథురకు బయలుదేరాడు. దారిలో అతనికి కుబ్జ కనిపించింది. కంసుడి అంతఃపుర దాసీలలో కుబ్జ ఒకటి. ఆమె కురూపి, శరీరం వంకర్లు తిరిగి చూడ్డానికి అసహ్యంగా కనిపిస్తుంది. కంసునికి గంధము, ఇతర లేపనాలు, పరిమళ ద్రవ్యాలు

తయారు చేసి తీసుకుని పోవడం ఆమె పని. ఆమె కృష్ణుడికి మంచి మంచి పైపూతలు సమర్పించింది, భక్తితో పూజించింది. అప్పుడు కృష్ణుడు కుబ్జ భక్తికి మెచ్చి ఆదరంతో ఆమె శరీరాన్ని స్పృశించాడు. అంతే, కృష్ణుడి అనుగ్రహం వల్ల తక్షణమే కురూపత్వం పోయి అందమైన రూపం వచ్చింది. అప్పుడు ఆమె కృష్ణుని అనేక విధాలా స్తుతించి ధన్యురాలైంది. ఆ తరువాత కృష్ణుడు కంసుని సంహరించాడన్న సంగతి మనందరికీ విదితమే. కంసవత అనంతరం కొంతకాలానికి విశ్వకర్మని ఆజ్ఞాపించి ద్వారక నగరాన్ని నిర్మించుకుని ద్వారకలో నివసించసాగాడు కృష్ణుడు. శ్రీకృష్ణుని జీవిత చరిత్ర గురించి చెప్పడానికి ఒక జీవితం సరిపోదు.

0: అనగా ధర్మం నశించి అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. ధర్మాత్ములను కాపాడడానికి, దుష్టులను నిర్మూలించడానికి, ధర్మ సూత్రాలను తిరిగి స్థాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను అని తనంతట తానే తెలియజేశాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని తపించిపోయేవారికి ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా, అనగా ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి కర్మలననుగుణముగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు అని చెప్తాడు. స్థానిక నెల్లూరు నగరం నందు వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు అర్చక స్వాములు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగే కార్యక్రమాల గురించి, శ్రీకృష్ణాష్టమి విశిష్టత గురించి శ్రీ శ్రీనివాస స్వామి వారిని అడిగి తెలుసుకుందాం.
1: ఓం అస్మత్ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణోదక్షతనో జగత్తయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ సత్తవో వినిహదాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశ్వరుడు, అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదధి శ్రీమన్నారాయణుడు ఈ భూమండలంపై శ్రావణ బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణుడిగా అవతరించారు. బహూని మే వ్యతీతాని జన్మాని తపచార్జున అంటూ అర్జునకు గీతోపదేశం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అనేక సార్లు తాను కూడా ఈ భూమిపై అవతరించినట్లు చెప్పాడు. అన్ని అవతారాల్లో కన్నా ఈ శ్రీకృష్ణ అవతారమే పరిపూర్ణ అవతారంగా మన పూర్వాచార్యులు చెప్తారు. ఎందుకంటే శ్రీరామావతారంలో స్వామి అవతరించినప్పుడు ఆ అవతారం పరిపూర్ణమయ్యేంత వరకు తాను దశరథ తనయుడిగానే చెప్పుకున్నాడు. శ్రీకృష్ణ అవతారంలో మాత్రం తాను శ్రీవైకుంఠనాథునిగానే చతుర్భుజాలతో శంఖ చక్రాది ఆయుధాలతో కిరీట శ్రీభత్స కౌస్తుభాది ఆభరణాలతో పట్టుపీతాంబరం ధరించి జన్మించినట్లుగా భాగవతం మనకు తెలియజేస్తోంది. శ్రీమద్ భాగవతంలో దశమస్కందం 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం కనిపిస్తోంది. తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖగదార్యుదాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం.

కుండల ద్విషాపదిష్వక్త సహస్ర కుంతలం ఉద్ధామ కాంచంగత కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత అంటూ శ్రీ స్వామివారి అవతార వైభవాన్ని భాగవతం తెలియజేస్తోంది. ఈరోజు అంటే శ్రావణ బహుళ అష్టమి రోజు మనం అంతా ప్రతి ఒక్కరము కూడా శ్రీ స్వామివారి అవతార విషయాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఈ శ్లోకాన్ని తప్పకుండా అనుసంధానం చేసుకోవాలి. పుట్టుక లేని వాడిని పుట్టాను అని తెలియజేయటం కోసంగానే తాను కూడా మనలానే గర్భవాసాది క్లేశాలను అనుభవిస్తూ మాతృ గర్భంలో నవమాసాలు ఉండి అవతరించాడు. జన్మ కర్మచమే దివ్యం అంటారు స్వామి భగవద్గీతలో. వారి పుట్టుక వారి లీలలు రెండూ కూడా దివ్యత్వాన్ని కలిగి ఉంటాయి. భగవంతుని పుట్టుకను నిత్యం స్మరించుకుంటూ ఉంటే మనకు మళ్ళీ ఈ భూమి మీద పుట్టే అవసరం లేకుండా చేస్తాడు. స్వామి లీలలను స్వామి కర్మలను నిత్యం స్మరించుకుంటూ ఉంటే మన కర్మబంధాలన్నీ తొలగించి వేస్తాడు. అందుకనే మనమంతా కూడా స్వామి జన్మోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటాం. నెల్లూరు జిల్లా మూలాపేటలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి సన్నిధిలో ఈ జన్మోత్సవాలను జరుపుకుంటాం. శ్రీవారికి తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవమూర్తులకు మూలమూర్తులకు కూడా తైలకాపు చేసి తిరుమంజన వస్త్రాలు ధరింపజేసి నవకలశ స్నపడాన్ని ఏర్పాటు చేసి ఆవు పాలు పెరుగు తేనె పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తరువాత స్వామివారికి అమ్మవార్లకు నూతన వస్త్రాలను ధరింపజేసి భక్తులకు దర్శనం అనుమతిస్తారు. ఉట్టి ఉత్సవం జరుగుతుంది. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు కర్పూర హాతలను అనంతరం దివ్య ప్రబంధం వేద విన్నపాలను స్వీకరించి ఉట్టి ఉత్సవానికి వేయించేస్తారు. కొండలో పెరుగును నింపి ఉట్టిలో కడతాం. గోపాలులు ఆ ఉట్టి అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇరువైపులా ఉన్నవారు ఆ గోపాలులపై పరిమళపు తేనేటి జల్లులను కురిపిస్తూ ఉంటారు. గోపాలులు ఆ ఉట్టిని అందుకునే వరకు ఈ ఉత్సవం సాగుతుంది. తరువాత స్వామివారికి కర్పూర హారతలు ఇచ్చి శ్రీవారు కాళీయమర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. మనలో ఉండే అహంకారానికి ప్రతీకయే కాళీయుడు. నేను నాది అనే భావనయే అహంకారం. విపరీతమైన విషాన్ని చిమ్ముతున్న కాళీయుణ్ణి తన శ్రీపాద స్పర్శచే అణచినట్లు మనలోని అహంకార మమకారాలను తొలగించి తన పాదదాసులుగా చేసుకోమని స్వామిని ప్రార్థన చేయాలి మనమంతా. ఓం కాళీయఫనే మాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః అంటూ శ్రీవారిని స్మరించుకోవాలి. పొన్నవాహనంపై శ్రీ స్వామి దర్శనమిస్తారు. పొన్నవాహనం చుట్టూ గోపికలు చేరి తమ తమ వస్త్రాలను తిరిగి ఇమ్మని ప్రార్థిస్తూ మనకు కనిపిస్తారు. శ్రీవారి లీలల్లో ఇది ఒక విచిత్రమైన లీల. శ్రీకృష్ణ లీలలన్నీ లోకానికి ఒక రకంగా కనిపిస్తాయి, చులకన భావాన్ని కలిగిస్తాయి, సామాన్యుల వలె ప్రవర్తించినట్లు గోచరిస్తుంది. కానీ వారి లీలాతత్వాన్ని అవగాహన చేసుకున్న వారికి అది స్వామివారి ఒక మహోపదేశమే అవుతుంది. శ్రీకృష్ణుని జాలా చూల లీలలు లోకులకు అవగతం కావు, అవన్నీ దివ్యతత్వాన్ని బోధించేవే అని తలచి చూసిన వారికి మాత్రమే బోధపడతాయి. శరీరంపై మనకెంతో మక్కువ ఉంటుంది. ఈ శరీరం అశాశ్వతం అని తెలిసిన దానిపైనే ప్రేమను పెంచుకుంటాం. ఈ దేహమే నేను అనే భ్రాంతిలో మునిగి ఉంటాం. దీని వలన ఈ శరీరం యొక్క లాలన పోషణలోనే జీవితాన్ని గడిపిస్తూ ఉంటాం. వాస్తవానికి ఈ దేహం వేరు, అందులోని జీవుడు వేరు. ఈ దేహం మనం తరించడానికి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనకు లభించిన గొప్ప సాధనం. ఈ దేహంతో సత్కర్మాచరణం చేసి ధన్యులం కావాలి మనం. ఈ దేహంపై ప్రేమ మమకారము పనికిరాదు. ఈ విషయాన్ని తెలియజేయటానికే స్నానమాచరిస్తున్న గోపికల వస్త్రాలను అపహరించారు స్వామి. దేహంపై ఉన్న అభిమానాన్ని వదులుకోవాలని సూచిస్తూ గోపికలంతా తమ దేహాభిమానాన్ని వదులుకున్నాకే తిరిగి వస్త్రాలను ఇచ్చారని మనకి భాగవతాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ దివ్య లీలను స్మరించుకుంటూ ఓం గోపికా వస్త్రాపహారకాయ నమః అంటూ స్వామివారిని మనమంతా దర్శించుకోవాలి. ఇది 4వ రోజు ఉత్సవం. 5వ రోజు సాయంత్రం శ్రీవారు గోవర్ధనగిరి ఎత్తుతూ దర్శనమిస్తారు. స్వామివారి లీలల్లో ఇదొక అద్భుత లీల. తనను ఆశ్రయించిన గోవులను గోపికలను గోపాలులను రక్షించడం కోసం

0: ఇంద్రుడు కొనిపిస్తున్న రాళ్ల వలస నుంచి తప్పించడం కోసం 7 రోజుల పాటు చిటికిన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి తన స్వామిత్వాన్ని చూపించిన గొప్ప లీల ఇది. ఆశ్రయించిన వారిని రక్షించడంలో స్వామి అలసత్వాన్ని చూపడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీటజే యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతట వ్రతం మమ అంటాడు రామచంద్ర ప్రభు. ఒక్కసారి మనమంతా నేను నీ వారిని తవాస్మి అని అనగలగాలి. అలా మనసారా స్వామికి విన్నవించి శరణాగతి చేసిన వారికి వారు ఎవరైనా సరే అభయం సర్వభూతేభ్యో దదామి, వారిని రక్షిస్తామని స్వామి ప్రతిజ్ఞ చేశారు. అది తన వ్రతం అంటూ చెప్పుకున్నారు. తననే ఆశ్రయించి తనపై పరిపూర్ణ విశ్వాసం ఉంచిన గోపికలు గోవులన్నింటినీ కూడా రక్షించడం కోసం ఏకంగా గోవర్ధన పర్వతాన్ని మొత్తాన్ని ఎత్తి గొడుగులా పట్టి వరుసపు చుక్క ఒక్కరి కూడా వారిపై పడకుండా వారందరినీ కాపాడిన స్వామిని స్మరించుకోవాలి ఈ ఉత్సవం రోజు. ఓం గోవర్ధనాచలోధత్రే నమః అంటూ స్వామిని ప్రార్థించుకుందాం. రాసక్రీడల అవతారంలో స్వామి దర్శనమిస్తారు. స్వామి లీలలు అన్నీ దివ్యమైనవే. వేదికి అవే సాటిగా కనిపిస్తాయి. పౌర్ణమి రోజు సాయంత్రం రాత్రి బృందావనంలో స్వామి గోపికలతో కలిసి ఆడి పాడిన మధురమైన లీల ఈ రాసక్రీడలు. వేణుగానాన్ని ఆలకించిన గోపికలు పలుగు పలుగున వచ్చి యమునా తీరంలో పండు వెన్నెలలో పరవశించి నాట్యం చేస్తున్న వారందరినీ కూడా అనుగ్రహించినటువంటి దివ్య లీల ఇది. ప్రతి గోపికతో పాటు ఒక కృష్ణుడిగా ఉంటూ అందరితో కలిసి నాట్యం ఆచరించి ఆనందపరిచాడు స్వామి. గోపికలు ఉన్మత్త స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా అంతర్ధానమయ్యాడు. రుదుహుసు స్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాహ అంటుంది భాగవతం. తమ యొక్క విరహ ప్రణయ వేదన్ను గోపికలంతా కూడా గానం చేశారు. జయతి తేధికం జన్మనా వ్రజ అంటూ దీనంగా ఆలపించారు. వారి ఆవేదనను తీర్చడానికి స్వామి తిరిగి సాక్షాత్కరించాడు. తాసామా విరభూత్సౌరి సమయమాన ముఖాంబుజ పీఠాంబర తదస్రగ్వీ సాక్షాత్ మన్మథ మన్మద అంటూ భాగవతం వర్ణిస్తుంది. అలాంటి మధురమైన సన్నివేశాన్ని స్మరించుకుంటూ ఈ ఉత్సవాన్ని మనం దర్శించుకుంటాం. ఇవి జన్మోత్సవ కార్యక్రమాలు. జయ శ్రీమన్నారాయణ.
1: శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ వేణుగోపాలో విజయతే.
2: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
3: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన వింటారు.

సాతి శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది సన్మతముల కూడములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావం కుల నెరికి భావరాగలయాది సౌఖ్యము.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మరియు 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Program in Foreign Contribution Regulation Amendment Bill 2026. Supreme Court of India to host BRICS Chief Justices Forum in New Delhi beginning today. India sends two more aircraft with relief material to Nepal to support ongoing relief and rescue efforts in flood-affected areas. Festival of Janmashtami, which marks the birth of Lord Krishna, being celebrated across the country today. And in women's cricket, India storm into semi-final of T20 Asia Cup, beating Hong Kong by 137 runs in their second Group A match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు.
2: అల్లూరు సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, సంజీవని ప్రాజెక్టు ప్రారంభం, ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన ఆగస్టు నెల అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖను మీరు ఇప్పుడు వింటారు. భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమైంది. అల్లూరు సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యానికి అంతర్జాతీయ అవార్డు దక్కడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీసీసీ నూతన ఉత్పత్తులు వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. గంజాయి నివారణకు ఈగలు బృందం చేపడుతున్న చర్యలను సమీక్షించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసులు సృష్టికి మూలమని, ప్రకృతిని కాపాడేవారే ఆదివాసులని ఆమె పేర్కొన్నారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని హెల్త్ వెల్త్ హ్యాపీ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 10 ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. సంజీవని యాప్తో ఆరోగ్య సమాచారం మొబైల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని, సెల్ టవర్లు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో అనుసంధానం పెంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఏజెన్సీని లక్ష్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి గంజాయి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగును దాదాపు పూర్తిగా నిర్మూలించామని, ఒడిషా సహా ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అదనపు ఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కాఫీ పంటను ఆశిస్తున్న కాఫీ బెర్రీ బోరర్ తెగులు నియంత్రణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అరకు వ్యాలీ, డుంబ్రిగూడ మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెగులు తీవ్రతను గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో బ్రోకర్ ట్రాప్స్, ల్యూర్స్, బ్యువేరియా, బాసియానా వంటి జీవ నియంత్రణ పద్దతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులకు నిరంతర సాంకేతిక అవగాహన కల్పించి కాఫీ పంటను రక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రులను వైద్య కళాశాల ప్రాంగణానికి తరలించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి సదుపాయాలను

0: మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని కలెక్టర్ ఆదేశించారు. మీరింతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35.
2: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్,
1: నెల్లూరు. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాశారు మధుసూదన్ రెడ్డి పాపనేయపాలెం నుంచి. వీరు కోరుతున్నారు గోపాల గోపాల చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు వరంగల్ జిల్లా సంగం మండలం అనుమల మోహన్ సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, సుదర్శన్, చంద్రకళ, ఆదిరెడ్డి, పుష్ప, సంతోష్, సుమలత. వీరు కోరుతున్నారు బడ్జెట్ పద్మనాభం చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాశారు గురుశంకర్ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. వీరు కోరుతున్నారు గోవిందా గోవిందా చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఏ ఉత్తరం రాస్తున్నారు? వనస్థలిపురం నుంచి బాలాజీ, అలాగే హైదరాబాద్ నుంచి రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప. వీరు కోరుతున్నారు దేశముద్ర చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, యాస్మిన్ మరియు సాదియా. వీరు కోరుతున్నారు రేసుగురం చిత్రం నుంచి పాట.

0: మీరింతవరకు మనోరంజనీ కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
2: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీమ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
1: వద్దు బాబు వద్దు.
2: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి. ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఇది మీ హలో అభిరుచి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233310 లేదు అనుకుంటే 0861233302. ఈ రెండు నంబర్లో ఏదో ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. కాల్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు. 9:30 నుంచి ప్రారంభమయ్యే హలో అభిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం, మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటను అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్ గా మెన్షన్ చేసి 7901084151 అనే ఈ వాట్సాప్ మెసేజ్ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ కూడా పంపించి మీకు ఇష్టమైన పాటను వినవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా కాల్ చేయండి లేకుంటే మెసేజ్ పంపించండి. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు దశావతారం చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోత మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి?

0: ఓకే గోపినాథ్ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు ఈ రోజు? మరి
1: బాగున్నారా మేడం?
0: మీరు చాలా బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఫుల్ ట్రాఫిక్ లో ఉన్నట్టున్నారు కదా?
1: ఆ జర్నీలో కార్ నడుపుతున్నా మేడం.
0: కార్ నడుపుతా కూడా మా రేడియో వింటున్నారా మీరు? చాలా చాలా ధన్యవాదాలు అండి, చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. తొందరగా పాట ఏ చిత్రం నుంచి కాల్ చెప్పేస్తే ప్లే చేసేస్తా.
1: నా పానమిత్రుడు మొహమ్మద్ రఫీక్ కోసం గుంటూరు కారం సినిమాలో పాట ఉంది మేడం.
0: తప్పకుండా అండి. ఏ పాట? గుంటూరు కారం నుంచి తప్పకుండా అండి. గుంటూరు కారం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకుంటే పాట అయితే వచ్చేసింది, బట్ బీ కేర్ఫుల్ అండి, డ్రైవ్ సేఫ్.

0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతో మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావలెడల గ్రామం నుంచి అబోబిల వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు గౌరవనీయులైన కావ్య శ్రీనివాస మేడం గారికి నమస్కారములు. మరియు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కూడా అందరికీ.
0: ధన్యవాదాలండి, మీకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
1: చెప్పండి మేడం.
0: అందరూ వింటున్నారు మీ మాటలు. ఓకేనా? ఓకే, చెప్పండి. ఏ చిత్రం నుంచి ఏ పాటలు అనుకుంటున్నారు? తప్పకుండా అండి. గోకులంలో సీతా చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకునే పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం, భూమిదేని లక్ష్మీనారాయణ.
0: ఓకే, లక్ష్మీనారాయణ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటలు అనుకుంటున్నారు?
1: మేడం, ఆకాశవాణి వారందరికీ, సహశ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
1: మాకు తప్పు చేసి పప్పుకుడు మూవీలోని బృందావనమాలి అనే పాట ఉంటుంది, ఆ పాట.
0: తప్పకుండా అండి, తప్పు చేసి పప్పుకుడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకుంటున్న పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం. ఖాదర్ భాష మేడం.
1: నమస్కారం ఖాదర్ భాష గారు.
2: ఏదైనా
1: పర్లేదా? ఓకే అండి, సంతోషం చిత్రం నుంచి మీరు ఏ పాట అయినా పర్వాలేదు అన్నారు కాబట్టి ఒక మంచి పాట అయితే మీకోసం వచ్చేసింది. తిని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ మేడం. ముందుగా మా డైరెక్టర్ తమలం నాగేశ్వరరావు గారికి, గౌరవ నిలయన కావ్య శ్రీనివాస్ మేడం గారికి, ఆర్జేలందరికీ, మన తెలుగు శ్రోతలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం.
0: చాలా చాలా ధన్యవాదాలండి. ఈ రోజు ఏ చిత్రం నుంచి పాటను అనుకుంటున్నారు?
1: ఈ రోజు వింటున్న శ్రోతలు మా ఫ్రెండ్స్ అందరూ గోకులంలో సీత అనుకున్నాను. మా అన్న అవబలం అన్న ఏపిచ్చేశాడు. సమరసుమారిలో అందాల ఆడబొమ్మ పాట వినిపించాడు మేడం.
0: తప్పకుండా అండి. సమరసింహారెడ్డి చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్న పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: మీరింతవరకు హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
0: చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా పాటలు కోరడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు నెల్లూరు నుంచి కోటా హర్ష అండ్ వాళ్ళ ఫ్రెండ్ జ్యోతి కోసం 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఈ పాట వినిపించవలసిందిగా కోరుతున్నారు.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా. వీరు కోరుతున్నారు ఇంద్రా చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్ అరుణ సద్దానప్ప లింగరాజు యశ్వంత్ మరియు సుధీర్. వీరు కోరుతున్నారు రాక్షసుడు చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరు కోరుతున్నారు ఏమాయ చేసావ చిత్రం నుంచి ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు లక్ష్మమ్మ కిషోర్ గనగల్లు గ్రామం నుంచి. వీరు కోరుతున్నారు ముఠా మైస్త్రీ చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు ఇంతవరకు హలో బ్రిచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో సమాజాన్ని, యువతను పట్టిపీడిస్తోన్న వ్యసనం

0: ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తోన్న గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్ గా ఉండి ప్రభుత్వ పథకమైన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ స్కీమ్ లో ప్రముఖ పాత్ర పోషిస్తూ నషాముక్త్ భారత్ అభియాన్ పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఉమా మహేంద్ర రాజ్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే మేడం.
1: నమస్తే అమ్మ.
0: భారత ప్రభుత్వం నషాముక్త్ భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా అంటూ చాలా కార్యక్రమాలతో నిర్వహిస్తోంది. మీరు కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా, నషాముక్త్ భారత్ అభియాన్ ఏమిటి అనేది శ్రోతలకు వివరిస్తారా?
1: మనకి యాక్చువల్లీ 2018-19 లో మన భారత ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించారు, నేషనల్ అసెస్మెంట్ సర్వే. దానిలో మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఈ నషా అనేది, ఈ మత్తు పదార్థాలు, ఈ వ్యసనాలు, ఈ మత్తు అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అట్లానే మన యువత దానికి అలవాటు అవటం మూలంగా వాటి బారిన పడి వ్యసన పరులు అయిపోతే మన దేశం వీక్ అయిపోతుంది. మన బోర్డర్స్ లో మనకి టెర్రరిజం అనేది ముప్పు. అదే విధంగా మన దేశం లోపల మనకి ఇది తెలియకుండానే మనకి రక్షణ లేని పరిస్థితులు కనిపించినాయి. అందుమూలంగా మన భారత ప్రభుత్వం కొన్ని స్ట్రాటజీస్ తీసుకున్నారు. అదే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. దానిలో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ సప్లై రిడక్షన్, సప్లైని తగ్గిద్దాం, సప్లైని అరికడదాం, సప్లై మీద దృష్టి పెట్టారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ దాన్ని చూస్తున్నాయి. మీరు చూస్తూనే ఉంటారు చాలా వరకు ఎక్కడెక్కడ గంజాయి పండింది, లేకపోతే మత్తు పదార్థాలు, ఇల్లీగల్ మత్తు పదార్థాలను మనం నాశనం చేయటం, వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హామ్ రిడక్షన్. హామ్ రిడక్షన్ అంటే ఆల్రెడీ దాని బారిన పడిపోయారు. దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్, అబ్యూజ్ అండ్ ఎడిక్షన్. చాలా రకాల మందుల్లో ఇవన్నీ కూడా, నొప్పి మందుల్లో, పెద్ద పెద్ద జబ్బులకి సంబంధించిన మెడికేషన్ లో వాటిలో యూజ్ అవుతుంది. కానీ వాడకూడని విధంగా వాడటం అనేది అబ్యూస్. నెక్స్ట్ ఎడిక్షన్ అంటే అది వ్యసనం. ఇప్పుడు ఎవరైనా ఎలా స్టార్ట్ చేస్తారు, మొదట అసలు దానిలో ఏముందో తెలుసుకుందాం అనే క్యూరియాసిటీ పనిచేస్తుంది. మనం ఎవరో చెడగొట్టారు, ఫ్రెండ్స్ చెడగొట్టారు, వాళ్ళు చెడగొట్టారు అంటారు. కానీ మనలో ఎక్కడో ఏదో ఒక మూల అసలు దానిలో ఏదో అసలు ఏంటో తెలుసుకుందాం అనే కుతూహలం అటువైపు నడిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అప్పుడప్పుడు ఎవరన్నా పిలిచారు, ఏదైనా ఒకేషన్, ఒకేషన్ లో చేసేది ఒకేషనల్ అబ్యూస్. ఆ తర్వాత నిదానంగా ఒకేషన్ నుంచి జాయ్ఫుల్ లోకి వెళ్తుంది. ఇది వరకు ఎవరో పిలిచే చోట్లో ఇప్పుడు మనమే పిలుస్తాం. ఆ తర్వాత నిదానంగా అది సోషల్ లోకి వెళ్తుంది. సోషల్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే అందరూ కలిసి గ్రూప్ గా చేసేది సోషల్ కాదు, స్వచ్ఛందంగా. స్వచ్ఛందంగా ఎవరు పిలవక్కర్లేదు, మనము ఎవరిని పిలవక్కర్లేదు, సొంతంగానే అబ్యూస్ చేస్తారు. ఏదో ఒక టైంలో ఇంత క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయగలుగుతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలరు. ఎవరైతే డ్రగ్ అబ్యూస్ అనేది చేస్తారో, లీగల్ కానివ్వండి, ఇల్లీగల్ కా, డ్రగ్స్ ఆర్ లీగల్ అండ్ ఇల్లీగల్ కా, ఏదైనప్పటికీ కూడా ఎవరైతే అబ్యూస్ చేస్తున్నారో వాళ్ళల్లో ఒక 80-85% పీపుల్ ఇక్కడ వరకే వస్తారు. మిగిలిన 15-20% పీపుల్, కరెక్ట్ గా పర్సంటేజ్ చెప్పలేము, ఇప్పుడు అడిక్షన్ లోకి వెళ్తారు. వ్యసనం అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు సడన్ గా ఆపినప్పుడు వీళ్ళకి విత్డ్రావల్స్ వస్తాయి. వాళ్ళకి శారీరకంగాను మానసికంగాను ఆ పర్టిక్యులర్ కెమికల్ మీద ఆధారపడిపోయారు. అది సడన్ గా ఆపినప్పుడు హెల్త్ ఇష్యూస్, చేతులది వణికిపోవటం, పరాకు మాటలు, ఎక్కడో ఉన్నట్లు ప్రవర్తించటం, సమ్టైమ్స్ పిచ్చివాడు లాగా ప్రవర్తించడం, ఓరియంటేషన్ ఉండదు, హెలోసినేషన్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి, భ్రమలు, భ్రాంతులు. వ్యసనంలో మూడు స్టేజెస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ స్టేజ్ లో నార్మల్లీ వీళ్ళని మనం గమనిస్తే చాలా వరకు ఎడిక్టెడ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఆర్టిస్టిక్ గా లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ గా చాలా మంచి టాలెంట్స్ ఉన్నవాళ్ళు, కానీ ఎక్కడ స్థిరత్వం ఉండదు. ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే చిరాకు పట్టడం, లేకపోతే దాన్ని దాటేయటం, కొన్ని కేసెస్ లో ఎదురు తిరగటం అంతా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఒంటరిగా ఉండాలని, ఫ్యామిలీలోనే ఉంటారు కానీ వాళ్ళ మనిషి అయి ఉండరు. అబద్దాలు, మానిపులేషన్, తనకు కావలసిన దానికోసం ఇతరులను నమ్మించడం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. అట్లానే సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తాయి. ఎప్పుడు కోపం వస్తుందో, చిరాకు, బాధ, దుఃఖం, ఉక్రోషం అట్లాంటివన్నీ, ఏదెప్పుడు బయటకు వస్తుందో తెలీదు. జస్టిఫికేషన్, తను సమర్థించుకోవటానికి ప్రయత్నం.

0: నిస్తారు ఇతరుల్ని బ్లేమ్ చేయటం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ని మూలంగానే. అలానే రాత్రిపూట జరిగిన విషయాలు పొద్దునకి గుర్తుండదు, బ్లాక్అవుట్స్. అప్పుడు ఏంటంటే ఇలా జరిగిన తర్వాత తను తనే మారిపోవాలని ట్రై చేస్తారు, కానీ 72 అవర్స్ ఆగగలుగుతారు. 72 అవర్స్ తర్వాత విడ్రావల్స్ మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఒక 4 రోజుల్లో 2 నెలలు 6 నెలలు మానేశారు అనుకోండి, మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మత్తులో నుంచి బయటకు వస్తే మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోయే లాంటి అబ్సెషన్ వస్తుంది. ఇది థర్డ్ స్టేజ్ కి వచ్చేసరి డబ్బులు ఉంటే సరే సరే, డబ్బులు లేకపోతే బెగ్ బారో ఆర్ స్టీల్ అనేలాగా ఉంటారు. బోన్ చేయరు, నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఇప్పుడు ఆల్కహాల్ అనుకోండి, బోన్ చేయరు. అదే కెనబిస్ అనుకోండి, గంజాయి లాంటి ఎక్కువ తింటారు. ఇంట్లో వాళ్ళకి ఉందా లేదా కూడా గమనించకుండా అంత ఆకలిస్తారు. ఈ టైంలో చాలా డిప్రెషన్, దే ఎక్స్ప్రెస్ దేర్ లోన్లీనెస్, అనుమానం, ఇద్దరు మాట్లాడుకుంటున్నా నా గురించే మాట్లాడుకుంటున్నారు అలాంటి ఆలోచనలు, భ్రమలు. అట్లానే ఈ టైం వచ్చేసరికి చేతులు వణకటం, క్రాంప్స్ అట్లాంటివి అన్ని కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మనం సిమ్టమాటికల్లీ ఏ టెస్ట్ చేయకుండా కూడా ఈ సింప్టమ్స్ తెలిసి ఉంటే మనం అతను ఏ స్టేజ్ లో ఉన్నాడు, అతను యూజ్ అబ్యూజ్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఏ స్టేజ్ లో ఉన్నాడు అనేది చాలా ఈజీగా గమనించి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ కోసం హార్మ్ రిడక్షన్ లో గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇది వరకటి కంటే చాలా ఎక్కువ డిడిఏసీస్, డిస్ట్రిక్ట్ ఎడిక్షన్ సెంటర్స్, ఏటీఎఫ్స్ అంటే ఎడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్స్, అట్లానే ఇర్కాస్ అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, కమ్యూనిటీ పీర్ లెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్. చిన్న పిల్లలు అప్పటి నుంచి వాళ్ళకి ఒక కమ్యూనిటీలో పిల్లల్ని మనం తీసుకుని ఆ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించి వాళ్ళ ద్వారా అవగాహన కల్పించటం, అది చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే మన బోటి వాళ్ళు లేకపోతే స్కూల్లో టీచర్స్ చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పింది, వాళ్ళ పేర్స్ చెప్పింది ఎక్కువ తీసుకుంటారు ఆ విధంగా ఆ ప్రాజెక్ట్. అట్లానే ఓడిఐసి అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్, అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ అంటే ముందుగానే వాళ్ళు ఎడిక్షన్ దాకా వెళ్లకుండా అబ్యూస్ లో ఉన్నప్పుడే యంగ్ పీపుల్ కి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గం చూపిస్తారు. అట్లానే వాళ్ళకి రిఫరెన్స్ కూడా ఇస్తారు. సపోజ్ ఏదైనా అదర్ హెల్త్ ఇష్యూ ఉంది, లేదా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి రిఫర్ చేయాలి, ఇట్లాంటి హెల్ప్ కూడా చేస్తారు. ఓడిఐసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇర్కా. ఇర్కా అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఆల్రెడీ ఎడిక్టెడ్ పీపుల్ ని ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ డిఎడిక్షన్ సెంటర్స్, ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఒకే చోట ఉండేలాగా గవర్నమెంట్ మనకి చాలా సెంటర్స్ ని పెంచారు. హార్మ్ రిడక్షన్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 52 సెంటర్స్ ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. ఎన్జిఓస్ 31 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాయి, ఒక ఏటీఎఫ్ ఉంది. అట్లానే 25 స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న డిఎడిక్షన్స్, ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిఎడిక్షన్ సెంటర్ ఉంది. ఈ విధంగా ఆల్ ఓవర్ కంట్రీ మనకి చాలా వరకు దీన్ని స్ట్రెంగ్తన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు సెంటర్స్ పెట్టడమే కాకుండా ఇంతకు ముందు మనకి 4 రీజనల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. మనది సౌత్ జోన్ కు వచ్చేది, తమిళనాడులో ఉండేది రీజనల్ రిసోర్స్ సెంటర్. ఇప్పుడు అలా కాకుండా ఎవరి భాషకి వాళ్ళకి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ ని ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా ట్రైన్ చేసి మంచి క్వాలిటీ తోటి మన సేవలు అందించేలాగా స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మన గ్రీన్ వ్యాలీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండర్ లో గ్రాంటిన్ ఎయిడ్ వస్తున్న సంస్థలకి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటికి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ద్వారా మనతోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నారు.
1: మీరు చెప్పిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నషా ముక్త భారత్ అభియాన్ కిందకే వస్తాయి.
0: దాని తర్వాత మనకి ఇప్పుడు మధ్యలో వచ్చింది డిమాండ్ రిడక్షన్, సప్లై రిడక్షన్ గురించి మాట్లాడాం, అట్లానే హార్మ్ రిడక్షన్ గురించి మాట్లాడాం. మధ్యలో ఉంది డిమాండ్ రిడక్షన్. అసలు డిమాండ్ లేకపోతే సప్లై అవసరం లేదు, సప్లై లేకపోతే హార్మ్ ఉండదు. అందుకని ఇప్పుడు మనం డిమాండ్ తగ్గించాలి అని అంటే ఒక మినిస్ట్రీ ద్వారాను, 10 మినిస్ట్రీస్ ద్వారాను, 10 డిఎడిక్షన్ సెంటర్స్ ద్వారాను అవుతూ మన అందరం కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మాట్లాడటం, ఆలోచింపు చేయటం, దాని మీద పని చేయటం, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇవన్నీ చేయాల్సి ఉంది. అప్పుడు ఏమవుతాయి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం. మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏది మంచి చెడు అసలు దీని గురించి పూర్తిగా తెలియచేస్తుంది. పిల్లల క్యూరియాసిటీ ఉండదు కదా, అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం.

0: వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ముందే ఇట్లా ఏంటో తెలియచేసి దాని వల్ల వచ్చే మంచి చెడు గురించి మనం అందరం మాట్లాడు, మన అందరం కూడా వి మస్ట్ జాయిన్ హ్యాండ్. దాని గురించి 2020 ఆగస్ట్ 15 నషా ముక్త్ భారత్ అభియాన్ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని లాంచ్ చేశారు. అప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్స్ ద్వారా అక్కడ మొదలు పెట్టారు. ఇప్పుడు మన దేశం అంతా కూడా నషా ముక్త్ భారత్ అభియాన్ మీద పనిచేస్తుంది. దానికోసం ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా 50 మాస్టర్ వాలంటీర్స్ ని తయారు చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ అండర్ లో కొంతమంది వాలంటీర్స్ ని తయారు చేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కలెక్ట్ చేస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే డిమాండ్ తగ్గు, ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో మనకి సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్ గా దుష్పరిణామాలు ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోతాయి. అదే యాక్చువల్ మోటివ్.
1: ఇటీవల కాలంలోనే మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటారు మేడం?
0: ఫస్ట్ థింగ్, నాలెడ్జ్ లేకపోతే, తెలియచేయకపోవటం, దాని వల్ల వచ్చే చెడు విషయాలు చెప్పలేకపోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి పూర్వం పిల్లలకి ఆడుకోవటం పాడుకోవటం లేకపోతే ప్రతి ఇంట్లోనూ కూడా కౌన్సిలర్ అనేది ప్రొఫెషనల్ కౌన్సిలర్ అవసరమైన పరిస్థితి కాదు. ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్ జాయింట్ ఫ్యామిలీ, అందరూ అందరిని గమనించేవారు, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్. మన ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఆ బాండింగ్ తగ్గినప్పుడు, ఆ రెస్పెక్ట్ తగ్గినప్పుడు కూడా మన పిల్లలు కొన్ని హద్దులు మీరే పరిస్థితులు కనిపిస్తుంది. అట్లానే వాళ్ళకి బోర్డమ్, ఏదో కొత్తదనం కావాలి, ఈజీ అవైలబిలిటీ. మోస్ట్ ఆఫ్ ద టైం ఫన్ కోసం, అసలు అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం ఆ బుర్రవల్లోకి వెళ్ళిపోతాం.
1: ఇప్పుడు ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు, లేదంటే అక్రమ రవాణా కావచ్చు, వీటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఎటువంటివండి, ఎలా ఉన్నాయి?
0: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. మన రాష్ట్రంలో అయితే కనుక మన ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్లీ ఒక డిపార్ట్మెంట్ వచ్చింది కదా, అది ఇలైట్ నార్కోటిక్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్, ఈగల్ అని. వాళ్ళు చాలా బాగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. పిల్లల్ని, కాలేజెస్ ని, మిగిలిన మన సొసైటీలో చాలా భాగాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలానే వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మనకి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1-444-6. 1-444-6 కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఓడిఐసీస్ ఉన్నాయి, అన్ని కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ద నేషన్. అట్లానే మనకి అంటే 1-444-6 నేషనల్ వైడ్ పనిచేస్తుంది. అట్లానే 1-972 మన స్టేట్ లో పనిచేస్తుంది, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకున్న లిస్ట్ ఆఫ్ డిఅడిక్షన్ సెంటర్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళకి రిఫర్ చేయటం, సమ్ టైమ్స్ పక్కన వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేయటం లాంటిది కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, ఇప్పుడు 1972 లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ స్టెప్స్. వాళ్ళు చాలా బాగా స్టేట్ గవర్నమెంట్ తరపున ఈగల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అట్లానే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా పనిచేస్తుంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సప్లై రిడక్షన్.
1: ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఎక్కువ కనిపిస్తున్న పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీటి ద్వారా ఎక్కువగా ఇది వినియోగం అనేది వస్తోంది.
0: ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ మిత్ అండి, ఇట్ ఈస్ ఎ మిత్. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అనేది
1: లేదు.
0: చాలా ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంది, పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, మంచి యూనివర్సిటీస్ నుంచి, ఈవెన్ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు కొన్నిసార్లు, జస్ట్ 13-14 ఇయర్స్ ఓల్డ్ బాయ్స్.
1: పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మీరు అంటారండి?
0: దానికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక నవచేతన మాడ్యూల్ అని ఒక పుస్తకం తయారు చేశారు, అది షార్ట్లీ మన పాఠశాలల్లోకి వచ్చేయచ్చు. ఇప్పుడు డైట్ ద్వారా ఒక 1 మిలియన్ టీచర్స్ ని ట్రైనింగ్ చే కార్యక్రమం ఉంది. ఆ విధంగా వాళ్ళు దాన్ని స్కూల్లో ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ టీచర్స్ కూడా మేము చాలా ట్రైనింగ్స్ ఇచ్చాం చాలా స్కూల్ టీచర్స్ కి, లెట్ దెమ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ లెట్ దెమ్ డిసైడ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్ టు డిసైడ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్.

0: అట్లానే వాళ్ళకి ఫన్ అనే దాని చోట్ల ఆల్టర్నేటివ్ ఫన్ మెథడ్స్, గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా ఏదైతే వాళ్ళల్లో టాలెంట్ ఉందో వాటి గురించి ఇంట్రెస్ట్ ఉందో, ఒక ఎడ్యుకేషన్ కాకుండా ఇఫ్ యు ఇంట్రడ్యూస్ ఆల్టర్నేటివ్ ఫన్ థింగ్స్ దట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. అంతేకాకుండా మనకి ఇప్పుడు పిల్లలకి లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక సమస్య ఉంది, వాళ్ళకి ఎవరిని అడగాలో తెలియదు. మనం ఫస్ట్ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించడం చాలా అవసరం. లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ లోనే ఒక భాగంగా హౌ టు సే నో, ఎస్ అని చెప్పడం ఎంత హక్కు ఉందో నో అని చెప్పడం కూడా మనకు అంతే హక్కు ఉంది. అది ఎలా చెప్పాలి, అటు ఫ్రెండ్షిప్ పోకుండా ఇటు మనము బాధపడకుండా వాళ్ళు బాధపడకుండా హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనేది ఒక ఈ లైఫ్ స్కిల్ సెషన్స్ లో మన స్కూల్స్ లో కూడా టీచర్స్ ద్వారా వాళ్ళు నేర్చుకోగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చాలా వరకు నో అని చెప్పలేనప్పుడే ఆ మొహమాటంలోనే ప్రాబ్లం మొదలు. అందుకని లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ హెల్ప్.
1: ఇటువంటివన్నీ కూడా పాఠశాలలు కళాశాలలో నేర్పించాలి.
0: కూడా మనం వితౌట్ ఎనీ హెసిటేషన్ స్టిగ్మా లేకుండా మాట్లాడతాం. మాట్లాడటమే కాకుండా వాళ్ళ దాని గురించి మనం ఆలోచింపచేద్దాం. వీ కెన్ బి నోవర్ ఇట్. ఇప్పుడు ఎడిక్షన్ అనేది ఒక జబ్బు అనేది తెలియదు. ఎడిక్షన్ ఈజ్ ఎ డిసీజ్. అది సరిచేసుకోగలిగితే మామూలు మనుషుల కంటే కూడా బాగా బతికే అవకాశాలు. అట్లానే ఇది ఒక తిరగబెట్టే గుణమున్న వ్యాధి. రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ అయితే రిలాప్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ గా తీసుకుంటకూడదు. ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించేసాం మళ్ళీ ఎట్లా అనేది లేకుండా రిలాప్సెస్ లో కూడా వాళ్ళని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వైద్యం చేయించుకుంటే బెటర్ అయిపోతుంది. మన రీహాబిలిటేషన్ సెంటర్స్ లో చెప్పిన సెషన్స్ కానివ్వండి ఇవి కానివ్వండి, అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అవును అని యాక్సెప్ట్ చేయగలుగుతాయి. ఒకసారి యాక్సెప్టెన్సీ వచ్చిందని ఆ డినైల్ మినిమైజ్ అయ్యి ఎస్ ఇట్ ఈస్ ఎ డిసీజ్, నేను సఫర్ అవుతున్నాను, ఐఎమ్ ఎన్ విక్టిమ్ అని వచ్చింది అనుకోండి, వెంటనే హీ విల్ వర్కౌట్ కదా, దాని మీద పని చేస్తారు అండ్ సక్సెస్. అట్లనే ఇది 40-60% వల్నరబిలిటీ బై జీన్స్, 40-60% వంశ పారంపర్యంగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తెలుసుకోవటం చాలా అవసరం. మనం ఒక ఎడిక్టెడ్ పర్సన్ ని సేవ్ చేయటం అనేది, ఒక అబ్యూజర్ ని సేవ్ చేయటం అనేది వాళ్ళ తరాలని రక్షించడం.
1: డిఅడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటి చేసుకుని మీరు డైరెక్షన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5-6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. ఆ తర్వాత సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, అంటే రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళ ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ

0: డిశ్చార్జ్ కౌన్సిలింగ్. అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ని జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ, మీలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని రకాలుగా పాటుపడుతున్నప్పటికీ కూడా ప్రజల సహకారం, తల్లిదండ్రుల సహకారం లేకపోతే దీంట్లో ముందుకు వెళ్ళడం కష్టం కదండి. ఈ విషయంలో తల్లిదండ్రులు, సమాజం బాధ్యత ఎంత ఉంటుందండి?
0: ఇది మనందరి బాధ్యత. ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానిలో డెప్త్ తెలియాలి. తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు. అట్లానే మన సమాజం కూడా వాళ్ళని అర్థం చేసుకోదు. అంటే ఈ మాట మాట్లాడొచ్చు, ఈ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు రీసెంట్లీ ఒక క్లయింట్ ఏదో నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నేను చెప్పాను, మీరు ఇటువైపు వచ్చేసే అవకాశం ఏదన్నా ఉందా అంటే, లేదు మేడం రాను. ఎందుకంటే మా ఫాదర్ మారిపోయి ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. నేను గనక ఇటు వచ్చినప్పుడల్లా నాకు వాళ్ళు పొగుడుతున్నారో తెలీదు, లేకపోతే బాధ పెడుతున్నారో తెలీదు. ప్రతి ఒక్కళ్ళు మీ నాన్న అప్పుడు అది చేశారా, మీ నాన్న ఇప్పుడు బానే ఉన్నాడు కాని అప్పుడు ఎంత నష్టపరిచాడు, కానీ అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము మర్చిపోయాం. అప్పుడు నేను చెప్పాను, మీరు కూడా అది బాధపడాల్సిన అవసరం ఏముంది, ఓ మీకు గుర్తుందా నాకు, నేనైతే మర్చిపోయాను అంటే ఒక మాటతో అయిపోతుంది అయ్యా అని చెప్పాం. మనకి చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ
1: అనుభవిస్తున్న
0: అంటే ఏంటంటే ఈ పిల్లల మీద ఆఖరికి వాళ్ళ నాన్నగారు బాగోనప్పుడే కాదు, వాళ్ళ నాన్నగారు బాగైనా కూడా ఆ షాడో ఆ పిల్లల మీద ఉంటుంది అంటే ఆ పిల్లలు ఎంతగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒకళ్ళు సరిచేసేది, ఒక గవర్నమెంట్ సరిచేసేది కాదు. మనందరం కూడా ఈ ప్రాబ్లం ని ఇది ఒక జబ్బుగా తీసుకుని, జబ్బు ఎవరికైనా రావచ్చు, ఆ జబ్బుని జబ్బుగా తీసుకుని మనం వైద్యంతో దీన్ని సరిచేసుకోవచ్చు. అలానే మనందరం కూడా అలాంటి ప్రాబ్లం ని ఎక్కడన్నా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి ఫలానా చోట వైద్యం దొరుకుతుంది అనే ఒక మాటతోటి మనం చాలా మందిని రక్షించగలుగుతాం. అట్లానే మనకి ఇప్పుడు ఓన్లీ 25% ఆఫ్ పీపుల్ కే వైద్యం దొరుకుతుంది, వైద్యానికి వెళ్ళిన వాళ్ళు మిగిలిన వాళ్ళు. అందుకని మనం ఇక్కడ అక్కడ అనేది లేకుండా ఈ విషయం గురించి మాట్లాడటమే ఒక పెద్ద ఎఫర్ట్. స్కూల్స్ లో, కాలేజెస్ లో, లేదా మన విలేజ్ మీటింగ్స్, ఎనీ ప్లేస్. నేనైతే ట్రైన్ లో, ఫ్లైట్ లో, ఆటోలో ఎక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను లాస్ట్ 25 ఇయర్స్.
1: అవగాహన అనేది ముఖ్యం అంటారు.
0: అవగాహన అనేది చాలా ముఖ్యం.
1: నషాముక్త భారత్ లక్ష్యం చేరుకోవడానికి ఈ అభియాన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకా ఎటువంటివి చేపడితే అతి త్వరగా మనం నషాముక్త భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యాన్ని చేరుకోగలుగుతామండి?
0: ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మనందరం సోషల్ సోల్జర్స్ గా ఉన్నప్పుడు తప్పకుండా చేరగలుగుతాం.
1: ఆకాశవాణి శ్రోతలకి ఈ సందర్భంగా మీరిచ్చే సూచన, సలహా, సందేశం.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి. అలానే ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం మార్గం చూపించే వాళ్ళుగా ఉండాలి. అలానే మనం పిల్లలకి ఫన్ రకరకాలుగా, మనం ఎట్లయితే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, అట్లాంటివన్నీ ఉండాలి. ఫ్యామిలీ బాండింగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మన ఇంట్లో అందరం మనం హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు తప్పకుండా ఇంటికి ఎంత త్వరగా వెళ్దాం అనేలాగా ఉంటాయి. అట్లానే ఏదైనా పరిస్థితి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది స్టిగ్మా అనేది ఉంచుకోకుండా మనం మాట్లాడగలగాలి, మనం హెల్ప్ చేయగలగాలి, హెల్ప్ తీసుకోగలగాలి. మన ఫ్యామిలీ బాండింగ్స్ ఎంత బాగుంటే మనం పిల్లల్ని అంతే బాగా రక్షించుకోగలుగుతాం.
1: డి అడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూన్ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్లతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్ని సార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటి చేసుకుని మీరు డైరెక్షన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ

0: ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విడ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్డ్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5 డేస్ 6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. ఆ తర్వాత సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, అంటే రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళ ఒక కొత్త లైఫ్ ఉంటుంది, రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్. అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ని జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: మాదక ద్రవ్య దుర్వినియోగం గురించి కావచ్చు, అలాగే వాటి ద్వారా వచ్చే మానసిక, శారీరక, సామాజిక సమస్యల గురించి, వాటి చికిత్స గురించి, ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనేది విపులంగా విశదీకరించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం. ఇంతవరకు నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడి.
2: మీరు రాసినటువంటి తీరుకి నా నమస్సులండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా బాస్, ఎప్పుడు ప్రపంచ నాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు, ఏ తేదీన అని అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాబు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, అండ్ అలాగే మిత్తిబాయ్ రైట్ ఆన్సర్ పంపించారు కృష్ణాష్టమి శుభాకాంక్షలతో. శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం అండి. సరైన సమాధానం రమా గారు ఫ్రం కంకిపాడ్ నుంచి, రంగాచార్యుల గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అంబికా గారు భవానీపురం నుంచి, నరసింహారెడ్డి గారు, కనకారావు గారు పెడన నుంచి. సో కనకారావు గారు రాంగ్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు అండ్ అంబికా గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో, భార్గవి గారు విజయవాడ నుంచి, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శుభోదయం జయస్వి, మీకు ఆకాశవాణి శ్రోతలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ లక్ష్మీ రామకృష్ణ ఖమ్మం నుంచి పంపించారు. అద్దంగి నుంచి హరిగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం, విజయవాడ నుంచి, విజయవాడ అని టైప్ చేశారు ఏంటి సార్, ఫర్ ఎనీవేస్ విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు సౌజన్య గారు, అండ్ అలాగే మహేష్ గారు ఫ్రం మంగళగిరి నుంచి, అండ్ నందు ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో మనకి తాళ్ల విశ్వనాథరావు గారు బ్రహ్మాపురం పెడన, హాయ్ జయస్వి గారు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే నవీన్ ఫ్రం ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్, ధన్యవాదాలు మేడం అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి మనకి రాంగ్ ఆన్సర్ అండి, మే మంత్ కాదు. అండ్ జయస్వి గారికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా అండి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, రాఘవ అండ్ కిషోర్ కుమార్ గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్, మూసాపేట్ మెహబూబ్ నగర్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం సార్. అలాగే గోపి గారు ఫ్రం పాటిబండ్ల, హాయ్ మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను గోపి గారు, మీరు ఎలా ఉన్నారు? సో ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. మార్చి 27వ తారీఖు నాటక కళల ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేందుకు 1961లో అంతర్జాతీయ నాటక సంస్థ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఐటిఐ ఈ దినోత్సవాన్ని ప్రకటించిందన్నమాట. సో మార్చ్ 27 ఈజ్ ద రైట్ ఆన్సర్.

సో రైట్ ఆన్సర్ చెప్పేశాను, మళ్ళా మీరు ఇప్పుడు ఆన్సర్స్ పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ అయిపోయింది బాయ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, శ్రీకృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేమిటి? శ్రీకృష్ణుడి యొక్క దివ్య ధనస్సు పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని గెస్ చేస్తూ 8662484 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ పెద్దపారుపూడి మండల్ నుంచి మనకి వీరబాబు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే ఈ పూట ఇలాంటి కృష్ణుడి పాటలు వినిపించి మమ్మల్ని తరింపజేసిన మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, ఆనందించ ప్రార్థన. సో నేనైతే ఖచ్చితంగా ప్లే చేశానని, ఇంకా చాలా మంది కృష్ణాష్టమి సందర్భంగా బోల్డ్ సర్ప్రైజులు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. నా తర్వాత ఆర్జే కూడా ఇంతకన్నా గొప్పగా మీ అందరినీ అలరిస్తారు. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్. అనంతపూర్ నుంచి అక్తర్, అలాగే వలీ భాష, ఇమాం బి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పుల రాజు గారు, అండ్ కమింగ్ బ్యాక్ టు మా లిటిల్ కృష్ణ అంటూ కోనకొండ రమణారావు గారు, కవిత జోష్ణవి, మోహిత్ రావ్ బెంగళూరు నుంచి, నమస్తే జయస్వి గారు, హ్యాపీ హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రమ్ భక్తవత్సల నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర రాజు గారు, ధన్యవాదాలు మీకు కూడా. సో కృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే గెస్ట్ చేసి నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్యమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్యమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరి అయితే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్. పై మీ జయస్వితు. 10:38 అయిపోయింది క్లాక్ లో టైం. కృష్ణుడి యొక్క దివ్య ధనస్సు పేరేమిటి అని అడిగాను. నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ బ్యాక్. మై గాడ్, నిజంగా మెసేజ్లు ఒక యమునా తీరంలాగా ఉంది. నాకు అంత ఆనందాన్ని అందించింది. అంతమంది ఆన్సర్స్ పంపించినందుకు ధన్యవాదాలండి. ఎన్ నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి నా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారండి, థ్యాంక్స్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ మెంబర్ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అలాగే రమా ఫ్రమ్ కంకిపాడు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, వీరందరూ కూడా సరైన ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు సరైన సమాధానం, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. బ్లూటూతా? అప్పట్లో కూడా బ్లూటూత్ ఉందా అండి? నాకు అసలు అర్థం కాలేదు. విజయలక్ష్మి గారు, మీరు ఏదైనా టైప్ చేయబోయి బ్లూటూత్ అని పంపించారా? ఒకసారి చూడండి. శ్రీకృష్ణుడి యొక్క దివ్య ధనస్సు పేరేంటి అని అడిగాను. అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి, అలాగే వాసు గారు సనబడి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి సరైన సమాధానం అందించారు. అలాగే నవీన్ ఫ్రమ్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ప్రొద్దుతూడ్ కాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డేరంగ పినాకం అంటూ పంపించారు. కాదు. అండ్ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి నీలేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో మనకి రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి, అండ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోనకొండ్ల రమణారావు గారు, కవిత జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశం శ్యామల గారు సరైన ఆన్సర్. బీవీనగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు సరైన ఆన్సర్ అందించారు. అలాగే శ్రీనివాస్ గారు పోరంకి మీకందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో రైట్ ఆన్సర్ పంపించారు. మహదీక్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు అండ్ స్వరూప, రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి. దట్స్ ఓకే, ఆన్సర్ ఎక్కడ? పేర్లు మాత్రం పంపిస్తే సరిపోదండి, ఆన్సర్ కూడా పంపించండి. ఈసారి సరైన అంబికా భవానీపురం శ్రీకృష్ణుడి ధనస్సు పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కీర్తిక, లితిక అండ్ అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జేస్పీ గారు, హాయ్ అండి మీకు కూడా. కృష్ణా డిస్టిక్ పెద్దపారుపూడి మండల్ నుంచి మనకి వీరబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి సరైన సమాధానం. అండ్ ఐఎమ్ షరీఫ్ ఫ్రమ్ అద్దంకి. హాయ్ షరీఫ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ మురళి గారు హాయ్ మీకు కూడా. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. రామకృష్ణ కృష్ణ

సేని గారు, భవానీ నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి గారు. నమస్తే. కృష్ణుడి గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది, అదే ఆయన మహత్యం. శ్వేతాలక్ష్మి నిష్కాహని హైదరాబాద్ నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు బంగారు తల్లి అంటూ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి. ధన్యవాదాలు సార్ మీకు కూడా. హాయ్, దిస్ ఇస్ సుధాకర్ ఫ్రమ్ నెల్లూరు. యువర్ వాయిసెస్ లైక్ సింగర్ సునీత. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎం నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ శివధనస్సు కాదు, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి సునీల్ కర్నూతల అండ్ మధుసూదన్ రెడ్డి ఫ్రమ్ పాపినేనిపాలెం నుంచి. వెల్, ఇంతకీ ఆ ధనస్సు పేరేంటి? సారంగపాణి. సారంగం ఆ ధనస్సుని ధరించాడు కనుకే సారంగపాణి అయ్యాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క దివ్య రథం దాని పేరేంటి? మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క దివ్య రథం పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అంటిల్ దెన్, సారంగపాణి జాతకం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సుమారు మరి 10:51 దాటి పరుగుతీస్తోంది. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తారు కదా. అండ్ మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో శ్రీకృష్ణుడి యొక్క రథం పేరేమిటి అని అడిగాను మహాభారత యుద్ధంలో. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కానీ 2-in-1 ఆన్సర్స్ అనమాట. సో చూద్దాం ఏంటి ఆ 2-in-1 ఆన్సర్స్, దీని వెనక ఉన్న అసలైన ఆన్సర్ ఏంటో. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు జయశ్రీ గారు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నరేషన్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ కమింగ్ బ్యాక్ టు మై ఆన్సర్స్. ఒక పాట పాడండి ప్లీజ్. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు నరసింహారెడ్డి గారు, సరైన సమాధానం. అనంతపురం నుంచి టైలర్ రమేష్ బాబు గారు అండ్ వెంకటాచలపతి గారు రైట్ ఆన్సర్. రమా గారు కంకిపాడ్ నుంచి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన కోసం ఆనంద్ గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ కమింగ్ బ్యాక్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శ్రీకృష్ణుడి రథం పేరు అంటూ కవిత జోష్ణవి, మోహిత్ రావి అండ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం అందించారు. మీ మూడో ప్రశ్నకి సమాధానం అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండి వాసు గారు. కలమందరపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావులి గారు సరైన సమాధానం. రంగాచార్లు గారు టీచర్స్ కాలనీ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అలాగే సరైన సమాధానంతో సుధాకర్ గారు ఫ్రమ్ నెల్లూరు నుంచి పంపించారు. అద్దంకి నుంచి షరీఫ్ గారు రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం జయస్వి, మీకు ఆకాశవాణి శ్రోతలకి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి అనమాట. ఓకే రైట్ ఆన్సర్ తో అన్నమయ్య జిల్లా నుంచి సునీల్ గారు, కర్నూతల్ సునీల్ గారు. శ్రీనివాస్ గారు పోరంకి నుంచి రథం పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జయస్వి తల్లి, ఆర్జీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా. ధనలక్ష్మి డొంక రోడ్ గుంటూరు నుంచి. ఓకే తప్పకుండా అండి. మిత్రమా మీ ప్రశ్నకి మా సమాధానం. మా అందరి కోసం మీరు వచ్చి అలరించారు చూడండి, దానికి మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్. ఏమిచ్చి మీలాంటి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అయ్యో ఇక్కడ రుణానుబంధం అనేది ఇప్పుడే కాదు, కొన్ని 90 సంవత్సరాలుగా ఆకాశవాణితో శ్రోతలకు ఉంది, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అండ్ నేనే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి బ్యూటిఫుల్ డే రోజు మంచి విషయాలు చెప్పే అవకాశం నాకు దక్కినందుకు. సో థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బంగారు తల్లి అంటూ బండార్ త్రిమూర్తుల గుప్తా గారు సరైన సమాధానం పంపించారు. మనల్ని ఆవహించినటువంటి మాయ తెరలను తొలగించి మనలో జ్ఞానదీపాలు వెలిగించిన మహానుభావుడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటూ పంపించారు. ధన్యవాదాలండి. రైట్ ఆన్సర్ తో గోపి గారు మెసేజ్ చేశారు పుట్టపాక నుంచి. పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి సరైన సమాధానం. హాయ్ మామ్ జేస్పి గారు, గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అండ్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు ఇంకా అందరికీ కూడా. రాజు టైలర్స్ అనకాపల్లి, అనకాపల్లి జిల్లా పరవాడ గండివారి వీధి, రాజుదేవి, దివ్యశ్రీ ఇంకా కుశల్ థ్యాంక్ యూ. అండ్ పాలంపోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సరైన ఆన్సర్ అందించారు వివిధ భారతీ సిబ్బందికి, శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు. మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందళ్లపల్లె గ్రామం నుంచి హరిబాబు మరియు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి సరైన సమాధానం. అండ్ నరీష్ అండ్ మెస్సీ విజయ రైట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణ కృష్ణవేణి గారు భవానీపురం అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. హాయ్ శుభోదయం జయస్వి గారు, అండ్ ఈ రోజు జాయిన్ అయ్యాను అంటూ వెంకటరామరెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి. వెల్కమ్ వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ వివిధ భారతి అండి, సదా ఎప్పుడు ఇలానే మెసేజెస్ చేస్తూ వింటూ ఆనందించండి. లక్ష్మీ ఫ్రం వైదంపేట అనంతపురం డిస్టిక్ నుంచి నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్ అండి, తప్పకుండా అంటూ మెసేజ్ చేశారు. సో ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. చాలా మంది రెండు రెండు ఆన్సర్లు పంపించారు, అంటే డబల్ ధమాకా అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఉపయోగించినటువంటి రథాన్ని కపిధ్వజం లేదా నంది ఘోషం అని పిలుస్తారనమాట. ఇది కురుక్షేత్ర యుద్ధంలో జరిగింది. అండ్ దాంతో పాటుగా జైత్రము అనేటువంటి రథం కూడా ఉంది, అది కృష్ణుడి యొక్క సొంత రథం, దాని పేరు జైత్ర. సో ఇది అందుకని కపిధ్వజము అండ్ దాంతో పాటు నందిఘోషము, జైత్ర, ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్ గా కన్సిడర్ చేయబడుతున్నాయి. అండ్ 10:56 అయిపోయింది. హబ్బా, చూస్తూ ఉంటేనే టైం ఇంత ఫాస్ట్ గా అయిపోయింది ఏంటి బాస్. మా నేను మీ అందరికీ టాటా బాబా చెప్పే టైం వచ్చింది కదా. అసలే వెన్న దొంగ వెయిటింగ్ అక్కడ. వెన్న దొంగతో పాటు వెన్న, పాలకాయలు, ఇంకా చాలా స్పెషల్స్. మరి అవన్నీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఆరగించాలా? వెళ్తూ వెళ్తూ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో సదా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అందించినటువంటి గీతా సారంతో ధర్మబద్ధంగా మన జీవితాలని సాగిస్తూ విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆర్జే జేస్వి సైనింగ్ ఆఫ్.

0: ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఎల్వీఎఫ్ 17 మిషన్ విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో 6 ప్రయోగాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీఎఫ్ 17 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి సంబంధించిన మొదటి ప్రయోగం త్వరలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్టంలోని పట్టణ స్థానిక సంస్థల 2 సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫోటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించి గత నెల 12న 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫోటో ఓటర్ల జాబితాలను తాజాగా ప్రచురించిన 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 59 పట్టణ స్థానిక సంస్థల్లో 1971 వార్డులకు సంబంధించిన వివరాలను అనుబంధ జాబితాలో పొందుపరిచింది. రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అడ్మినిస్టేటివ్ యూనిట్ సరిహద్దులను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ జనాభా లెక్కల సేకరణ కోసమే పరిమితమని స్పష్టం చేసింది. దానిని వార్డుల పునర్విభజనకు అన్వయించలేమని పేర్కొంది. పండుగల సీజన్లో పెరుగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్లోని సుబేదార్ గంజ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా యశ్వంతపూర్ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిసెంబర్ 7 తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. 04135 ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సుబేదార్ గంజ్ నుంచి, 04136 ప్రత్యేక రైలు ప్రతి సోమవారం యశ్వంతపూర్ నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఈ రైళ్లకు శంకర్ఘర్, దబోరా, మణిక్పూర్, సత్నా, కాడ్ని, జబల్పూర్, నాగపూర్, బలార్షా, సిర్పూర్, కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, కృష్ణ, రాయచూర్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక స్టేషన్లలో ఇరువైపులా హాల్ట్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులను విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. మొదటి విడత కౌన్సిలింగ్లో అందుబాటులో ఉన్న 4519 ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక కేటగిరీ ఎన్సీసీ క్రీడా విభాగాల సీట్లను మినహాయించి మిగిలిన 4322 సీట్ల భర్తీ అయినట్లు ఆరోగ్య వర్సిటీ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

హలో నమస్తే గుడ్ మార్నింగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. సో మార్నింగ్ నుంచి అలా హ్యాపీగా శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషాలు వింటూ మన జయశ్రీ మాటలతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు సినిమా కబుర్ల సమయం అయితే వచ్చేసింది. మరి నేను కూడా తర్వాత మీకు తెలిసాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కృష్ణ జన్మాష్టమి గురించి మాట్లాడతాను. అయితే ఇప్పుడు సినిమా కబుర్లు చెప్పుకుందాం, తర్వాత వివిధ వరకు

కూడా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలతో అలా అలా ఇవాళ మంచి సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి ముందుగా మరి మూవీస్ గురించి మాట్లాడాలి అంటే మన తమిళ హీరో సూర్య గురించి మాట్లాడాలి. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కూడా బాగా సూపర్ హిట్ అయింది కదా. మరి ఆ తర్వాత ఇంకా తన త్వరలోనే 50 మూవీస్ అయితే తను కంప్లీట్ చేసుకోబోతున్నారు తన కెరియర్ లో. సో విశ్వనాథన్ సెన్ సక్సెస్ తో సూపర్ గా ఆయన మంచి ట్రెండింగ్ లో ఉన్నారు కదా. ప్రెజెంట్ ఎలాంటి సినిమాలు చేస్తున్నారు, ఇంకా కొత్తగా మన ముందుకి ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు, ఇది చాలా ఎగ్జైటింగ్ గా అయితే ఉంది జనాలందరికీ కూడా. సో ఇక తన 50th మూవీలో భాగంగా ఒక చిన్న న్యూస్ అయితే వచ్చేసిందండి. లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రోలెక్స్ మూవీ అయితే ఒకటి రాబోతుంది. అదే తన 50th మూవీ అని చెప్పేసి తెలుస్తోంది. మరి దీని మీద ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉందన్నమాట, చూద్దాం. మరి తన కెరీర్ ఇలాగే సక్సెస్ఫుల్ గా సాగాలని మనం కూడా కోరుకుంటూ, మరి సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నిన్ను చూడాలని ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు కదా. సో ఫన ఫస్ట్ ఫిలిం ఆఫ్ ఎన్టీఆర్, ఆ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడండి? చాలా చిన్న ఏజ్, అసలు చూడడానికి చాలా చబ్బీగా ఉండే ఎన్టీఆర్, కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడు? అందులోనూ డ్రాగన్ ఫిలిం లో అసలు ఇంకా ఆయన వేషధారణ చాలా చాలా డిఫరెంట్ గా, ఇది వరకు ఎప్పుడు మనం చూడని ఎన్టీఆర్ అయితే ఈ సినిమాలో చూడబోతున్నాం. చాలా ఫిజిక్ అయితే మెయింటైన్ చేస్తూ, అసలు ఇది వరకంతా మన ఎన్టీఆర్ ని ఎప్పుడు అలా ఊహించుకోలేదు కూడా మనం. మొత్తానికి చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సో ప్రెజెంట్ ఆయన ఒక ఏంటంటే ఒక గాయం కారణంగా కాస్త రెస్టింగ్ లో అయితే ఉన్నారు కదా, కానీ ఇక ఈ మంత్ త్వరలోనే అంటే ఇంకో 2 వీక్స్ లోనే ఖచ్చితంగా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అని కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ డ్రాగన్ ఫిలిం కు సంబంధించిన అప్డేట్ ఇంకొకటి ఏంటో తెలుసా? ఇందులో షాహిద్ కపూర్ అండ్ ఆలియా భట్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారంట. సో ఈ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని ముందుగా ప్రకటించేసిన నెక్స్ట్ ఇయర్ జూన్ 11 కల్లా కూడా ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని మాత్రం చెప్తున్నారు. మరి చూడాలి, మరి అందా కూడా అనుకున్న విధంగా సక్సెస్ఫుల్ గా జరిగిపోయి మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. మరి మీ అందరి కోసం టెంపర్ మూవీ నుంచి ఒక టెంపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

సో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండిక. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ బద్రీనాథ్ ఫిల్మ్ నుంచి వినేశాం కదా. 11:40 అయిపోతుంది క్లాక్ లో. టైం చూస్తే ఇక సినిమా కబుర్లో మనమున్నాం. ప్రెసెంట్ అయితే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు అలా సూపర్ హిట్ సినిమాలు తీసుకుంటూ మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా ఆయన కెరియర్ కూడా. ప్రెసెంట్ ఆయన లక్కీ భాస్కర్ 2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శ్రీకాంత్ ఓదలా మూవీతో బిజీగా ఉన్నారు. దాని తర్వాత విశ్వంబర మూవీ రిలీజ్ అప్డేట్స్ కూడా కొంచెం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి, సో దీని గురించి మనం ఒక వైపు ఆలోచిస్తూ ఉంటే ఇక మన మెగాస్టార్ గారు తర్వాత నటించబోయే ఫిల్మ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో నెక్స్ట్ శ్రీకాంత్ ఓదల డైరెక్షన్ లో వచ్చిన సినిమా తర్వాత చిరంజీవి గారు వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో వచ్చే సినిమాతో ఆయన మన ముందుకు రాబోతున్నారు. సో ఈ కాంబినేషన్ అయితే కాస్త టైం పడుతుంది. సో కానీ ఇందులో ఫిల్మ్ లో చూసుకుంటే అసలు మన మెగాస్టార్ గారు బేసిక్ గా మనం ఎలాంటి రోల్ నైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎలాంటి రోల్ లో మనం చూసి ఎక్కువగా ఎంజాయ్ చేస్తాము అలానే ఉంటుంది అని చిన్న హింట్ అయితే ఇచ్చేసినారు. మరి చూడాలి ఎలా ఉంటుంది ఈ మూవీ అనేది. సో ఈ క్రేజీ కాంబో అనేది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది చూడాలి అంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. మరి మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ఠాగూర్ ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే,

0: కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:47 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. సో ఠాగూర్ ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు కదా. ఇక కమల్ హాసన్ గారిది ఒక పోస్ట్ రిలీజ్ అయిందండి, అబ్జర్వ్ చేస్తుంటారు మీరు కూడా. సో ఎలా ఉందంటే చేతిలో కత్తి, చురకత్తుల్లాంటి చూపులు. సో ఈ పోస్టర్ అంటే ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ లో, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఆయన కనిపించబోతున్నట్టుగా ఆ లుక్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో ఇది ఒక తన కొత్త ఫిల్మ్ కి సంబంధించిన పోస్టర్ అనమాట. సినిమా డైరెక్టర్ వచ్చేసి సేతుపతి అండ్ అలాగే చిత్త ఇలాంటి తమిళ ఫిల్మ్స్ తో మంచి సక్సెస్ అందుకున్న హీరో, ఐ మీన్ దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు లీడ్ రోల్ లో ఒక మూవీని అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన లుక్ అనమాట ఇది, మేకర్స్ రిలీజ్ చేసేశారు. సో త్వరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ లుక్ టెస్ట్ మాత్రమే చేశారనమాట అండ్ ఫైనల్ గా ఈ లుక్స్ అయితే ఫిక్స్ చేశారట. సో కమల్ హాసన్ గారు, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది అండ్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తొందరలోనే చెప్తాం అని కూడా మూవీ టీమ్ ముందుగానే అప్డేట్స్ అయితే ఇచ్చేసింది. మరి చూడాలి కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఎంత ఆయన లోక నాయకుడు కాబట్టి డెఫినెట్ గా ఎలాంటి రోల్ ప్లే చేసినా సూపర్ గానే ఉంటుంది కదా. మరి మీ అందరి కోసం అదే సాంగ్ దశావతారం ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోకులం బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. గంజాయి వ్యసన నిర్మూలనలో భాగంగా ఈగల్ విభాగం, ఏలూరు జిల్లా నూజ్వీడు రూరల్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. నూజ్వీడు మండలానికి చెందిన గంజాయి వ్యసనానికి బానిసనైన 7 మందిని గుర్తించి డీఅడక్షన్ సెంటర్ జీజీహెచ్ ఏలూరులో చేర్పించారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని వ్యసనం నుంచి బయటపడేందుకు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసు

ఎమర్జెన్సీ నంబర్ 112కు తెలియజేయాలని సూచించారు. సనాతన సంప్రదాయానికి ప్రతీకగా గోపూజ నిర్వహించాలన్నారు టీటీడీ ఈవో కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర. తిరుపతిలోని గోశాల్లో కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు ప్రత్యేకంగా గోపూజ చేశారు. గర్భిణీలు పాలిచే

ఉమెన్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఐజీ బి రాజకుమారి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఉమెన్ చైల్డ్ సేఫ్టీ విభాగం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్టంలో మహిళలు బాలల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆయా నేరాలపై సమర్థవంతమైన దర్యాప్తు చేసి ఆపై నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఈ విభాగం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ముఖ్యంగా శక్తి యాప్ ద్వారా అత్యాధునిక సాంకేతికత ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:04 నాటి 48 సెకండ్లు కావస్తుంది. మరి ఇప్పుడైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకోబోతున్నాం, మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రోజు ఫెస్టివల్ అసలు ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇంకా ఫేమస్ టెంపుల్స్ ఏంటి కృష్ణ భగవానుడివి, మరి మన దేశంలో ఏ విధంగా జరుపుకుంటున్నారు ఈ వేడుకలు, దీని గురించి విశేషాలు మాట్లాడుకోవాలి కదా. మరి ముందుగా శ్రీకృష్ణుడి జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి లేదా కృష్ణాష్టమి ఇలాంటి పేర్లతోనే దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో స్థానిక సాంప్రదాయాలు, ఆచారాలు, కళారూపాలకు అనుగుణంగా ఈ వేడుకలు అనేవి చాలా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. మరి ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:10 అయిపోయింది. మరి ప్రతి రాష్ట్రంలో మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంటే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. మరి మహారాష్ట్రలో జన్మాష్టమి అంటే దహీ హండి అని పిలుస్తారు. సో దహీ హండి అనేదే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అంటే ఉట్టి కొట్టడం. సో మరి కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం చాలా చాలా చాలా చోట్ల ఇది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. మనకు తెలుసు కృష్ణుడు తన చిన్నతనంలో వెన్న పెరుగు ఇవన్నీ దొంగలిస్తూ ఉండేవాడు అని మనం కూడా చదువుకున్నాం కదా. మరి దీనికి గుర్తుగానే ఈ రోజు అందరూ కూడా యువకులు మెయిన్ గా కలిసి హ్యూమన్ పిరమిడ్ లాగా ఫామ్ అయ్యి ఎత్తులో కట్టిన ఆ పెరుగు కుండను పగలగొడతారు. మరి వీటిని గోవింద బృందాలు అని కూడా పిలుస్తారనమాట. మరి ఇక మహారాష్ట్రలోని ఫేమస్ కృష్ణుడి టెంపుల్ గురించి మనం చెప్పుకోవాలి అంటే, మహారాష్ట్రలోని పండర్పూర్ అనే ఒక ప్లేస్ లో విఠల్ టెంపుల్ అని ఒకటి ఉందండి. అక్కడ విఠల్ స్వామిని కృష్ణుడి రూపంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడ వార్కరి అనే ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అది చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక కృష్ణాష్టమి వేడుకలు కూడా అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అదనమాట విషయం. సో మహారాష్ట్రలోని ఒక ప్లేస్ లో గురించి మనం మాట్లాడుకున్నాం, విఠల్ టెంపుల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా ఉన్నాయండి మరి ఆయన పుట్టిన ప్లేస్, పెరిగిన ప్లేస్, మరి వీటి గురించి కూడా చెప్పుకోకపోతే ఎలాగా. సో ముందుగా ఒక సాంగ్ విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడతాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మూడు నిమిషాలు అయిపోయింది. మరి ముకుంద ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ చిత్ర గారి వాయిస్ లో వినేశాం కదా. మరి మథుర బృందావనం మెయిన్ గా ఈ ప్లేసెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే మరి శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురా నగరం, అలాగే బాల్య లీలలకు ఫేమస్ అయిన బృందావనంలో ఈ జన్మాష్టమి అత్యంత వైభవంగా జరుగుతుంది తెలుసా. అసలు అర్ధరాత్రి టైంలో అయితే మాత్రం కృష్ణుడి జన్మ ఘట్టాన్ని ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు అక్కడ. అలాగే రాసలీలలు, భజనలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక బృందావనంలో కూడా చూసుకుంటే బాన్కే బిహారీ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే కృష్ణుడి అంటే కృష్ణుడిని అక్కడ ఆ ఆలయంలో బిహారీగా పిలుస్తారు, సో బిహారీగా కొలుస్తారు కూడా. అలాగే భక్తి, సంగీతం, కీర్తనలు, ఉత్సవాలతో ఈ బృందావనం అంతా కూడా ఎప్పుడు అంటే కృష్ణాష్టమి రోజనే కాదు కానీ జనరల్ గానే ఎప్పుడూ కృష్ణమయంగానే కనిపిస్తుంది. సో ఈ ట్రిప్స్ జనరల్ గా అటువైపు వెళ్ళినప్పుడు మహారాష్ట్ర మథుర అంటే ఈ జన్మస్థలానికి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా మథుర బృందావనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అనమాట. వెళ్తే గనక సో మన కృష్ణుడు పుట్టిన పెరిగిన ప్లేసెస్ కాబట్టి ఖచ్చితంగా అందరికీ చాలా బాగా నచ్చుతాయి, అండ్ అంతా అక్కడ ఆధ్యాత్మికతే కనపడుతుంది. ఇంకా మరిన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు

0: ఆగస్టు 12న ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియోసింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజెల్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగ్రెడ్డి.

డి చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16 లో జపాన్ కు చెందిన టొమాకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్ లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కృష్ణాష్టమి స్పెషల్ గా ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మాటలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇక మనమైతే శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టి ద్వారకలో తన రాజ్యాన్ని స్థాపించినట్లుగా చదువుకున్నాం కదా, అందుకే ద్వారకను కృష్ణుడి రాజధానిగా భావిస్తారు. మరి ఇక్కడ ద్వారకాధీశ ఆలయం అనేది మన భారతదేశంలోనే ప్రముఖ కృష్ణ ఆలయాల్లో ఒకటన్నమాట. అలాగే ఈ టెంపుల్ చార్ధామ్ లో కూడా ఒకటిగా ఫేమస్ అయింది. మరి ఈ గుజరాత్ లోని ద్వారకలో కృష్ణాష్టమి వేడుకలు అనేవి అసలు మాటల్లో చెప్పలేమండి, చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత ఒడిశా రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ అనమాట. సో ఒడిశా రాష్ట్రంలో కూడా జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి బాల్య లీలలను ప్రదర్శించే కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు తెలుసా. ఇంకా అక్కడ టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు భజనలు జరుగుతూ ఉంటాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కృష్ణుడి జీవిత ఘట్టాలను నాటక రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మనకి ఒడిశా పేరు వినగానే జనరల్ గా గుర్తొచ్చేది పూరి జగన్నాథ ఆలయం కదా. మరి ఈ పూరి ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రధాన దైవాలుగా భావిస్తారనమాట అక్కడ. మరి ఇక్కడ జరిగే రథయాత్ర కూడా చాలా చాలా ఫేమస్ అనమాట, తెలుసు కదా అందరికీ. అండ్ ఈ కృష్ణుడి బాల్యాన్ని కానివ్వండి, ఈ కృష్ణుడి బాల్యాన్ని చూస్తే మనకి మధురా నగరం గుర్తొస్తుంది. అలాగే బృందావనం గుర్తు చేస్తే ఆయన రాజ వైభవాన్ని మాత్రం ద్వారకా నగరం గుర్తు చేస్తుంది. అలాగే ఇక జగన్నాథ క్షేత్రం మాత్రం ఆయన విశ్వరూప భక్తిని మనకు పరిచయం చేస్తుందనే చెప్పాలి అదనమాట. సో చాలా విషయాలు ఇంకా మనం మాట్లాడుకుందాం ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి, ఆ విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం పాండురంగుడు ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 100.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ వినసం పాండురంగుడు ఫిల్మ్ నుంచి. నిజంగా గోకులాష్టమి సందర్భంగా మనం ఈ రోజు ఇలా కృష్ణాష్టమి వేడుకల గురించి ఎక్కడెక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇక కృష్ణాష్టమి రోజున చిన్నపిల్లలను రాధాకృష్ణులుగా అలంకరించడం ఆనవాయితీ కదా. మరి మన దేశంలో ఇక చాలా చోట్ల చిన్న చిన్న పిల్లల్ని ఇలా బుజ్జి బుజ్జి బాబుల్నేమో కృష్ణుడిగా, పాపలనేమో రాధాగా, అలా అంటే గోపికమ్మలుగా ఇలా డెకరేట్ చేస్తూ చక్కగా అలంకరణ చేస్తూ ఉంటారు. మరి కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో కూడా ఇలా అలంకరించి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ అన్నమాట. ఇంకా ఉడుపిలో శ్రీకృష్ణ ఆలయం ఒకటి ఉంది. మరి ఈ ఆలయ స్పెషాలిటీ ఏంటో తెలుసా? స్వామివారి దర్శనం ఒక కిటికీ నుంచి చేసుకోవాలి. కనకన కిండి అని చెప్పేసి ఒక చిన్న కిటికీ ఉంటుంది, దీని ద్వారా దర్శనం చేసుకుంటారనమాట. సో ఇలా స్వామివారిని ఎదురుగా కాకుండా ఒక చిన్న కిటికీ ద్వారా దర్శించుకోవడం అనేది ఉడిపి కృష్ణాలయానికి ఉన్న ప్రత్యేక సాంప్రదాయం. ఇక కేరళ తమిళనాడులో కూడా గోకులాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కృష్ణాష్టమిని. ఇక కేరళలోని గురువాయూర్ టెంపుల్ ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువైన గురువాయూర్ను బాలకృష్ణుడిగా, అంటే బాలకృష్ణుడి రూపంగా భక్తులు ఆరాధిస్తారనమాట. ఇక గురువాయూర్లో కృష్ణ భక్తి, అలాగే కేరళ సాంప్రదాయాలు, సంగీతం, నృత్యం ఇవన్నీ కలిసిన ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది గురువాయూర్లో అనమాట. ఇక మన దేశం అంటే మన స్టేట్ గురించి మాట్లాడితే ఏపీ తెలంగాణలో కూడా ఉట్టి కొట్టడం అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ మరి మెయిన్ గా చిన్నపిల్లల్ని ఇలా రాధాకృష్ణులు వేషాల్లో అలంకరించడం కానివ్వండి, నైవేద్యాలు సమర్పిస్తూ చక్కగా పూజలు భజనలు చేసుకుంటూ, అండ్ ఇస్కాన్ టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి మెయిన్ గా. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట మన ఏపీ తెలంగాణ స్టేట్స్ లో. ఉట్టి కొట్టడం చాలా బాగా చేస్తారు. అలాగే ఇంకా రాజస్థాన్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ కూడా కృష్ణాష్టమిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఏదేమైనా రాష్ట్రాలు మారినా సాంప్రదాయాలు మారినా కృష్ణుడిపై భక్తి మాత్రం ఒక్కటే. మరి ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కృష్ణాష్టమిని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఏ ఫెస్టివల్ అయినా సరే దాని వెనుక ఉన్న పరమార్థం ఒక్కటే, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని కదా. మరి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జీఎస్ఎల్వీ F-17 మిషన్ విజయవంతం కావడం దేశానికి గర్వకారణమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అంతరిక్ష రంగంలో భారత సాంకేతిక సామర్థ్యానికి ఇది మరొక నిదర్శనమంటూ ప్రధాని ప్రశంసించారు. నషాముక్త భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్యోద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధ్యతలను ఆదుకునేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తోంది. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్టంలోని మథురా నగరం శ్రీకృష్ణుని జన్మభూమిగా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మథురా నగరంలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా శ్రీకృష్ణుని అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణ అవతారమని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని అన్నారు. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరికి అవార్డులు అందజేస్తారు. పాఠశాల విద్యలో 79 మంది

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 1:09 దాటి 35 సెకండ్లుగా వస్తుంది సమయం చూస్తే. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. మన భారతదేశం సాంస్కృతికంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యత గల దేశం. ఇక్కడ దాదాపు ప్రతి రాష్ట్రానికి తమ సొంత భాష, వంటకాలు, నృత్య రూపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక నృత్యం విషయానికి వస్తే మన భారతదేశంలో సాంప్రదాయ, శాస్త్రీయ, జానపద, గిరిజన నృత్య శైలులను మనం చూడొచ్చు. అయితే వీటిలో భరతనాట్యం అయితే మాత్రం అతి పురాతనమైనది అని చెప్పొచ్చు. మరి మన దేశంలో ఎంతో మంది కళాకారులు నాట్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి దేశ విదేశాలకు పరిచయం చేశారు. వారిలో ఒకరైన యామిని కృష్ణమూర్తి గారి గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. మరి ఫేమస్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారు. మరి ఆవిడ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం నరసింహ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక యామిని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఫేమస్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు యామిని గారు. కూచిపూడి నృత్యానికి దేశ విదేశాలలో పేరు తెచ్చిపెట్టారు ఆవిడ. యామిని కృష్ణమూర్తి గారు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20 జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృతి పండితుడన్నమాట, తాతగారు ఉర్దూ కవి. ఇక ఆవిడ పూర్తి పేరు యామిని పూర్ణతిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో తన 5వ ఏటనే చెన్నైలోని రుక్మిణీదేవి అరెండల్ అనే కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత కూచిపూడి, ఒడిస్సీ కూడా నేర్చుకుని కర్ణాటక సంగీతం అలాగే వీణ వాయించడం కూడా నేర్చుకున్నారు. ఇక వివిధ రకాల డాన్స్ ఫామ్స్ హేమహైమీలైన గురువుల వద్ద ఎంత నేర్చుకున్నా ఈమె తన కళతో ప్రేక్షకులను కట్టిపడేసేవారన్నమాట. మరి తనకంటూ ఒక ప్రత్యేక బాణి ఉందని తెలియజేసేవారు యామిని గారు. భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి, ఒడిస్సీ వీటిలో ఏ డాన్స్ చేసినా సరే ఒకదానికొకటి మ్యాచ్ చేయకుండా ఆయా సాంప్రదాయాల పరిధిలోనే వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేసేవారన్నమాట. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి డాన్స్కి గుర్తింపు రావడానికి చాలా కాలం ముందే యామిని గారు అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా ఇలాంటి ఎన్నో దేశాలు పర్యటించి నృత్య ప్రదర్శనలు ఇచ్చి

భారతీయ నాట్య ప్రచారం చేయడం జరిగింది. మరి మరిన్ని విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం యామిని గారి గురించి. ఈలోపు 1:20 మనం ప్రాంతీయ వార్తలైతే వింటాము. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. వార్తల వివరాలు. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. GSLV-F-17 విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా విజయవాడలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 173 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనంతరం సీఎం రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభ పరిణామమన్నారు. ఈ జలాల ఉత్తరాంధ్ర అభివృద్దికి మరింత ఉపయోగపడనున్నాయని తెలుపుతూ,
1: మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాకి గోదావరి జలాలు తీసుకురావడం ఆ వెంకటేశ్వరుని

0: ఆశీర్వాదం. అందుకే అది అయిన తర్వాతనే తిరుమలకు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరిగింది.
1: గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రులతో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ సమస్యల వంటి వాటికి యోగా ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్స అందించనున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా సుమారు 100 నుంచి 120 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి టెక్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన గనులు భూగర్భ వనరుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రసాయన ప్రయోగశాల, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, గనుల నమూనా ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి హాజరైన గనుల అధికారులతో మంత్రి సమావేశమై శాఖ పనితీరు, ఇసుక నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానంగా ఇసుక గనుల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా శాఖలో పారదర్శకతను పాటించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని బోధనలు నేటికి మార్గదర్శకమని కృష్ణాష్టమి వంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ఆలయ పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ
2: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుపుకుంటాం. అందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకను ఘనంగా జరుపుకుని ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని పండుగలు జరుపుకునే విధంగా ఇక్కడ కూడా జరుపుకుని మరింత ప్రతిష్టను జరిపే విధంగా కోరుతుంది. ఈ స్పిరిచువల్ టూరిజం పెరిగే కార్యక్రమాల్లో భాగంగా రేపు రాబోయే కాలంలో టూరిజం అనే దానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఆధ్యాత్మిక
1: అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాస్యత రేటు పెరిగిందని చెబుతున్నప్పటికీ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 2026లో అక్షరాస్యత రేటు 82.1% చేరిందని ప్రభుత్వం ఎలా ప్రకటించిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. 2 తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నిర్వహణ, రానున్న రోజుల్లో నీటి వినియోగం, జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసైన 7 గురిని గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ వి విజయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసులకు తెలియజేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో లాజిస్టిక్స్, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి

అభివృద్ది చూపుతున్నాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్ సంస్థ ప్రతినిధులు మంత్రిని రాష్ట సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై నిన్న చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయంలో ఎంఆర్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి చూపింది. విజయవాడలో ఏఎంఏ శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విమానయాన, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దితో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు, భత్యం బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: భారతీయ ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తున్నారు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక ఒక ఫేమస్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటూ

ఉన్నాం కదా, ఢిల్లీలో యామిని గారు స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ కూడా ఇస్తూ ఉండేవారు తెలుసా. మరి క్లాసికల్ డాన్స్ లో మెయిన్ గా అసలు డాన్స్ వేయడం మాత్రమే కాకుండా ఆ డాన్స్ ద్వారా ప్రేక్షకులకు ఒక స్టోరీని చూపించాలి, నృత్య రూపకం అంటారు కదా. సో అలా డాన్స్ తో పాటుగా వారి హావభావాలతో చక్కగా అభినయించాలి. అలా యామిని గారు ఎన్నో నాట్య ప్రదర్శనలిచ్చి ఎన్నో బిరుదులు కూడా సొంతం చేసుకున్నారు. విశ్వమోహిని, భామావేణి లాంటి బిరుదులు ఆవిడకి లభించాయి. అలాగే నృత్యంలో ఆమె చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, ఇక 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో ఆవిడని సత్కరించడం జరిగింది. అలాగే యామిని కృష్ణమూర్తి గారు వివాహం కూడా చేసుకోకుండా అవివాహితగానే ఉండి నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు అన్నమాట. అంతటి గొప్ప కళాకారిణి 2024 ఆగస్టు 3న తన 84 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరణించారు. కానీ భారతీయ నృత్య కళారూపకం అంటే భారతీయ నృత్య కళాకారులందరికీ కూడా యామిని కృష్ణమూర్తి గారు ఒక గొప్ప ఆదర్శమని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:47 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే బ్యూటిఫుల్ సాంగ్ పౌర్ణమి మూవీ నుంచి వినేశాం కదా. మరి మనం బేసిక్ గా చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ లో కానీ మనకి వచ్చినా రాకపోయినా అలా డాన్సులు వేస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, డాన్స్ అనేది వినోదం కోసం మాత్రమే కాదు, అది గొప్ప వ్యాయామంలాగా కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి డాన్స్ అనేది మన శరీరానికి మనస్సుకి రెండిటికి అనేక ప్రయోజనాలనైతే అందిస్తూ ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అరగంట పాటు డాన్స్ చేయడం వల్ల 10,000 అడుగుల నడిచినంత క్యాలరీస్ ఖర్చు అవుతాయంట తెలుసా. అలాగే డాన్స్ వలన కలిగే మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఒక సాంగ్ తర్వాత మీ అందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో డాన్స్ వల్ల బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో డాన్స్ అంటే క్లాసికల్ అవ్వచ్చు, వెస్టర్న్, జుంబా, ఏదైనా సరే వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది, అలాగే కండరాలు బలపడతాయి. ఇంకా స్పెషల్ గా శాస్త్రీయ నృత్యం గురించి చెప్పాలి అంటే మరి క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు అసలు అనేక రకాల భంగిమలు అయితే ఉంటాయి కదా. ముఖ్యంగా కథక్ అండ్ భరతనాట్యం వంటి వాటిలో అయితే చాలాసేపు శ్వాసను నిలిపి ఉంచడం, ఊపిరి పీల్చుకోవడం, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, కళ్ళు పెద్దగా చేసి పైకి కిందికి తిప్పడం, ఇలాంటి అనేక స్టేజెస్ అయితే ఉంటాయి. మరి ఇవన్నీ మంచి వ్యాయామంగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. మరి శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి, కంటి సమస్యలను కూడా ఇవి నయం చేస్తాయన్నమాట. అలాగే పాదాలు నిరంతరం లయ ప్రకారం కదులుతూ ఉంటాయి కాబట్టి కీళ్ల నొప్పుల సమస్య కూడా ఉండదు తెలుసా.

మరి అలాగే నాట్యాన్ని ఇష్టపడే వ్యక్తికి డిప్రెషన్ కే లోనవరు అని కూడా చెప్తున్నారు. అలాగే నిరాశ ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారంట. ఇప్పుడు గుండె ఆరోగ్యం కూడా చక్కగా ఉండేందుకు ఈ డాన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డాన్స్ అనేది ఎక్సర్సైజ్ లా మాత్రమే కాకుండా మన డైలీ రొటీన్ లైఫ్ లో కూడా అన్ని పనులు టైం కి చేసుకునేలాగా ఒక డిసిప్లిన్ ని అలాగే ఒక కరెక్ట్ పాత్ లో మనం ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదనమాట. సో ఏది ఎంటర్టైన్మెంట్ కోసమే అని కాకుండా ఇలా మన హెల్త్ కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా స్టడీస్ తో పాటుగా మిగతా యాక్టివిటీస్ లో కూడా చాలా చురుకుగా ఉంటున్నారు. డాన్స్ అవ్వచ్చు, కొంతమంది స్కేటింగ్ అని లేకపోతే ఇంకా ఏదైనా గేమ్స్ లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఖచ్చితంగా డాన్స్ అవ్వచ్చు, సంగీతం నేర్చుకొని ఉండొచ్చు, లేకపోతే వీణ వాయించడం, లేకపోతే ఇంకేదన్నా వయలిన్ వాయించడం కానివ్వండి. ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా అందరికీ ఏదో ఒకటి కళ అయితే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ముందు జనరేషన్స్ కి ఇలాంటి కళలను మనం ఇంకా తీసుకెళ్తూ ఉండొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం దీనివల్ల మనకే ఆరోగ్యంగా ఉంటాము, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అటు మానసికంగా ఇటు ఫిజికల్ గా మెంటల్ గా కూడా చాలా హెల్దీగా ఉంటాం అదనమాట విషయం. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం స్టైల్ ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: దీను నువ్వు కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీ షర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, తరదల్లాడిపోద్ది. టిక్టో సారీ అభిరుతలో ఉంటావు తెలుసా.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటూ ఎన్ని చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇక 2:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అండ్ ఇక మనమైతే ఉన్నాం సందర్శనరీ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ ఒక 4 మినిట్స్ లో ఎగ్జాక్ట్ 2:30 నేనైతే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను. ఈ లోపు మీరు మాత్రం రెడీగా ఉండండి. 8662488114 నెంబర్ కి మీరు మీ ఆన్సర్స్ ని పంపించేసేయచ్చు మరి నేను అడిగే క్వశ్చన్స్ కి. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఎస్పెంట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతీయ 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సందర్శనటి ప్రోగ్రామ్ లో. 2:34 అయిపోయిందబ్బా. సో చిరంజీవి గారి సాంగ్ హే జాన సాంగ్ జై చిరంజీవి అని వినేశాం కదా. తర్వాత మరి సందర్శనటిలో మీరు కూడా రెడీగా ఉన్నారా? మరి ఫోన్లు తీసుకుని 8662

4888-1414 నెంబర్ కి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు పంపించేయచ్చు. ఇంతకీ ఈ రోజు మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో నేను రకరకాలుగా అడుగుతూ ఉంటానండి. కొన్ని లాజికల్ ఉంటాయి, కొన్ని చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని ఏమో చాలా కష్టంగా కూడా అనిపించవచ్చు, కన్ఫ్యూజన్ లో వస్తాయి అనమాట. సో మీరే చూసుకోవాలి ఎలాంటి ఆన్సర్స్ పంపిస్తారో చూద్దాం. సో చాలా సింపుల్ క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఒక బాక్స్ లో 45 యాపిల్స్ ఉన్నాయి, మీకు ఒక 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున మీరు ఇచ్చారనుకోండి, అప్పుడు మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి? సో వినరా, మీ దగ్గర ఒక బాక్స్ లో 45 యాపిల్స్ అయితే ఉన్నాయి, మీకు 6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చారనుకోండి ఆ 6 మందికి, అప్పుడు మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగిలి ఉంటాయి? సో తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేయచ్చు. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3 ఆన్సర్లు అలా అలా వచ్చేస్తూ ఉన్నాయండి. నేను అడిగిన క్వశ్చన్ కి మరి సందేశ నడిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా 8662488 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మరి నేను అడిగాను ఒక బాక్స్ లో 45 యాపిల్స్ ఉన్నాయి, మీకు 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చారనుకోండి, మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి? సో ఆన్సర్స్ చూద్దాం ఎవరెవరు పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపిస్తున్నారు, అలాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఇంకా రాలా. తర్వాత వెల్కమ్ టు సందర్శన నడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు. నా దగ్గర ఏమీ ఉండవు అని చెప్పేసి వాట్ ఏ లాజిక్. అసలు నేను అడిగాను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయన్న, సరే కానీ ఆన్సర్ అయితే కరెక్ట్ గానే పెట్టేశారు. ఇక గడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు మెసేజ్, హాయ్ అండి అంటున్నారు. హాయ్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నానండి, థ్యాంక్ యూ. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని మెసేజ్ వచ్చింది ఒకటి. ఇంతకీ ఆన్సర్ మీ పేర్లు ఎక్కడ? గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పెట్టారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మాధురి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ అండ్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. మామూలుగా అయితే ఇట్లా లాజిక్ ఉంటే ఇట్లానా కాదు, నేను అడిగాను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి అన్నాను. సో ఈ రెండు మీరు పెట్టినవి రెండు రాంగ్ అండి, ఒకసారి చూసుకోండి. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. అనుష అండ్ డానియల్ ఉదయగిరి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, ఒక రెండు నెంబర్స్ తక్కువ పంపించారు మీ ఆన్సర్లో, కానీ రాంగ్ ఆన్సర్ అండి అది. ఓకే. ఎన్జీఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్. వల్లభనేని శరత్ వల్లభనేని గారు కానూరు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపూర్ అనంతపూర్ నుంచి అక్తర్ గారు, ఇమాంబి గారు, అలాగే వలీ బాషా, కరెక్ట్ ఆన్సర్. ప్రభాకర్ రావు గారు స్వరూప కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, రెబీనా. ఓకే కానీ రాంగ్ ఆన్సర్. చౌడపల్లి మండలం అన్నమయ్య జిల్లా గౌతమ్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గద్వాల జిల్లా ఎం దేవి గారు, జయన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. ఫ్రమ్ బందర్పల్లి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. రామకృష్ణ గారు, సునీత ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ సరిగ్గా వినలేదనుకుంటా కొంతమంది.

ఒక బాక్స్ లో 45 అంటే 45 ఆపిల్స్ ఉంటాయి. మీకు ఆరు మంది ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి మూడు ఆపిల్స్ చొప్పున వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మీ దగ్గర ఎన్ని మిగులుతాయి ఆపిల్స్ అని చెప్పేసి అడిగా. సో మీ దగ్గర అవ్వచ్చు, మీ దగ్గర ఉన్న బాక్స్ లో అవ్వచ్చు. ఓకే, లాజిక్ ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. సో ఇంకా కొంతమంది టైపింగ్ చేస్తున్నారు. సరే, ఒక సాంగ్ తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వెంటి గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జయసింహ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా కొంతమంది పంపించారు, చూద్దాం. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి పంపించారు, శేష సాయి, రోహన్ అండ్ సాయి.

దర్శన్ ఫ్రమ్ నెల్లూర్. నథింగ్ అంటున్నారు మీరు. కాదండి, ఉంటాయి. ఇక కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబీనా కొమరం భీం డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ త్యాగరాజ్ గారు ఘట్టు మండలం జోగిలమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు కృష్ణ అండ్ సంతోష కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల ఆండాలు గారు తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ కాదు. జాప భూమేశ్వర్ అండ్ వెల్లుల్లి, ఐ మీన్ భూమేశ్వర్ గారు భూలక్ష్మి గారు వెల్లుల్లి అనేసానా, వెల్లుల్ల ఫ్రమ్ ఓకే వెల్లుల్ల నుంచి మెసేజ్ పెట్టారు కానీ ఫస్ట్ పెట్టిన మెసేజ్ కరెక్ట్ అండి, సెకండ్ ఇది కాదు ఆన్సర్. తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించేశారు కరెక్ట్ గా. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ రాంగ్ ఆన్సర్. ఓకే దెన్ ఇక ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తున్నాను. వనపర్తి జిల్లా నుంచి మనకి గోవర్ధన్ రావు ఇందిరాబాయి మెసేజ్ పంపించారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇందుకే ఆన్సర్ ఏంటంటే 27. చాలా ఈ సింపుల్, అంటే మనం అందరం మ్యాథ్స్ లో చాలా ఈక్ అనుకుంటాం, అందుకే కొంతమందికి లెక్కలు రావట్లేదు. సో 6 మెంబర్స్ కి మీరు ఒక్కొక్కరికి 3 ఆపిల్స్ చొప్పున ఇచ్చేస్తే, మీ దగ్గర ఉన్న 45 ఆపిల్స్ లో 6 మందికి ఒక్కొక్కరికి 3 ఆపిల్స్ చొప్పున ఇచ్చేస్తే, అంటే 6 3 18, 45 - 18 ఈజ్ ఈక్వల్ టు 27. సో 27 ఇస్ ద ఆన్సర్. ఓకే, సరే ఈ లెక్కల సంగతి పక్కన పెట్టేసేద్దాం. ఓకే, నెక్స్ట్ రిలేషన్స్ గురించి మాట్లాడతా. సో ఈ రోజుల్లో చాలా కన్ఫ్యూజన్ అండి మాకు, అంటే ఇప్పుడు ఈ జెన్జెడ్ జనరేషన్ కి ఇంకా కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. ఎవరి చెల్లెలు ఎవరికి అత్త, అత్తని చూసి పిన్ని అని పిలుస్తారు, పిన్నిని చూసి అత్త అని పిలుస్తారు. సో ఎవరు పిన్ని ఎవరు పెద్దమ్మ అత్త, కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో సరే ఇదంతా కాదు కానీ చిన్న క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకేమవుతుంది? చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఆలోచించండి, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది? సో అదనమాట. నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: Bacalocal.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ వీటే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, సరిగా అర్థం కాని వాళ్ళకి అన్నాను కదా. చాలా రిలేషన్స్ పేర్లు అయితే పెట్టేస్తున్నారు మొత్తానికి, మేనత్త అని ఎక్కువగా మంది మేనత్త అనే పెడుతున్నారు. సరే ఈసారి చాలా నిదానంగా చదివి వినిపిస్తాను, మేనత్త అయితే కాదు. మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు, మీ నాన్నగారి తల్లి యొక్క కోడలి యొక్క కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది? సో ఆన్సర్ ఆలోచించండి ఇప్పుడు. సో 2 టైమ్స్ చెప్పేసా, ఇక కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. మరి 3 గంటల తర్వాత 3 గంటల 2 నిమిషాలకి ఆన్సర్ ఏంటో రివీల్ చేద్దాం. మీ మెసేజ్లు కూడా చదువుతాను. సో విన్నారు కదా, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది?

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్టంలో ఉపాధ్యాయులకు ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ఉపరాష్టపతి, రెండో రాష్టపతి, ప్రముఖ తత్వవేత్త భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్తగా పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం, బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రితో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం, ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసలైన 7 మందిని గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి ఉదయ్ భాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్త్ లైన్ 1972 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటిజం కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు, అది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే అన్నారు. సరైన శిక్షణ మరియు ప్రేమతో వారిని సమాజంలో గొప్పగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లో జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

అడిగాను ఒక రిలేషన్ క్వశ్చన్ కదా, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు చాలా ఈజీగా ఉంది తేజు, అబ్బో చాలా ఈజీగా ఇచ్చేసావు అనుకుంటున్నారా? సరే చూద్దాం ఆన్సర్స్ పెట్టారా లేదా కరెక్ట్ గా. కాదర్ వీరేష్ గారు

భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, రాంగ్ ఆన్సర్. రాజేష్ గారు, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. మరదలు అంటున్నారా, రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, రాంగ్ ఆన్సర్. గోలకాందొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబిక, ఓకే ఇది ఇందాక చదివినట్టున్నాను, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ జమలయ్య గారు. ఓకే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. శరత్ గారు, శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ సెహమాన్ జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా, రాంగ్ ఆన్సర్. రామకృష్ణ గారు అండ్ సునీత గారు ఫ్రమ్ రాజోలి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావలి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు, వీరేష్ బాబు గారు రాజోలి మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ రేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు ఫ్రమ్ వెల్లుల్లా, కరెక్ట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఎస్ థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక అనంతపూర్ నుంచి గుత్తి నుంచి రామాంజనేయులు గారు, కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ బోచంపల్లి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ఇక స్పందన గారు, కృష్ణ సంతోష ఫ్రమ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు ఫ్రమ్ విజయవాడ, రాంగ్ ఆన్సర్ అండి. రాఘవేంద్ర బళ్ళారి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, రాంగ్ ఆన్సర్. సీను గారు ఫ్రమ్ ఐరాల, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, రాంగ్ ఆన్సర్. ఇక నాయుడుపేట నుంచి నాగమణి గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు. బి మధుప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలపాడు గ్రామం నుంచి పంపించేశారు, తిరుపతి జిల్లా అంట. సరే ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేశారండి మీరు. ప్రభాకర్ రావు గారు, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రబీనా అండ్ ఓకే వీళ్ళు కొమరం భీం డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అక్తర్, ఇమాంబి, వలీ బాషా, రాంగ్ ఆన్సర్. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, రాంగ్ ఆన్సర్. చౌడపల్లి మండలం నుంచి గౌతమ్ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఇక ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప, కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు బందనపల్లి నెల్లూరు జిల్లా, మనవరాలు అంటున్నారు ఏకంగా, కాదండి మేనత్త కాదు, మరదలు కాదు, వదిన కాదు. గద్వాల జిల్లా నుంచి ఎం దేవి గారు, జయన్న గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఝాన్సీ గారు హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటూ అందరికీ తెలియజేస్తున్నారు. తర్వాత ఆన్సర్ వచ్చేసి యా కరెక్ట్ గా మెసేజ్ పంపించేశారు, మీకు కూడా హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. కే పెద్ద నరసింహ గారు, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి గారు, ఎర్రవల్లి మండలం, గద్వాల్ జిల్లా. కానీ రాంగ్ ఆన్సర్ పెట్టేశారు మీరు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపట్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు, రాంగ్ ఆన్సర్. నాగరాజారావు గారు గుంటూరు నుంచి పంపించేశారు కరెక్ట్ గా. బీవి సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పెట్టారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి కరెంట్ షఫీ, కానీ ఇంకా ఆన్సర్ రాలేదు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. ఇక శోభ గారు ఫ్రమ్ తిరుపతి, రాంగ్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ టైపింగ్ అనమాట, అది కూడా రాంగ్ ఆన్సర్, కూతురు అని పెట్టారు. ఓకే దెన్, సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే చెల్లి, ఐ మీన్ సిస్టర్, ఏదో అక్క ఆర్ చెల్లి అవ్వచ్చు. మీ నాన్నగారి తల్లి అంటే మనకేమవుతారు, నానమ్మ. నానమ్మ గారి కోడలంటే అమ్మ, అమ్మ లేకపోతే పిన్ని ఆర్ పెద్దమ్మ కదా. తర్వాత ఆ కోడలి కూతురు అంటే అంటే మనం అవ్వచ్చు, లేదా మన సిస్టర్ ఆర్ పెద్దక్క ఆర్ చిన్నక్క ఎవరో ఒకరు అవ్వచ్చు. ఆ కూతురికి చెల్లెలు అంటే సిస్టరే అవుతుంది కదా. సో చాలా ఈజీగానే ఉంది. నాన్నగారి తల్లి యొక్క అంటే నానమ్మ గారి కూతురి, అదే ఐ మీన్ కోడలి యొక్క కూతురి యొక్క చెల్లెలు.
సో ఇంకా కన్ఫ్యూజన్.

అవ్వద్దు. సో మనకే టోటల్ గా ఆ రిలేషన్ ఏమవుతారు అంటే సిస్టర్ అంతే. సో పెద్ద అవ్వచ్చు చిన్న అవ్వచ్చు, సిస్టర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమా మహేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా నుంచి గోవర్ధనరావు ఇంద్రాబాయి భానుప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ గారు శ్యామలా గారు కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం. సరే నెక్స్ట్, ఇక ఈ రోజు మన సందర్శన డీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి ఈ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
5: ఓకే, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి FM 1.3. ఇంకా 2 మెసేజ్లు అయితే ఉన్నాయి, నేను చదవాల్సినవి. సో కృష్ణాష్టమి శుభాకాంక్షలు వివిధ భారతి FM వింటున్న వాళ్ళందరికీ కూడా, అలాగే మీకు కూడా అని చెప్తూ మెసేజ్ పంపించేశారు ఝాన్సీ గారు. ఇంతకీ ఏ ఊరు అనేది మాత్రం కనిపించట్లేదు, మీ మెసేజ్ పెద్దగా ఉంది. ఓకే ఓకే, దెన్ అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి అండి. వన్స్ అగైన్ ఇక హంపాపురం నుంచి మెసేజ్ పంపించేశారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇవన్నమాట. నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఎలాగో ఇక్కడ కృష్ణాష్టమి కాబట్టి ఇవాళ, సో కృష్ణాష్టమి అంటే మన జనరల్ గా మనం పుట్టి పెరిగాక ఊహ తెలిసిన తర్వాత కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఖచ్చితంగా మన మీద మూవీస్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది కాబట్టి అలా సినిమాలలో చూసి మన సీనియర్ NTR గారినే కృష్ణుడిగా ఊహించేసుకున్నాం కదా. నిజంగా రాముడు కృష్ణుడు అంటే ఇలానే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది ఆయనను చూస్తూ ఉంటే కదా. మరి ఆ సీనియర్ NTR గారు మొత్తం ఎన్ని సినిమాలలో కృష్ణుడిగా నటించారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపిస్తూ ఉండండి. మరి విన్నారు కదా, సీనియర్ NTR గారు మొత్తం ఎన్ని సినిమాలలో కృష్ణుడిగా నటించారు? సో ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు? నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
3: ఓన్లీ ఆన్ వివ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:50.
4: వింటున్నారు వివ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శనరీ ప్రోగ్రామ్ లో.

ఎస్, నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు? మరి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చూసేద్దాం. మొత్తానికి చాలా రకాల నెంబర్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది 7, 8, 9, 17, ఇక 16, 15, 14, బాబోయ్ రకరకాల మెసేజ్లు పెట్టేశారండి. సో చూద్దాం. ఎం నరేష్, మెర్సీ విజయ రోజా గారు ఫ్రమ్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాత్రం రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కాదిర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజులి మండలం కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక మల్లికార్జున గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు ఓకే. మార్నింగ్ నుంచి కృష్ణుడి పాటలు వేయచ్చుగా అంటున్నారా? మార్నింగ్ నుంచి ఒక్క సాంగ్ వదలకుండా అన్ని వేసేసామండి. సో ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా మీరు వినుంటే, ఇప్పుడు కూడా డెఫినెట్ గా కాస్త కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ వేద్దాం. ఓకే, సో సుబ్బరామయ్య గారు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ అండి. సినిమాలలో నటించేశారు, ఇన్ని సినిమాలలో అంటూ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఓకే, గోలగండ విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత కరెక్ట్ ఆన్సర్. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలు ఇన్నున్నాయి. ఓకే, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి గారు, బ్రహ్మచారి గారు, శ్రీరామదాసు, అంజయ్యచారి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాల కూడ హలో తేజమ్మ, టోటల్ ఇన్ని ఫిలిమ్స్ అండి అంటూ లంచ్ అయిందా అంటున్నారు. ఎస్, తినేశానండి. మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య గారు, ముంద పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ గుత్తి నుంచి రామాంజనేయులు గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. మంగళగిరి నుంచి మస్తాన్ రావు గారు, దామర్ల పెద్ద మస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి లతీఫ్ బాషా కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ గారు చోడపల్లి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. లక్ష్మీబాబు గారు మంగళగిరి నుంచి, కాదండి రాంగ్ ఆన్సర్. హాయ్ అక్క, నా పేరు ఝాన్సీ అంటూ పుత్తూరులో వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టపక్క నుంచి ఆండాల గారు, తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ తలంపాడు గ్రామం దోరవారి సత్రం నుంచి మెసేజ్ పంపించారు తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు.

విజయవాడ రాంగ్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్న వల్ల మాకు కూడా ఎన్ని సినిమాల్లో కృష్ణుడు పాత్రలు వేశారో తెలిసింది అంటున్నారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, ఏకైక నటుడు నిజంగా ఎన్ని రకాల పాత్రలు వేస్తూ పౌరాణికాల్లో మెయిన్ గా కృష్ణుడి క్యారెక్టర్ పోషించింది ఈయన మాత్రమే ఎక్కువగా అనమాట. సో ఎన్టీఆర్ గారు ఈయన తర్వాత ఇంకా అంటే ఈయనకు ముందు ఇంకెవరు లేరన్నది చెప్పాలి. సో వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మీరు మీరు పెట్టిన ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనూష గారు, డానియల్ గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఇక వెంకటిల్లి గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ నుంచి పంపించారు ఆత్మకూరు కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ సాంగ్స్ సూపర్ అంటున్నారా, థ్యాంక్ యూ. అనంతపూర్ నుంచి అక్తర్ అండ్ వలీబాషా ఇమామి గారు రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ మడియంపట్ అనంతపూర్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. ఇంకా చాలా ఉన్నాయండి మెసేజెస్. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దనూర్ కరెక్ట్ ఆన్సర్. బాగుంది మీ ప్రాస. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ధను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ గారు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. అరుణ్, డి మోహన్జీ, దివ్యభాయి, అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా చాలా ఉన్నాయండి మెసేజెస్. ఒక సాంగ్ విన్న తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి, ఈలోపు మీకు కూడా ఇంకా ఆన్సర్స్ తెలిస్తే. సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు, ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం రిపీట్ చేశాను. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

అయిపోయింది. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ శ్రీకృష్ణ పాండవ్యం నుంచి వినేసాం కదా. అయితే ఇక మన సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిల్మ్స్ లో కృష్ణుడిగా నటించారని చెప్పేసి అడిగాను. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయండి, చదివేస్తాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, రాంగ్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. తులసి అండ్ మౌనిక ఫ్రమ్ జయంత్, సారీ అండ్ జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి పంపించేశారు కరెక్ట్ గా. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముతజావలి గారు.

కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, నా పేరు శేఖర్, వికారాబాద్ నుంచి అంటూ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. నెక్స్ట్ శుభాంశి ఈన మడుగు నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు, నెల్లూరు అంట. ఓకే కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నుంచి మెసేజ్ పంపించేశారు ఎవరంటే నేదనూరి కళ్యాణ్ ఋత్విక్ కళ్యాణ్చారి గారు, ఋత్విక్ గారు, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా. కరెక్ట్ ఆన్సర్. సో ఒక్కొక్క ఫిలిం గురించి రాస్తూ ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది అనేది కూడా పెట్టారనమాట. సూపర్ అసలు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అని చెప్తూ సాతుపాటి రాము గారు, పుష్ప రాజర్షి, ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి మెసేజ్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ అయితే రాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభ గారు రాంగ్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ కరెక్ట్ ఆన్సర్. అద్దంకి నుంచి షరీఫ్ గారు కరెక్ట్ ఆన్సర్. సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. ఓకే లక్కవరం నుంచి వై వెంకటరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి, మాయాబజారా కాదు, ఒక సినిమా పేరు పెట్టారు మీరు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడ నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రం ఏలూరు, అలాగే రాధా మున్నా వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ శ్రేహబాన జైనుద్దీన్ ఫ్రం ఉమ్మెడ కరెక్ట్ ఆన్సర్. కెవి రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. ఇక డి బాలాజీపురం వనస్థరిపురం నుంచి హైదరాబాద్ నుంచి ఓకే మీ పేరు బాలాజీపురం అని పడిందండి, బహుశా అది మీ పేరా. బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్ ఐ థింక్. ఓకే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, అలాగే కైలాష్, మనోజ్ అండ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి ఖాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు కరెక్ట్ ఆన్సర్. అంజన్ గారు దేశిరెడ్డిపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. బుద్ధిమంతుడు చిత్రంలో వేయి వేణువుల ఇది సాంగ్ రిక్వెస్ట్ షో అయితే కాదు, సారీ. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మొత్తం చదివేశాను. సో మోస్ట్లీ అందరూ కరెక్ట్ గానే గెస్ చేశారు, కానీ ఎవరో కొంతమంది మాత్రం రాంగ్ గా పెట్టేశారు. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే 17. సో మొత్తానికి ఎన్ని సినిమాలలో మన సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా నటించారు అంటే 17 సినిమాలు. ఫస్ట్ ఫిలిం అయితే సొంత ఊరు సినిమా, 1956 లో రిలీజ్ అయింది. సో తర్వాత ఇంకా వరుసగా అలా చాలా చాలా సినిమాలు, మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం, పాండవీయం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, ఇలా చాలానే ఉన్నాయండి. సో సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు. మరి ఇంకొక పాట మీ అందరి కోసం శ్రీకృష్ణ విజయం నుంచి అయితే ప్లే చేస్తున్నాను. ఇక వింటూ ఈ సాంగ్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. సో ఈలోపు ఒక సాంగ్ వింటూ చక్కగా బ్రేక్ తీసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు అని చెప్పేసి. టోటల్ 17 ఫిలిమ్స్. ఫస్ట్ ఫిలిం వచ్చేసి సొంత ఊరు సినిమా అని కూడా చెప్పాను కదా. ఇక రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించేశారు కరెక్ట్ గా. పుట్టుపాక నుంచి ఆండల తిరుమలయ్య గారు. మళ్ళీ మళ్ళీ మీరే ఎందుకు పంపిస్తున్నారండి, వచ్చాయి కదా ఆజస్ పంపించేశారు, చదివేశాను కూడా. సో చదవలేదనుకోని మళ్ళీ పెడుతున్నారా. శేషసాయి గారు, శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి కరెక్ట్ ఆన్సర్. గుట్టి అనంతపూర్ డిస్టిక్ రామాంజనేయులు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఓకే దెన్, సో ఇప్పుడు నేను ఒక పాట అయితే ప్లే చేస్తాను, ఆ పాట ఏ సినిమాలోదో మీరు కనిపెట్టాలి. ఓకేనా? సో టైటిల్, సినిమా పేరేంటో మీరు నాకు మెసేజ్ పంపించండి, నేను ఆ పాట స్టార్టింగ్ లైన్ అయితే వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి.

సో విన్నారు కదా సాంగ్, నేను కొంచెం వినిపించాను. సో దీన్ని బట్టి మీరు ఆ సినిమా పేరు ఏంటో గెస్ చేసి పంపించండి. మీరు ఆన్సర్స్ ఎలా పంపించాలో తెలుసు కదా, 8662488 నెంబర్ కి ఆ సినిమా టైటిల్ ఏంటో గెస్ చేసి పంపించండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక నేను ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, మదన మోహన అంటూ వస్తుంది. సో ఆ పాట ఏ సినిమాలోది అని చెప్పేసి అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు? అనంతపూర్ నుంచి గుత్తి రామాంజనేయులు గారు, వనిత, త్రిష, నారాయణి, హాసిని ఆన్సర్ పంపించేశారు కరెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రోజా, మెర్సీ, విజయ, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి రాంగ్ ఆన్సర్. ముదనూరు నుంచి అనంతరాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం నుంచి మనకి వివర్స్ కాలనీ నుంచి మాధవుడు, రాజేష్, చరణ్ అండ్ సౌమ్య, అంజలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ అండి. నాని గారు ఫ్రమ్ మిర్యాల. తెలుగు సినిమా నాకు తెలియడం లేదండి అంటున్నారా, ఇట్స్ ఓకే, నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడేంటో సినిమా పేరు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రావలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు హైదరాబాద్, బట్ రాంగ్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. వెంకటిల్లి గౌతమ్ సాయి కరువేన బీసీ కాలనీ ఆత్మగూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య గారు, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం.

ఓకే ఆన్సర్ తెలీదు అంటున్నారు. ఇక ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 2015 లో రిలీజ్ అయింది అంటూ సినిమా టైటిల్ కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించారు పాలెం పోలయ్య గారు. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. ఓకే ఓకే ఇక కరెక్ట్ ఆన్సర్ తో మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మొండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ అండ్ సుభద్ర రాజ్ కుమార్ రచన మహిరా కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, నా పేరు శేఖర్ ఫ్రమ్ వికారాబాద్ డిస్టిక్ అంటూ మార్గదర్శి అంటున్నారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదజి సకుబాయి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు. అలాగే విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవని గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనూష అండ్ డానియల్ పంపించారు కరెక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెసేజ్ డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ బెట్రా సురేష్ నిర్మల అండ్ వావెల్ వావెల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేవెల్లనా? ఓకే సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇక 3:56 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇప్పుడు ఇందాక నేను అడిగిన ఆ పాట కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ ఫిలిం లో అనమాట. సో ఫైనల్ గా ఈ రోజు సరేసరి ఇట్లా ముగిసేసి ముగుస్తోంది. సో ఈ పాటతో ఇక సైన్ ఆఫ్ చెప్పేద్దాం, తర్వాత వివిధాలు కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. దేశంలో ఒక మోడల్ పార్లమెంటుగా శ్రీకాకుళాన్ని తయారు చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో కంచిరి మండలం కొండపోలేరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు నిర్మించిన బీటీ రోడ్ను ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ అశోక్తో కలిసి ప్రారంభించారు. రాయలసీమను మొదలుకుని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమకు అదనపు జలాలు తీసుకురావాలనే ఆలోచన చేసింది ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. గుడ్లవల్లేరు మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో P4 ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ గ్రౌండ్ మీటింగ్ విత్ బంగారు కుటుంబాలు అసెట్స్ డిస్టిబ్యూషన్ కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నేతృత్వంలో ఈరోజు నిర్వహించారు. P4 ఆరో దశలో భాగంగా 66 లక్షల వ్యయంతో 115 కుటుంబాలకు లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చే ఉద్దేశంతో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. గుడ్లూరు మండలం చిమిడిదిపాలెంలో పల్లె నిద్ర అనంతరం ఈరోజు ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద ఉన్న న్యూ కాలనీకి సంబంధించి తాగునీరు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి ఈ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026కు ఎంపిక చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులు, హెచ్ఎంలను కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు మిస్సింగ్ గురైన 34 సెల్ ఫోన్లను రికవరీ చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పోలీసులు బాధితులకు ఈరోజు అందజేశారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజా సింహారెడ్డి చేతుల మీదుగా ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయాలని లేదా సీఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలని ఆయన సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

వివిధ ప్రోగ్రామ్ లోకి ఇక ఇందాక కొంతమంది మెసేజ్లు లేట్ గా అయితే వచ్చేసాయి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ మెసేజ్ పంపించారు. తర్వాత డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి కరెక్ట్ ఆన్సర్స్. ఇక బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ నుంచి మాధవి, ఆంజనేయులు. పశ్చిమ బెంగాల్.

ఆయన నటించిన సినిమాల నుంచి మీ అందరి కోసం లవ్లీ ట్రాక్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ మీ అందరి కోసం సఖియా సినిమా, తర్వాత ప్రియమైన నీకు, ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి తరుణ్ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు మీ అందరి కోసం చిరుజల్లు ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ స్పెషల్ గా కృష్ణాష్టమి స్పెషల్ అనే చెప్పొచ్చు. సో చిన్న పాపలు చిన్న పిల్లలు ఉన్న పాట అనమాట దీంట్లో, భలే ఉంటుంది. సో వినేసేయండి మీరు కూడా. ఇక శశిరేక పరిణయం, నువ్వు లేక నేను లేను, ఇవి కూడా ప్లే చేస్తూ ఉంటాను. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శశిరేఖ పరిణయం. సో వినేసారు కదా, తరుణ్ గారి సాంగ్స్ వింటూ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇందాక రాధే రాధే సాంగ్ విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎలాగో ఇవాళ నేను టెంపుల్స్ గురించి మాట్లాడాను కదా, మధ్యాహ్నం మన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి ఆలయాల గురించి ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు కృష్ణాష్టమి. సో ఇలా మాట్లాడుకున్నాం. ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, బై టైం సరిపోక మాట్లాడలేదనుకుంటా. సో ఏంటంటే, మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కృష్ణాలయం గురించి ఎప్పుడైనా విన్నారా? సో మన ఇండియాతో పాటుగా చాలా దేశాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి, కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కృష్ణాష్టమి సంబరాలు బాగా సెలబ్రేట్ చేస్తారట. అయితే మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కృష్ణాలయం వచ్చేసి మన ఇండియాలోనే ఉంది తెలుసా? హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉందన్నమాట. అత్యంత

ఎత్తులో ఉన్న ఆలయం అన్నమాట ఇది. ఏకంగా పర్వతాల మీద సరస్సు మధ్యలో ఉన్న ఈ టెంపుల్ ని చేరుకోవడానికి అంత ఈజీ అయితే కాదు. ఒక 12 కిలోమీటర్స్ పాటు ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళైతే చక్కగా వెళ్ళిపోవచ్చు. సో విన్నారు కదా, సో పర్వతాల మీద సరస్సు మధ్యలో ఉంటుందన్నమాట ఈ గుడి. అది కూడా హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో. దీని హిస్టరీ చూసుకుంటే పాండవులు హిమాలయాల్లో అజ్ఞాతవాసం చేసిన టైంలో ఈ సరస్సు అనేది ఏర్పడింది అని చెప్పేసి అంటూ ఉంటారు. మొత్తం మీకు అసలు ఈ జన్మాష్టమి సందర్భంగా అయితే మాత్రం చాలా మంది భక్తులు ఈ రోజు అక్కడికి చేరుకొని చక్కగా దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. అది విషయం. ఇక సమ్మర్ టైంలో కాకుండా మిగతా టైంలో అంతా కూడా ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇంకా హిమాచల్ ప్రదేశ్ అంటే మనకు తెలుసు ఎప్పుడు మంచు చలి. సో సమ్మర్ టైంలో మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా కూడా కొంచెం ఓపెన్ లోనే ఉంటుంది. ఇక డిసెంబర్ నవంబర్ మరి పీక్స్ స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ, కాబట్టి ఆ టైంలో మాత్రం అసలు మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్లాల్సి ఉంటుంది వెళ్లే వాళ్ళు మాత్రం. అదనమాట విషయం. సో ఇది విషయం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం, వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, తరుణ్ గారి సాంగ్స్ వింటున్నాం. నెక్స్ట్ మీ అందరి కోసం నువ్వు లేక నేను లేని సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హీరో తరుణ్ గారు నటించిన సూపర్ సాంగ్స్ అన్ని కూడా వినేశాం కదా. సో ఫైనల్ గా ఒక ఊరిలో మూవీలో నుంచి అయితే వినేశాం సాంగ్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:50 అయిపోయింది. మరి ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ అయితే వినేస్తారు. ఇక నేను మీ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సరికొత్త షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రామ్స్ తో కుస్తీ పెట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీస్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్, సెమినార్స్, మోటివేషనల్ స్పీచెస్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీస్ వెలువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతో పాటు సమీప భవిష్యత్తులో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించుకునేందుకు ఐటీ కంపెనీస్ చర్యలు తీసుకున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూస్, పదోన్నతులు అన్ని వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థులు బయోడేటాలను తనిఖీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. కాగా ఈ కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీస్ వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూస్ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సిటీలో కంపెనీస్ 54% మందిని, విదేశీ కంపెనీస్ 49% మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు ఐటీ కంపెనీస్ తెలిపాయి. ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో పని విధానం సమూలంగా మారుతున్నందున అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. నేటి ఉరుకులు పరుగుల జీవితం, ఫాస్ట్ పేస్డ్ లైఫ్, బిజీ షెడ్యూల్ లైఫ్ లో ప్రజలు అనేక వ్యాధులు, అనారోగ్య రుగ్మతలతో సతమతమవుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, అనేక ఇతర కారణాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. జీవితంలో వైఫల్యాలు, ఇతర కారణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవన శైలి సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఫలితంగా ఆలోచన శక్తి తగ్గుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి రావద్దంటే కొన్ని చెడు అలవాట్లను వదిలేయాల్సి ఉంటుంది. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పక చేయాలి. మెనీ పీపుల్, చాలా మంది హడావుల్లో ఉదయం వేళ తినడం మానేస్తారు. ఇది సరికాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాండేటరీ. స్వీట్స్ ఇష్టపడని వారు చాలా తక్కువ ఉంటారు, కానీ ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కోకోనట్ వాటర్, డేట్స్ అంటే ఖర్జూరం మొదలైనవి, సహజ చక్కెరలను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఎక్కువ కోపం తెచ్చుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కోపం మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది, మానసిక సమస్యలను పెంచుతుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మంచి ఆరోగ్యం కోసం సరైన నిద్రపోవడం తప్పనిసరి. డైలీ అట్లీస్ట్ 8 hours ఆఫ్ సాలిడ్ సౌండ్ స్లీప్ చాలా అవసరం. ఇలా సౌండ్ స్లీప్ లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపి ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది, ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు బీదవారి వరకు అందరూ ఏదో ఒక రకమైన మానసిక వేదనకు గురవుతూనే ఉన్నారు. కారణం జీవన విధానంతో పాటు రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది, ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టతరమైన పనైనా సునాయాసంగా అయిపోతుంది. మరి ప్రస్తుత ఉడుకుల పరుగుల బిజీ జీవితంలో మానసికంగా స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. ఒత్తిడి ఎదుర్కోవడానికి సహాయపడుతుంది, హేతుబద్ధమైన ఆలోచనలో సహాయపడుతుంది, ఆత్మగౌరవానికి తోడ్పడుతుంది, జీవితంలో సమతుల్యతను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది, ఉత్పాదక పనిలో సహాయపడుతుంది. ఏంటా అది? మంచి డైట్ అండ్ లైఫ్ స్టైల్. న్యూట్రిషనిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫెన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మీ మనసును స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు అని పేర్కొన్నారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఏం చేయాలి అంటారా? దానికి మెరుగైన జీవన శైలిని పాటించాలి, మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి, ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి, అవసరమైన మేరకు 7 నుంచి 8 గంటలు మంచి నిద్రపోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రాబ్లం ఏదైనప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ గా అది మనపైకే వస్తుంది. అందుకే మనని మనం మంచిగా చూసుకోవాలి. దిస్ బాడీ ఈజ్ అ టెంపుల్. దానికి కావలసిన పోషకాలు ఇవ్వాలి, మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అప్పుడే ఇది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, మీకు హెల్ప్ అవుతుంది. దీర్ఘకాలికంగా లాంగ్ రన్ లో కూడా మీరు చాలా హెల్తీగా ఉంటారు. చిన్న చిన్న మార్పులు అంటాం కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి, సర్దుబాట్లు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అండ్ ఆఫీస్ జాబ్ అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి సిస్టమ్ లో ఏంటంటే సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేదా తెలియదు, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందా లేదా తెలియదు. లగ్జరీ వస్తుంది మనుషులకు, కానీ ఎక్కడో ఒక దగ్గర లైఫ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. మనం చేసే పని, సంపాదించేదంతా కూడా మన కోసమే కదండి, మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం. ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఇవన్నీ చేస్తాం, కానీ ఇదంతా సంపాదించి లాస్ట్ కి హెల్త్ పోయాక ఏం చేసుకుంటాం అదంతా? అలాగని సంపాదన కూడా మానద్దు. యూ హ్యావ్ టు మేక్ నెససరీ చేంజెస్. మీ రోజువారీ జీవితంలో, డైలీ రొటీన్ లో కొన్ని మంచి అలవాట్లు పెట్టుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక మంచి అలవాటు, ఎక్సర్సైజ్ చేయడం ఒక మంచి అలవాటు, హ్యాపీగా ఉండడం, యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్. దీనివల్ల మీకు ఆఫీస్ లో కానీ, మీరు పనిచేసే ఏరియాలో కానీ మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, వేరే వారిపై చికాకు పడరు, మీ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినవు. ఇలా ఉంటే మీ వర్క్ ప్లేస్ లో కూడా ఒక మంచి కల్చర్ ఏర్పడుతుంది. యూ విల్ బి హెల్తీ, వెల్తీ అండ్ స్ట్రాంగ్. దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనల ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ముందుగా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం.

నుంచి 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి అనే కథ వింటారు. సమర్పణ మంజుల పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పెర్లెస్ పాట్ చేపల పెంపకం మరియు యాజమాన్యం ఈ అంశం గురించి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఉమాదేవి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈ రోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలు సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:05. ఇప్పుడు వనితా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

నాటి వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. మహిళల ఆహార అవసరాలు పురుషులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు తీసుకోవాల్సిన ఒక 5 ముఖ్యమైన ఆహారాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం ఆచార్య చిత్రం నుంచి.

0: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
1: మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన 5 రకాల ఆహార పదార్థాలలో మొదటిది పండ్లు. ఈ పండ్లలో కూడా ద్రాక్ష. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇంకా స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా బెర్రీస్, ఈ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఉంటాయి, ఇవి కణాల నుంచి వచ్చే నష్టాన్ని నివారిస్తాయి. ఇంకా బొప్పాయి, బొప్పాయి కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా బాహుబలి 2 ఈ చిత్రం నుంచి పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.

0: మీరు వింటూ ఉన్నారు వనిత వాణి కార్యక్రమంలో. మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన 5 ఆహార ముఖ్యమైన ఆహార పదార్థాలలో మొదటిది పండ్లు, రెండవది బీన్స్. ఇందులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ బీన్స్ రక్తపోటు మరియు షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో చాలా సహాయపడతాయి. కాబట్టి మహిళలు ఎక్కువగా బీన్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మరికొన్ని చిట్కాలు వినే ముందుగా అమరన్ చిత్రం నుంచి పాటను విందాం.

వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ఆహారాలలో పండ్లు, ఇంకా బీన్స్, ఇంకా పెరుగు. ఈ పెరుగు వల్ల కాల్షియం లోపాన్ని భర్తీ చేస్తుంది. అంతేకాకుండా పెరుగుని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కొవ్వు ఉన్న పెరుగు తీసుకోవడం చాలా ఉత్తమం. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో అవిసె గింజలు కూడా ముఖ్యమైనవి. ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. వీటిని సలాడ్స్లో లేదా పెరుగులో కలుపుకొని తినొచ్చు. ఇంకా 5వది పాలకూర. ఇందులో ఫోలెట్ మరియు లూటిన్ ఉంటాయి. ఇది గుండె జబ్బులను నివారించడమే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. వనితావాణి కార్యక్రమంలో చివరిగా పాటను విందాం మిరాయి ఈ చిత్రం నుంచి.

మీరింతవరకు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. యువతరంగం జీకే స్పెషల్లో నేను అడిగే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901

9 4 4 1 5 7 9 0 1 0 8 4 4 1 5. ఈనాటి యువతరంగం జీకేలో మొదటి ప్రశ్న, తాళపత్ర గ్రంథాలను ఏ ఆకులతో తయారు చేస్తారు? ప్రశ్న మరోసారి, తాళపత్ర గ్రంథాలను ఏ ఆకులతో తయారు చేస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. సమాధానాల చెలుపు ఒక పాటను విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశమ్మ, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్.

0: అన్విత. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరు పేరైతే రాయలేదు, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. సునీత, తాటిపర్తి గ్రామం, పొదలకూరు మండలం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా ఊటుకూరు నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, తాళపత్ర గ్రంథాలను ఏ ఆకులతో తయారు చేస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్, తాళపత్ర గ్రంథాలను ప్రధానంగా ఇవి తాటి ఆకులతో తయారు చేస్తారు. ఈ తయారీకి ముఖ్యంగా పామీరా లేదా తాలిపాట్ ఈ రకానికి చెందిన తాటి చెట్ల ఆకులను ఉపయోగిస్తారు. ఇవి 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరిగే ఎక్కువ పొరలు ఉన్న పరిణితి చెందిన తాటి ఆకులను సేకరిస్తారు. ఈ ఆకులను నీటిలో నానబెట్టి, ఉడకబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టి మృదువుగా తయారు చేస్తారు. ఇంకా చెదలు పట్టకుండా ఉండటానికి ఎక్కువ కాలం మన్నేలా, అంటే సుమారు 600 ఏళ్ళు ఉండేలాగా పసుపు, నువ్వుల నూనె, ఇతర మూలికా రసాయనాలను రాస్తారు. అరచు లేదా కట్కిగా అనే సన్నని లోహపు పరికరంతో ఆకులపై అక్షరాలను చెక్కుతారు. పాతకాలంలో కాగితం అందుబాటులో లేనప్పుడు జ్ఞాన తరాల తరతరాలకు అందించడానికి ఈ తాళపత్ర గ్రంథాలను ఉపయోగించేవారు. యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న అడిగే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న, ల్యాండ్ ఆఫ్ మార్బుల్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, ల్యాండ్ ఆఫ్ మార్బుల్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084455, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని, రైట్ ఆన్సర్. అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, వీరు కూడా రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర కృప, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సంజయ దస్తగిరి, సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, ప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఇంకా రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా మున్న ఏలూరు నుంచి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు రైట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన రెండవ ప్రశ్న ఏంటి అంటే, ల్యాండ్ ఆఫ్ మార్బుల్ అని ఏ దేశాన్ని పిలుస్తారు అని అడిగాను.

0: దీనికి ఆన్సర్ ఇటలీ. ఉత్తర ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో, ముఖ్యంగా కరారా అనే ఊరిలో లభించి ప్రపంచ ప్రసిద్ధ తెల్లటి పాలరాయి కారణంగా ఈ ఇటలీ దేశానికి ఆ పేరు వచ్చింది. మైకేలాంజెలో వంటి ప్రసిద్ధ కళాకారులు తమ శిల్పాలను చెక్కడానికి ఇటలీలోని కరారా మార్బుల్ను ఉపయోగిస్తూ ఉంటారంట. ఇంకా ఇటలీలోని ఆల్ప్స్ అనే పర్వతాల నుంచి లభించే ఈ పాలరాయి, దాని నాణ్యత మరియు వాటి రంగు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటన్నిటి కారణంగా ఇటలీ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మార్బుల్ అని పిలుస్తారు. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్,
0: నెల్లూరు. హెర్రింగ్ పాండ్ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, హెర్రింగ్ పాండ్ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు ఒక పాటను విందాం, ధమాకా ఈ చిత్రం నుంచి.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష వీరు రైట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల వీరు కూడా రైట్ ఆన్సర్ పంపి. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. ఇంకా బండారు త్రిమూర్తులు గుప్తా పెదాపురం మండలం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భరణి శ్రీదేవి బాలాజీనగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కె పెద్ద నరసింహ, పద్మాభాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, హెర్రింగ్ పాండ్ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రం. హెర్రింగ్ పాండ్ అని అట్లాంటిక్ మహాసముద్రాన్ని పిలుస్తారు. ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో హెర్రింగ్ అనే జాతి చేపలు ఎక్కువగా లభించడం వల్ల, అంతేకాకుండా 18 మరియు 19 శతాబ్దాల కాలంలో ఇంగ్లీష్ అమెరికన్ సాహిత్యంలో పాటు నావికులు దీనిని సరదాగా పాండ్ అంటే చిన్న చెరువు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. వీటి ద్వారా దీనికి హెర్రింగ్ పాండ్ అని అట్లాంటిక్ మహాసముద్రానికి ఈ పేరు వచ్చింది. ఇంకా యువతరంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్న, మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? ప్రశ్న మరోసారి, మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901044715 7901084145. సమాధానాలు వచ్చేలోపు ముందుగా అయితే ఒక ప్రకటన విందాం.
1: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
1: ఏంటి?
2: నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు. మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: యువతరంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్నకు సమాధానాలు వచ్చేలోపు ఒక పాటను విందాం.

యువత రంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. భరణి శ్రీదేవి, బాలాజీనగర్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భూమిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లె గ్రామం నుంచి. ఇంకా ఎం ప్రతాప్, ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు, ఇంకా వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల రాంగ్ ఆన్సర్ అండి. 26 ఎముకలు కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దపురం మండలం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చివరిగా నాగార్జున లక్ష్మీ, వడియంపేట అనంతపురం జిల్లా నుంచి. డి అరుణ, మోహన్జీ నారాయణపేట ఓటుకూరు నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి అని అడిగాను. దీనికి ఆన్సర్ 206. మానవ దేహంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అయితే పుట్టినప్పుడు శిశువులో సుమారు 270 నుంచి 300 ఎముకలు ఉంటాయి. వారు పెద్దవారు అయ్యే కొద్దీ చిన్న ఎముకలు అన్నీ కలిసిపోయి ఆ సంఖ్య 206 ఎముకలకి చేరుకుంటుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: जी सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికి సమాజానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడి అవతారం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బి అశోక్తో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు పర్యటించారు. కంచిలి మండలంలో 1,31 లక్షల రూపాయలతో నిర్మించిన 2 రహదారులను ప్రారంభించి, ఇచ్చాపురంలో 2,29

0: 9,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్ అండర్ బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయి అభివృద్దికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకి రోడ్లు వేశాం. ఇచ్చాపురంలో ఒక బ్రహ్మాండమైన 3 కోర్ట్స్ తో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒక జిమ్ ఫెసిలిటీ, ఒక అథ్లెటిక్ ట్రాక్, అలాగే చుట్టూ మనం ఒక వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో దానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేశాం. యువత ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి అభివృద్ధి మనం సాధించగలం. అందుకనే స్పోర్ట్స్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి, ప్రభుత్వాలు చేయాలి, సమాజం చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో చేయాలి, కేంద్ర సంస్థలు అనేకవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిధులు కూడా మనం తీసుకుని వస్తున్నాం. అయితే ప్రధానమైన ఎజెండా మన శ్రీకాకుళం జిల్లాకి ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు మనం తీసుకొని రావాలి.
0: ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సత్కరిస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రంతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని పీఐబి కార్యాలయంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. జానపద గీతం, నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం వంటి అంశాల్లో జిల్లా, రాష్ట స్థాయిలో పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ విజేత బృందాలు వారి ఆవిష్కరణల ప్రతిపాదిత నివేదికలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసే అద్భుత అవకాశం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పొరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్యవంతమైన తరానికి బలమైన పునాది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పోషన్ 2.0 పోషన్ అభియాన్ విశేష ఫలితాలనిస్తోంది. పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పోషణ్ అభియాన్ పట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లబ్దిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1484 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలతో పాటు 62,909 మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న నాణ్యమైన ఆహారం కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చానని అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన బి దివ్య తెలియజేస్తూ,
2: అంగన్వాడీలో ప్రతి ఒక్క సరుకులు తీసుకుంటాను. 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చిక్కి, రాగి పిండి, గుడ్లు, 5 లీటర్ల పాలు ఇస్తారు. ఇవి నేను ఇంటికాడ ఉపయోగించుకుంటాను. మా బాబు కూడా పెడతాను. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, బాలింద్రాలకు ఉన్న వరకు ప్రతి ఒక్క సరుకులు కరెక్ట్గా ఇస్తారు, కరెక్ట్గా తీసుకుంటాను. పిల్లలకి బాగా ఫుడ్ పెడతారు, బాగా ఆడిపిస్తారు, బాగా యాక్టివిటీస్ చేపించడంలో బాగా చెప్తారు. ఇవన్నీ కరెక్ట్గా చేస్తారు. తీసుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది. నార్మల్ డెలివరీ అయినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో ఈ రోజు

0: రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ఉపవనంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచితంగా ఈ వ్రతాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1,233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నామని డీఈఓ ఎన్ ప్రేమకుమార్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులను అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. దేశేన లబ్ధః ప్రథమః ఉపభూ సమకాలిక భూ అవలోకన ఉపగ్రహః. సఫల ప్రక్షేపణం భారతస్య అంతరిక్ష క్షేత్రస్య సంవర్ధమాన సామర్థ్యస్య ప్రతీకభూతమస్తీతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాపితవాన్. న్యాయప్రదాన ప్రక్రియాం వివాద సమాధానం చాధికృత్య సమసామయిక విషయేషు విచార విమర్శార్థం నవదిల్ల్యాం దీక్ష ముఖ్య న్యాయాధీశ మంచః సమారబ్ధః. నేపాల జలౌఘె విలుప్తానాం పరిజనేభ్యః కేంద్ర సర్వకారేణ డిఎన్ఏ పరీక్షణ సౌవిధ్యం ప్రకల్పితం. వినాశకారి జలాప్లావేన మృతానాం సంఖ్యా 82,000 సముపగతా. కృత్స్నేహి దేశే అపార శ్రద్ధయా జనమాష్టమీ పర్వ సమనుష్ఠీయతే. అపి చ శ్వహ్యావత్ మధ్యప్రదేశే అతివృష్టేః భారత ఋతు విభాగేన పూర్వానుమానం ప్రకటితం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూసమకాలిక కక్ష్యాయాః భారతస్య సర్వప్రథమేన చిత్రణ ఉపగ్రహేణ EOS-05 ఇత్యనేన సాకం GSLV-F17 ప్రక్షేపణయానస్య సఫల ప్రక్షేపణం భూరిశః అభినందితవాన్. సామాజిక సంచార పటలె ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ న్యవేదయత్ యత్ సఫలమిదం ప్రక్షేపణం భారతస్య అంతరిక్ష క్షేత్రస్య ఉత్కృష్టతాయాః నూతనోన్మేషస్య ప్రవర్ధమాన సామర్థ్యస్య చ సాక్షాత్ ప్రతిబింబః వర్తతే. సహ ఏతాం ఇస్రో సంస్థాయాః కాచిత్ విశిష్టా ఉపలబ్ధిః అథ చ రాష్ట్రస్య కృతే గౌరవాస్పదం క్షణం ఉదఘోషయత్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన अद्य प्रातःकाले आन्ध्रप्रदेशस्य श्रीहरिकोटा स्थितात् सतीश धवन अंतरिक्ष केन्द्रात् DSLV-F17 अंतरिक्षयानेन EOS-05 इति भू अवलोकन उपग्रहः गगने साफल्येन प्रक्षिप्तः इसरो संघटनस्य अध्यक्षः वी नारायणन इत्येषः प्रत्यपादयत् यत् अभियानमिदं भारतस्य भू अवलोकन सामर्थ्यं सुदृढीकरिष्यति अथ च एतत् सम्बद्धानां सेवानां प्रदान प्रक्रियां समेधिष्यति प्रधानमंत्री नरेन्द्र मोदी इटली देशस्य प्रधानमन्त्रिणे जॉर्जिया मेलोनी इत्यस्यै युद्धात् परं इटली देशस्य इतिहासे नैरन्तर्येण दीर्घतमकालं यावत् प्रधानमन्त्री पदमलंकरणाय शुभाशंसाः समर्पितवान् सामाजिक संचार पटलीय संदेशे श्रीमोदी प्रतिपादितवान् यदियम् ऐतिहासिकी उपलब्धिः तस्याः कुशल नेतृत्वे इटली जनगणस्य अगाध विश्वासस्य प्रत्ययस्य च साक्षात् प्रतिफलनं वर्तते प्रधानमन्त्रिणा विशेषतया प्रतिपादितं यत् मेलोनी वर्यायाः प्रगाढ मैत्री भारत इटली विशेष सामरिक सहभागितायाः संवर्धने सुदृढीकरणे च प्रमुखा हेतुभूता सिद्धा श्रीमोदी अग्रेपि न्यवेदयत् यत् उभयोः देशयोः प्रजानां समृद्धाभ्युदयाय घनिष्ठ सहयोगं सातत्येन अग्रे नेतुं सः सोत्कण्ठं प्रतीक्षते सः आगामि वर्षेषु जॉर्जिया मेलोनी महोदयायाः निरन्तर साफल्याय यशसे च मंगल कामनाः प्रास्तौत नवदिल्ल्याम् अद्यारभ्य ब्रिक्स मुख्य न्यायाधीश मञ्चः आरब्धः यत्र ब्रिक्स सदस्य राष्ट्रेभ्यः सहयोगी देशेभ्यश्च मुख्याः न्यायाधीशाः सर्वोच्च न्यायालयेभ्यः अध्यक्षाः वरिष्ठ न्यायिक प्रतिनिधयश्च एकत्र समागताः भारतस्य सर्वोच्च न्यायालयः अस्य मञ्चस्य आतिथ्यं निर्वहति उद्घाटनावसरे भारतस्य प्रधान न्यायाधीशः न्यायमूर्तिः सूर्यकान्तः रूस चीन मिस्र इंडोनेशिया संयुक्त अरब अमीरात बेलारूस कजाकिस्तान दक्षिण अफ्रीका ईरान उज्बेकिस्तान देशानां न्यायिक शिष्टमण्डलानां प्रमुखैः सह द्विपक्षीय मन्त्रणाम् आचरिष्यति एतासु मन्त्रणासु परस्पर न्यायिक हित विषयेषु प्रत्यक्ष संवादः भविष्यति येन सम्बद्ध न्यायपालिकानां मध्ये सहभागिता सहयोगश्च भृशं समेधिष्यते अयं त्रिदिवसीयः मञ्चः प्रतिभागी न्यायपालिकाभ्यः न्यायप्रदान प्रक्रियाम् अन्ताराष्ट्रिय विवाद समाधानं प्रौद्योगिकीं सततोन्मुख विकासं चाधिकृत्य समसामयिक विषयेषु विचार विमर्शार्थम् अथ च न्यायिक नेतृणां मध्ये दृष्टिकोण विनिमयार्थम् एकां दृढां पीठिकाम् उपस्थापयति संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति नेपालदेशे संजातेन आकस्मिक जलाप्लावेन भारतात् ये नागरिकाः विलुप्ताः तेषां साक्षात् जैविक सम्बन्धिनां डीएनए रूपरेखा निर्धारणाय गृहमन्त्रालयेन केन्द्रीय न्यायालयिक विज्ञान प्रयोगशालानां राज्य न्यायालयिक विज्ञान प्रयोगशालानां अथ च राष्ट्रिय न्यायालयिक विज्ञान विश्वविद्यालयस्य प्रयोगशालानां सेवाः प्रापयिष्यन्ते विदेश मन्त्रालयेन विज्ञापितं यत् भारते निवसन्तः साक्षात् रक्त सम्बन्धिनः परिजनाः निर्दिष्टेषु केन्द्रेषु स्वकीयान् जैविक प्रारूपान् समर्प्य डीएनए प्रोफाइल निर्माणं कारयितुं शक्नुवन्ति नेपाल आरक्षिदलस्य परामर्शानुसारं निरुद्दिष्ट जनानां प्रत्यभिज्ञानार्थं नेपाल प्रशासन निर्दिष्ट तान्त्रिक मापदण्डाननुसृत्य ऑटोसोमल एसटीआर डीएनए परीक्षणं विधास्यते अस्मिन् सन्दर्भे सहायतायै नेपाल पक्षतः 9841616095 इति सहायता दूरवाणी संख्या अपि प्रसारिता वर्तते नेपाल तिब्बत सीमावर्ति क्षेत्रेषु संजातेन प्रलयंकरेण आकस्मिक जलाप्लावेन मृतानां संख्या संप्रति द्व्यशीत्युत्तर द्वादशशतं यावत् समुपगता నేపాల ఆరక్షి దళైన ప్రదత్తానుసారం

0: సర్వాధిక ప్రాణహాని చితవన్ మండలే పంజీకృతా యత్ర ఏకోనషష్ట్యధిక త్రిశతం జనాః మృతాః తదను పూర్వ నవలపరాసి మండలే అష్టాదశాధిక ద్విశతం జనాః మృతాః. కాఠమాండు స్థితేషు చికిత్సాలయేషు ఉపచార నిరతౌ ప్రాణత్యాగం కృతవంతౌ. అత్రాంతరే భారత సర్వకారేణ జలౌఘ ప్రభావితేషు క్షేత్రేషు ప్రచలత్సు రక్షణ కార్యేషు సహాయతాయై సహాయతా సామగ్రిమాదాయ అపరం విమానద్వయం నేపాలం ప్రతి ప్రేషితం. భగవతః శ్రీకృష్ణస్య జన్మోత్సవోపలక్ష్యే జన్మాష్టమీ పర్వ అద్య సంపూర్ణే దేశే ధార్మికోల్లాసిన ఆచర్యతే. అత్రావసరే భక్తాః ఉపవాసం కుర్వంతి అనుష్ఠానం విదధతి మందిరేషు చ గచ్చంతి. కృష్ణేన సంబద్ధాని మధురాణి అన్యాని ఖాద్యాని చ నిర్మీయ భగవతే కృష్ణాయ సమర్పయంతి. భక్తి గీతాని సంకీర్తనాని చ ఆదినాదారభ్య ప్రాయః రాత్రి పర్యంతం చ గాయంతి. అత్రావసరే రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ జన్మాష్టమీ పర్వణః శుభాశయాః ప్రేషితవంతౌ. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముః, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్యః, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ జన్మాష్టమీ పర్వణి శుభాశయాః ప్రేషితవంతః. సామాజికాంతర్జాలీయ పటలే రాష్ట్రపతి ముర్ముః అవదతి యత్ భగవతః శ్రీకృష్ణస్య జీవనకథాః సందేశాశ్చ భారతీయ సంస్కృతౌ దర్శనశాస్త్రే చ ప్రాణశక్తిం ప్రసారయంతి. సా సర్వేభ్యః భగవతః శ్రీకృష్ణస్య ఆదర్శాన్ స్వీకృత్య సర్వసమావేశకం వికసిత భారతం నిర్మాతుం నిరంతరం కార్యం కర్తుం ఆగ్రహం అకరోత్. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్యః అవదతి యత్ భగవతః శ్రీకృష్ణస్య సందేశాః సత్యస్య ధర్మస్య కర్తవ్యస్య సద్గుణస్య చ మార్గేణ గంతుం మానవతాయై ప్రేరయంతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం యత్ భగవతః శ్రీకృష్ణస్య దివ్య సందేశేషు నిస్వార్థ సేవా భావస్య గహన ప్రేరణ నిహితా అస్తి. IMD ఇతి భారత ఋతు విభాగేన మధ్యప్రదేశే శ్వః యావత్ ప్రచండ వృష్ట్యై నారంగవర్ణీయా పూర్వ సంచేతనా ప్రదత్తాస్తి. హర్యాణాయాం చండీగఢే, హిమాచల ప్రదేశే, ఉత్తరాఖండే, పశ్చిమి ఉత్తర ప్రదేశే, బిహారే, ఝార్ఖండే, దేశస్య పూర్వోత్తర భాగేషు చ అద్య ప్రచండ వృష్టిః భవితుమర్హతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి అనే కథ వింటారు. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
2: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి అనే కథ.
5: ఆకాశవాణి 102.7 MHz పై సింహపురి FM. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ

0: చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు సిన్నక్క చెప్పింది, చేపలు దొరికాయి

0: చేపల వేటలో ధైర్య సాహసాలు, తెలివితేటలు, వేటాడే నైపుణ్యం ఉంటేనే చాలదు, కొంత అదృష్టం కూడా ఉండాలి. దీన్ని గంగపుత్రులు పూర్తిగా నమ్ముతారు. సముద్రం ఒక్కటి, చేపలు పట్టేవాళ్లు అనేక మంది. నీళ్లలో చేపలు తిరిగే ప్రదేశాలు కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు తెలుసు. అయినా ఒక్కొక్కసారి కొందరికి చేపలు దొరకవు. గంగయ్య మంచి చేపల వేటగాడు. అతనికి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని తండ్రి కూడా బతుకున్నాడు. అతనికి 70 ఏళ్లుంటాయి. అతను, అతని భార్య ప్రత్యేకంగా వేరే గుడిసెలో ఉంటారు. కొడుకు పెళ్ళయ్యేంత వరకే తల్లిదండ్రులతో ఉండటం, తరువాత పెళ్ళాంతో వేరే కాపురం. ఇప్పుడు గంగయ్య ఇంట్లో వయసుకొచ్చిన 2 కొడుకులున్నారు. వాళ్లతో పాటు ఇంట్లో 10-12 ఏళ్లున్న 2 ఆడపిల్లలున్నారు. కొడుకుల సంపాదనలో వాళ్ల పెళ్లి ఖర్చులకు దాచడంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు కూడా డబ్బులు దాస్తూ ఉంది గంగయ్య పెళ్ళం. మత్స్యకారులు పెళ్లిళ్లలో ఆడపిల్ల గల వాళ్లకు ఎంత ఖర్చు ఉంటుందో మగపెళ్లి వాళ్లకు కూడా అంతే ఖర్చు ఉంటుంది. రెండు వైపులా కట్నకానుకలు సమానంగా ఇచ్చుకుంటారు. అదేం కర్మో, గంగయ్యకు 10 రోజుల నుంచి చేపలు పట్టం లేదు. పడవ మీద వేటకు వెళ్లిన వాళ్లు ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. రోజూ 100-150 వీసెల చేపలు తెచ్చేవారు గత 10 రోజుల నుండి 2-3 వీసెల చేపలతో తిరిగి వస్తున్నారు. అవన్నీ కూడా కోరకే సరిపోతున్నాయి. తమాషా ఏంటంటే, మిగతా వాళ్లకు చేపలు ఎప్పటిలాగానే పడుతున్నాయి. వీరు సముద్రంలో రకరకాల ప్రాంతాలకు రకరకాల సమయాల్లో వెళ్తున్నారు. అందరూ పట్టే చోటు పట్టినా వీళ్లకు చేపలు పట్టం లేదు. గంగయ్య భార్య పెంచెల్లమ్మకు చాలా దిగులుగా ఉంది. వాళ్ల వద్ద ఉన్న 2 చేపలు అమ్మడానికి 4 రోజులు మాత్రమే వస్తాయి. తర్వాత ఏం చెయ్యాలా? ఎవరు నన్న బుట్టలతో కొలిపించా, అప్పు తీసుకోవాలా? ఎంత నామోసి, నేనే ఎంతో మందికి ఎన్నోసార్లు అప్పిస్తుండా, ఎవరి దగ్గర ఎప్పుడూ అప్పు తేలే. కానీ ఇప్పుడా తప్పట్లేదు. ఇప్పుడా ఇరుగు పొరుగు దగ్గర 2 చేపలు అప్పు తెచ్చుకునే అమ్ముకొస్తా ఉండా అని తనలో తనే అనుకుంటూ ఉంది. తీరం వెంబడి ఆడవాళ్లంతా సంతోషంగా ఎదురుచూస్తుంటే గంగయ్య పెళ్ళం అతని కూతుర్ల ముఖాలు వేలాడేసుకుని ఉంటున్నారు. ఆ రోజు తన పడవ గట్టుకు వచ్చింది కూడా గమనించలేదు వాళ్లు.
1: పోసే పెంచలమ్మా
0: అని మొగుడు పిలిచేసరికి కూతుర్లను తీసుకుని ఆనందంగా పడవ దగ్గరికి వెళ్ళింది పెంచలమ్మ. పడవ ఖాళీగా ఉంది. ఓ మూల గుట్టగా 2 దోసిళ్ల రొయ్యలు మాత్రమే కనిపించాయి. పెంచలమ్మకు మండిపోయింది.
1: ఎందుకయ్యా అంత పెద్దగా కేకేచి పిలుచుండావా? ఏముండాయక్కడ? పైగా ఏటకెళ్ళిందే 4 మొగోళ్లు మళ్ళా,
0: చీత్కరించింది పెంచలమ్మ. మిగతా వాళ్లు మాట్లాడకపోయినా ఆమె మామ మల్లయ్యకు మాత్రం చురుకు తగిలింది.
1: ఏమే, ఏం మాట్లాడుతుండావా? సముద్రం మీదకే మేమేమైనా ఆడుకోడానికి వెళ్లామా? చేపలు పడకపోతే

ఏమేంసేయాలా అంటూ విసురుగా పడవ దిగి వేగంగా తన ఇంటివైపు వెళ్లాడు. ఇంట్లో అప్పు చేసి స్టాకు చేసి పెట్టిన ఎండు సేపలు రోజు రోజుకి తరిగిపోతుండాయి. కొన్ని రోజులు పోతే ఎండు సేపల గుడిసె ఖాళీ అయిపోతుంది. ఎండు సేపలు మళ్లీ అరువు తెచ్చుకొని అమ్ముకోవాలా, ఇట్నా ఎంతకాలమో ఏందో అంది పెంచలమ్మ. నేనేం చేసేసి చెప్పు, సముద్రంలో తిరగని సోటంటూ లేదు, వలవయ్యని ప్రాంతమంటూ లేదు, అదేందో మనగే సేపలు పడ్డం లేదు. అందరిలో ఎగతాళైపోతుండం, అందరూ నవ్వుతా ఉండారు. నలుగురిలో తిరగాలంటే మాకే సిగ్గుగా ఉండాది అన్నాడు గంగయ్య ఆ రాత్రి తల ఉంచుకొని కూడుతింటూ. అతని ఇద్దరు కొడుకులు చేతిలోని ముద్ద చేతిలోనే పెట్టుకుని తల్లివైపు దిగులుగా చూశారు. రోజు గంగమ్మకు పూజలు చేస్తానే ఉండం, రోజు రాములోరికి టెంకాయ కొడతానే ఉండం, ఎందుకు ఆ మహానుభావులకు మన మీద దయగలగలేదో ఏందో అంది పెంచలమ్మ.

0: రోజు పెంచలమ్మ బోడిసత్రంలో కూర్చుని కారే కన్నీళ్లను పైటకొంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంది. ఆమెకు కొద్ది దూరంలో సిమెంట్ బెంచి మీద కాషాయ వస్త్రాలతో కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు, "ఏం తల్లి, ఏం కష్టమొచ్చింది?" అంటూ పలకరించాడు. సన్యాసి దయగల మాటలకు తలెత్తిన పెంచలమ్మ నేరుగా వచ్చి అతని కాళ్ల మీద పడిపోయింది. ఏడుస్తూనే తన పరిస్థితంతా చెప్పుకొచ్చింది. అంతా విన్న ఆ ముసలి సన్యాసి, "ఇంతేనా? దీనికే ఏడవాలంటమ్మా? పెపంచంలో ఎవరికి లేవు కష్టాలు? వాళ్లతో పోల్చుకుంటే నీది ఒక కష్టమేనా? ఈ ఊళ్ళో నాకు తెలిసి సోది చిన్నక్క అనే ఒక ఆముంది. ఆమెకు కాలజ్ఞానం తెలుసు. జరిగిందే కాదు, జరగబోయేది కూడా చెబుతుంది. ఆమె నీ పరిస్థితిని చక్కబరుస్తుంది" అన్నాడు ఆ సన్యాసి. పెంచలమ్మకు విపరీతమైన సంతోషం ఏర్పడింది. "ఇప్పుడే ఆడిగిపోదాం సామే, తీసుకెళ్ళండి సామే" అంది ప్రాధాయపడుతూ. "అలాగే తల్లి, వెళ్దాం" అంటూ తన జోల భుజాన తగిలించుకొని లేచాడు. అతన్ని అనుసరించి బయటకొచ్చింది. వెళుతున్న ఖాళీ ఆటోను ఆపాడు సన్యాసి. సన్యాసి కూర్చున్న తర్వాత పెంచెల్లమ్మ కూడా ఎక్కి తన బుట్టను వెనుకపెట్టింది. "ఊరి చివర మారమ్మ గుడి దగ్గరకు పోనీ" అన్నాడు ముసలి సన్యాసి. ఆటో బయలుదేరింది. అరగంట తరువాత ఆటో ఊరి చివర ప్రహరీలేని గూడులాంటి మారెమ్మ గుడి దగ్గర ఆగింది. "నువ్విక్కడే చెట్టు నీడన ఆటో పెట్టుకుని ఉండు, మేమక్కడికి వెళ్లి మళ్లీ వస్తాం" అన్నాడు సన్యాసి, దూరంగా గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల సమూహాన్ని చూపిస్తూ. ఇద్దరూ దిగిన తర్వాత ఆటోను గుడి ముందు ఒక చెట్టు నీడన ఉంచాడు డ్రైవరు. సన్యాసి వెంట పెంచెల్లమ్మ కూడా నడిచింది. చక్కగా పెరిగిన తుమ్మ చెట్ల కాలిదారిన లోపలికి నడిచిన సన్యాసి ఒక గుడిసె ముందు ఆగాడు. అక్కడ ఆవరణంతా కళ్లాపిచల్లి శుభ్రంగా ఉంది. గుడిసెలోకి తొంగి చూసిన సన్యాసి, "చిన్నక్క, చిన్నక్క" అంటూ పిలిచాడు.
1: "ఎవరది?"
0: అంటూ బయటకొచ్చింది ఓ 70 ఏళ్ల ముసలిది. నల్లగా కాకిలాంటి శరీర రంగుతో పొడవైన కొంగముక్కుతో ఉంది. ఎండిపోయిన శవానికి చీరా జాకెట్టు చుట్టినట్లు భయంకరంగా ఉంది.
2: "బుజ్జన్న, ఈ ఆడ మనిషి ఎవరు?"
0: కంగుమంది చిన్నక్క గొంతు. "ఈమె శానా కష్టంలో ఉన్నట్టుంది. సత్రంలో కూర్చుని ఏడుస్తా ఉంటే నీ దగ్గరికి తీసుకొచ్చిన" అన్నాడు బుజ్జయ్య సన్యాసి.
2: "ఏమ్మా, నీకిక్కడ ఏం భయం లేదు. సూర్యచంద్రులు కూడా నేను చెప్పినట్లు ఇన్నాలా. పారే నీళ్లను ఎనక్కెళ్లమంటే ఎనక్కెళ్తాయి. నా మంత్రాలకున్న శక్తే నీకు తెలియదు" అంది చిన్నక్క.
0: పెంచలమ్మ తమకు పట్టిన దురదృష్టమంతా వివరంగా చెప్పింది.
3: "ఇక ఎప్పటికీ చేపలు దొరక్కపోతే మావంతా సముద్రంలో కట్టగట్టుకుని దూకి సావడమే మిగిలింది"
0: అంటూ వలవల ఏడ్చింది.
2: "ఏడవమాక, సచ్చిపోయి సముద్రంలో తిరుగుతున్న మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడే ఎందుకిలా జరుగుతుండదో చెప్తా. నువ్వు గమ్ముగుండు. అయితే వాళ్ళ ఆత్మల్ని ముగ్గులోకి పిలవాలా. వాళ్ళు ముగ్గులోకి రావాలంటే కొంత తతంగం చెయ్యాలా. దానికి కొంత ఖర్చవద్ది"
0: అంది సోది సిన్నక్క.
3: "అట్టాగే తల్లి"
0: అంది పెంచలమ్మ చేతులెత్తి నమస్కరిస్తూ.
2: "సరే, నువ్వు

ఏం తేవాల్సింది, చెప్తాను ఇనుకో అంటూ చెప్పడం మొదలుపెట్టింది చిన్నక్క. నాకు 1000 రూపాయల డబ్బు, 12 సేర్ల బియ్యం కట్నంగా ఇయ్యాల, ఇంకా 21 నిమ్మకాయలు, 7 కోడిగుడ్లు, 1 నల్లకోడిని తేవాల, 12 నల్లగాజులు, 1/2 కేజీ కుంకుమ, 1/2 కేజీ పసుపు తేవాల, ముగ్గేసి మీ పూర్వీకుల ఆత్మలను అందులోకి రప్పిస్తా అంది చిన్నక్క. అట్టాగే తల్లి అంది పెంచలమ్మ వినయంగా. పూర్వీకుల ఆత్మలు మిమ్మల్ని నమ్మడానికి చిన్నప్పటి సంగతులు కొన్ని అడుగుతారు, అవి చెప్పడానికి మీ ఇంట్లో ముసలి వాళ్ళను కూడా తీసుకురావాలా నీ మొగుడితో బాటు, ఏం అర్థమైందా అంది చిన్నక్క ఆవేశంగా. అన్నిటికీ తల ఊపింది పెంచలమ్మ. ఆదివారం సాయంత్రం 4 గంటలకల్లా అన్ని తీసుకునే అందరూ రావాలా, ఇంకెళ్ళు హెచ్చరించింది చిన్నక్క. అలాగే తల్లో అలాగే అంటూ వెనుదిరిగింది పెంచలమ్మ. సన్యాసి కూడా వెనుదిరిగాడు. ఈ అమ్మని ఆటో ఎక్కించి వస్తా అంటూ పెంచలమ్మను తీసుకుని ఆ వేప చెట్ల గుబురు నుంచి బయటకు వచ్చాడు సన్యాసి బుజ్జన్న. పెంచలమ్మ ఆటో దగ్గరకు వచ్చి ఎక్కబోయే ముందు తన బొడ్లో దోపుకున్న సంచి బయటకు లాగి 100 రూపాయల నోటు తీసి సన్యాసికిచ్చింది. ఈ సామే కదా నాకు దారి చూపించుండాది అన్న కృతజ్ఞత ఉంది ఆమెకు. సన్యాసి బుజ్జయ్య కూడా ఎంతో సంతోషించాడు. బోడిసత్రం దగ్గర ఆటో దిగి అతనికి బాడుగిచ్చి అక్కడ ఎదురుచూస్తున్న తన అనుచరగణంతో ఇంటికి బయలుదేరింది పెంచలమ్మ.

ఇంటికొచ్చిన పెంచలమ్మ కోడలు పెట్టిన కూడు తిన్నది. ఆ రాత్రి చేపల వేట నుంచి నిరాశగా తిరిగొచ్చిన భర్తను, మామను, కొడుకులను తనకెదురుగా కూర్చోబెట్టుకుంది. వృద్ధులైన తన అత్తమామల్ని, వారి తల్లిదండ్రుల్ని పిలిపించుకున్నది. జరిగిందంతా సవిస్తరంగా చెప్పింది. పెళ్లైన తరువాత కొడుకులు వాళ్ల వాళ్ల భార్యలతో వేరుకాపురం పెడతారు. కాని వాళ్లకు సొంత పడవలుండవు. అప్పటి వరకు వాడి వంతు సంపాదన వాళ్లమ్మ జాగ్రత్త చేసి పెట్టి ఉంటుంది. పెళ్లి ఖర్చులు పోను, వాళ్ల మిగిలిన సంపాదన వాళ్లకిస్తుంది. వాళ్లు మరికొంతకాలం తండ్రి పడవలో పనిచేసి మరికొంత డబ్బు దాచుకుంటారు. ఏదో ఒకనాటికి సొంత పడవ కొంటారు. పెంచలమ్మ తన కొడుకులకు చేపల ద్వారా సంపాదన లేకపోతే వాళ్ల పెళ్లి సంగతేంది అనే దిగులు ఎక్కువగా ఉంది. గంగయ్య తాత 90 ఏళ్ల వృద్ధుడు. అతను, అతని భార్య చిన్న గుడిసెలో ఉంటారు. గంగయ్య నాయన మంగయ్య కూడా అంతే. వాళ్లు విడిగా కొద్ది దూరంలో మరో గుడిసెలో ఉంటారు. అంతేకాని తండ్రులు, తాతలు, ముత్తాతలు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండలేరు. వేటాడే వయసు తీరిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. కొడుకుల దగ్గర, మనవళ్ల దగ్గర గంజి నూకలు తెచ్చుకుని కాచుకుని తాగుతారు. ముసలి, ముతక, కుర్రవాళ్లు పెంచలమ్మ చెప్పిందంతా విన్నారు. వాళ్లకు నమ్మకం కుదిరింది. తమ పూర్వీకుల ఆత్మలు తమకు చేపలు పడని ఈ దుస్థితికి కారణం చెప్పగలరని, అందరూ చిన్నక్క దగ్గర సోది చెప్పించుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకే బయలుదేరారు అంతా. వాళ్లలో కర్ర సాయంతో నడిచే 90 ఏళ్ల ముసలివాళ్లు కూడా ఉండటంతో ప్రయాణం నెమ్మదిగా సాగింది. ఎంత నెమ్మదిగా సాగినా ముసలివాళ్లైనా వాళ్లు దృఢకాయులు, స్వంతంగానే నడిచి వచ్చారు. ఆటోలో అందర్నీ మారమ్మ గుడి దగ్గర ఉండమని పంపిన పెంచలమ్మ ఆమె మొగుడు దారిలో బజారు ప్రాంతంలో దిగి కావలసిన సరుకులు నల్లకోడిని కొని మారమ్మ గుడి దగ్గరకు వచ్చారు. పెంచలమ్మ దారి తీయగా అందరూ చిన్నక్క గుడిసె ముందుకు చేరారు. చిన్నక్క అప్పటికే తన సేవకురాలు నాంచారమ్మ చేత చుట్టూ గుడిసె మధ్యలో పేడతో అలకించి ముగ్గులు వేయించి ఉంది. అందర్నీ దానికెదురుగా కూర్చోపెట్టి బియ్యాన్ని ముగ్గులో పోసి దాన్ని పసుపు కుంకుమలతో కలిపింది. నల్లకోడిని కోసి దాని రక్తాన్ని కూడా బియ్యంలో కలిపింది. తరువాత నిమ్మకాయలను బద్దలుగా కోసి కుంకుమ పోసి బియ్యం మీద పెట్టింది. పెంచలమ్మ ఇచ్చిన 1000 రూపాయలు పొడ్లో దోపుకుంది. తరువాత సోదెబుర్రను తీసుకుని తీగల మీటుతూ వాయిస్తూ పెంచలమ్మ భర్త తరపున పూర్వీకుల ఆత్మలంటూ ఎవరెవరినో పిలిచింది. వాళ్ళడిగిన ప్రశ్నలకు పెంచలమ్మ మొగుడు తరపున వృద్ధులంతా జవాబిచ్చారు. 2 గంటల పాటు సాగిన ఆ సోది చివర్లో, "మీ పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందాయి. ఇక మీకు ఏ అడ్డంకీ లేదు. రేపటినుంచి మీకు చేపలు పుష్కలంగా దొరుకుతాయి" అని ముగించింది. తరువాత శోష వచ్చి ముగ్గు మధ్యలో వాలిపోయింది చిన్నక్క. చిన్నక్క సేవకురాలు నాంచారమ్మ, "మీ పని అయిపోయింది, ఇక వెళ్ళండి" అన్నట్లు వీళ్లకు సైగ చేసింది. పెంచలమ్మ కుటుంబ సభ్యులంతా లేచి బయటకు వచ్చారు. అందరికీ చిన్నక్క సోది మీద గట్టి నమ్మకం కలిగింది. వీళ్లు ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రైంది. ఆ రాత్రి గంగయ్య అతని ముగ్గురు కొడుకులు నిద్రపోలేదు. ఎప్పుడు చుక్క పొడుస్తుందా, ఎప్పుడు సముద్రం మీదకి వేటకు వెళదామా అని ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఉత్సాహం ఉరుకలు వేస్తూ ఉంది. "చుక్క పొడిసేదాకా ఎందుకు నాయనా, ఇప్పుడు వెళ్దాం" అన్నాడు పెద్ద కొడుకు. రెండోవాడు మూడోవాడు కూడా అదే అనేసరికి గంగయ్య కూడా సరేనని బయలుదేరాడు. ప్రక్కరోజు గ్రామంలో ఎండు చేపలమ్ముకొని తన తోటి ఆడవాళ్లతో కాళీగంప నెత్తిన పెట్టుకుని వస్తున్న పెంచలమ్మకు ఒకటే ఆలోచన. "ఈ ఆళ్లతోనన్నా తమ శని తీరిపోయే చేపలు పడితే బాగుండు" అని అనుకుంటోంది మనసులో. తడబడే అడుగులతో ఇల్లు చేరుకున్న పెంచలమ్మ ఇంటి ముందు దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఇంటి ముందు చేపల గుట్ట ఉంది. కోడళ్ళు కూతుర్లు చేపల్ని శుభ్రం చేసి తొట్టులోని ఉప్పులో ఊరవేస్తున్నారు. "ఎక్కడియే ఇవన్నీ, ఇన్ని చేపలు?" అడిగింది పెంచలమ్మ. "పొద్దు పొడిచేటప్పటికే మనోళ్ళ పడవ వస్తుందత్తా. ఎన్ని చేపలని, పడవ కిటకిటలాడుతా వచ్చింది. అందరూ చేపల్ని ఇంటికి చేర్చడానికే 10 సార్లు తిరిగినాం. మా ఆయన మరుదులు, మా తాత అందరూ గెంజి తాగి మళ్లీ ఏటకెళ్లారు. మళ్లీ సాయంత్రం అందరూ చేపలు తెస్తారు" ఆనందంగా అంది పెంచలమ్మ కోడలు. పెంచలమ్మ కూతుళ్ల ముఖాలు కూడా వెలిగిపోతున్నాయి. "తాత ముత్తాతల ఆత్మలారా, మాకెంత సాయం చేశారు, మా కష్టాలు తీర్చారు" మనసులోనే వాళ్లకు దండం పెట్టుకుని తమ బాధలకు ఉపాయం చెప్పిన చిన్నక్కకు తన కృతజ్ఞతలు తెలియచేసుకుంది. గబగబా తాను ఇంత తిని చేపల్ని శుభ్రం చేసి వాటిని ఉప్పులో ఊరవేయటంలో మునిగిపోయింది పెంచలమ్మ.

0: ఆ సాయంత్రం 3 గంటల సమయంలో అందరితో పాటు గంగయ్య పడవ కూడా వచ్చింది. అందరి పడవలు తల కొట్టినట్లు పడవ అంచులకు సమానంగా చేపలుంటే వీళ్ల పడవ మాత్రం పైకల్లా నిండి రాశిలోని చేపలు తిరిగి నీళ్లలో పడిపోకుండా తెడ్డువేసేవాడు తప్ప మిగతా అందరూ అంచుల దగ్గర కూర్చుని జారిపోతున్న చేపల్ని లోపల వేస్తున్నారు. పెంచలమ్మ కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. మళ్లీ చేపలు దించి రాత్రికొస్తానన్న ముగుడితో,
1: అంత ఆశ పనికి రాదో, తిని తొంగో, మళ్లీ అర్ధరాత్రి ఎల్లుగాని, ఇయ్యాల్లాగే దినానికి 2 సార్లు పడవేస్తే చాలు
0: అని కోప్పడింది. ఆ రోజు అందరికీ 1 పడవ చేపలు పడితే గంగయ్యకు 1.5 పడవ చేపలు పడ్డాయి. అందరికీ ఆశ్చర్యం. చేపలు పడవ నిండి కుప్పలా పోసి కొయ్యల అంచుల మీద కూర్చుని వచ్చారు గంగయ్య అతని కొడుకులు. తమ వేటను 2 విధాలుగా చీల్చాడు. పొద్దుగూకగానే తన తండ్రి తన పెద్ద కొడుకుని 2 కొడుకుని తీసుకుని వేటకు వెళ్తాడు. ఉదయానికల్లా వాళ్లు చేపలతో తిరిగి వస్తారు. అది రాగానే తను తన చిన్న కొడుకుని తీసుకుని 1 కూలి మనిషిని తీసుకుని చేపల వేటకు వెళ్తాడు. అంటే పడవ విశ్రాంతి లేకుండా రోజుకు 2 సార్లు చేపల్ని తీసుకువస్తుంది. ఊరు ఊరంతా గంగయ్యకు పట్టిన అదృష్టాన్ని గురించే చెప్పుకుంటున్నారు. ఇంతకాలం పడని చేపలు ఇలా ఎలా దొరుకుతున్నాయో ఎవరూ చెప్పడం లేదు. గంగయ్య కుటుంబ సభ్యులెవరూ నోరెత్తడం లేదు. 1 నెల రోజుల్లోనే గంగయ్యకు 1 సంవత్సరం రోజులు చేపలు పడ్డాయి. ఇప్పుడు పడిన చేపలు శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా మనుషుల్ని కూడా పెట్టుకుంటున్నారు. చేపలు ఎండపెట్టడానికి కూడా కూలీగా ఎండు చేపల్ని ఇచ్చే ఒప్పందం మీద ఊళ్ళోని కొందరు ముసలివాళ్లను కూడా ఏర్పాటు చేసుకుంది పెంచలమ్మ. ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగదంటారు. తోటి ఆడవాళ్లు పెంచలమ్మను పొగిడి పొగిడి ఉబ్బించేసరికి సిన్నక్క చెప్పింది, చేపలు దొరికాయి అంటూ చల్లగా అసలు రహస్యం చెప్పేసింది. అది ఊరంతా గుప్పుమంది. గంగయ్య పూర్వీకుల

0: ఆత్మలు సముద్రం నీళ్లలో ఉండి చేపల్ని వలంలోకి తరుముతున్నారని చెప్పుకున్నారు. బెస్తవాళ్లకు మాయలు మంత్రాలు అంటే భయం. గంగమ్మ తల్లినే నమ్ముకుంటారు. ఇది గ్రామానికి అరిష్టం కాబట్టి వెంటనే గంగయ్యకు జరిమానా విధించి వేటకు పోకుండా ఆపాలని ఆ పల్లెకాపులంతా పెదకాపును పట్టుపట్టారు. పెదకాపు ఎందుకైనా మంచిదని సీతమ్మ తోటకొచ్చి రామరెడ్డికి విషయమంతా చెప్పాడు.
1: అంతా మీ మూఢనమ్మకం. మంత్రాల్లేవు, చింతకాయల్లేవు. ఆ మంత్రగత్తె చిన్నక్క చెప్పింది వీళ్లకు ప్రోత్సాహం కలిగించింది. బాగా కష్టపడ్డారు, చేపలు బాగా దొరికాయి అంతే అని పెదకాపును అన్నయించి పంపాడు.
0: మరో 20 రోజులకు గంగయ్య కుటుంబ సభ్యులంతా కదల్లేని పరిస్థితికి వచ్చారు. అందరూ ఒళ్ళు నొప్పులు జ్వరాలతో ఇండ్లలో నుంచి బయటకు రాలేదు. గంగానమ్మను ప్రార్థించకుండా మంత్రశక్తులను నమ్ముకున్న వీళ్లకు గంగానమ్మ శాపం పెట్టిందని 2 గ్రామాల్లోనూ పుకారు రేగింది. రామరెడ్డికి ఈ విషయం తెలిసి తానే స్వయంగా మందులతో వచ్చాడు. వాళ్ల జ్వరానికి టాబ్లెట్లు ఇచ్చి ఇంజక్షన్లు చేసిన రామరెడ్డి,
1: విశ్రాంతి లేకుండా పగలు రాత్రి కష్టపడితే జ్వరాలు రాక ఏమవుద్ది? ఇక నుంచి అందరిలాగే అందరితో పాటే చేపల వేటకు వెళ్ళండి. అత్యాశకు పోవద్దు. డబ్బుల కోసం ఎవరో ఏదో చెప్పే మాటలు నమ్మద్దు అని వాళ్లకు సలహా ఇచ్చాడు రామరెడ్డి.

0: మరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి అనే కథ విన్నారు. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన విందాం.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నాలో ఉన్న ప్రేమ ఈ చిత్రం నుంచి పాడినవారు టిప్పు చిత్ర.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. దసరా ముల్లోడు చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఘంటసాల సుశీల, జానకి.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సీబీఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్ 17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle.

0: Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు

వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాతా సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశం ఇస్తూ, భారత ఇటలీ దేశాలు రెండు ఆసియా యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డి వేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాస్యూటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7.67 కోట్ల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19.24 కోట్ల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15.45 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా, నవల్పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి
మహారాష్టలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు.

0: సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. డెన్మార్క్ కు చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా నాలుగోసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60-62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో పెర్ల్ స్పాట్ చేపల పెంపకం మరియు యాజమాన్యం ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఉమాదేవి. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం పెర్ల్ స్పాట్ చేపల పెంపకం యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు గారితో పరిచయం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు కార్యక్రమంలో ఈరోజు మన మత్స్య పెంపక కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన చేప గురించి తెలుసుకోబోతున్నాం. కేరళలో కరిమీన్ అని పిలువబడే, తమిళనాడులో గ్రీన్ క్రోమైడ్ అని పిలువబడే పెర్ల్స్పాటు, ఈ పెర్ల్స్పాటు చేప గురించి మనకు తెలియజేయడానికి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం స్టూడియోస్ లో ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగ శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారు. వారిని అడిగి పెర్ల్స్పాట్ చేపల పెంపకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్.
2: మోస్ట్ వెల్కమ్ మేడం.
1: హరిసాధు గారు, ఈ పెర్ల్స్పాట్ చేప గురించి ప్రాథమికంగా వివరిస్తారా? అసలు ఈ పెర్ల్స్పాట్ చేప అంటే ఏమిటి తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ఈ పెర్ల్స్పాట్ చేప అనేది మనం మార్కెట్ లో ప్రధానంగా చూసేటటువంటి ఈ జిలేబీ చేపలు లేదా పైలట్ చేపలు. అంటే సహజ సిద్ధంగా మీరు ఎక్కడ ఏ చిన్న నీటి గుంటలో చూసినా ఇవి ఒక వీడ్ ఫిష్ లాంటిది. మనకు వరి పొలంలో ఎలాగైతే కలుపు వస్తుందో ఎక్కడ ఏ నీటి వనరు మీరు చూసినట్లయితే కూడా ఈ జిలేబీ చేపలు లేదా మన పైలట్ ఫిష్ అనేది ఒక వీడ్ ఫిష్ అన్నమాట. అయినప్పటికీ సేమ్ అదే జాతికి అదే ఫ్యామిలీకి చెందినటువంటి చేప మేడం ఇది. దీని యొక్క శాస్త్రీయ నామము ఎట్రోప్లస్ రొటెన్సిస్ అంటారు. అయితే ఇది కూడా ఒక భారతదేశంలో సాగు చేయదగ్గ అతిపెద్ద సిక్లిడ్ ఫ్యామిలీ చేప అండి ఇది. అయితే దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే

0: శరీరంపై ముత్యం లాంటి మచ్చలుంటాయన్నమాట. అయితే మన మామూలుగా జిలేబి చేపలకి ఈ మొప్పపై మీకు మచ్చ కనపడదు. అంతేకూడ కాకుండా ఈ చేపకు యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని కేరళ రాష్ట్ర చేపగా కూడా గుర్తించారు. దీన్ని కేరళ తీర ప్రాంతంలో భారీగా సాగు చేస్తారు. అంతేకూడా కాకుండా కేరళలో బ్యాక్ వాటర్స్ అని ఉంటాయి. ఆ బ్యాక్ వాటర్స్ లో కూడా ప్రధానంగా ఈ చేపలు దొరుకుతుంటాయి. దీన్ని కరిమీన్ అనే పేరుతో పిలుస్తుంటారు. అలానే మనం తమిళనాడు తీసుకున్నట్లయితే దీన్ని గ్రీన్ క్రోమైడ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ప్రధానంగా వెమ్మనాడు లేక్ అనే దాంట్లో ఈ కేజ్ కల్చర్ లో కూడా ఈ చేపలని ఎక్స్పెరిమెంటల్ గా సాగు చేస్తున్నారు మేడం.
1: ఈ పెర్లుస్పాటు చేప మంచి నీటిలో పెరుగుతుందా, ఉప్పు నీటిలో పెరుగుతుందంటారా?
0: ఈ చేప ఏంటంటే యూరీ హ్యాలైన్ చేప అనమాట. అంటే యూరీ మీన్స్ వైడ్, హ్యాలైన్ మీన్స్ సెలినిటీ. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ సెలినిటీ టాలరెన్స్ ఉంటుంది అనమాట. అంటే సున్నా మొదలు సముద్రపు నీరు అంటే 30 కంటే ఎక్కువ పీపీటీ వరకు కూడా ఇది మనం సాగు చేయొచ్చు. అయితే మనకు సాగులో ఓ మోసరి అంటే మోడరేట్ గా దాదాపు ఒక 20 సెలినిటీను గానీ 15 సెలినిటీ గానీ ఇక్కడ ఇలాంటి సెలినిటీలో బాగా కల్చర్ వస్తుంది. మంచి నీటిలో కూడా సాగు చేయొచ్చు, ఉప్పు నీటిలో కూడా సాగు చేయొచ్చు. అయినప్పటికీ మనకు ఈ మంచి నీటిలో మాత్రం ఈ పెరుగుదల కాస్త తక్కువ ఉంటుంది.
1: మనం ఇప్పటికే చాలా రకాల చేప జాతులను పెంచుతున్నాం కదా, మరి కొత్తగా ఈ పెర్లుస్పాటును ఎందుకు గుర్తించాలంటారు?
0: మంచి ప్రత్యామ్నాయమైనటువంటి చేప అవుద్ది. ఎందుకంటే దీని రేటు దాదాపు కిలో 270 వరకు కూడా ఉంది. కాబట్టి మనం దీన్ని ఈ సాగు చేపట్టిన దానివల్ల మనకు అధిక ఆదాయం పొందేదానికి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి మేడం.
1: ఈ పెర్లుస్పాటు చేప పెంపకానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా మన కార్పు చేపలతో పోల్చినప్పుడు ప్రత్యేకమైన కారణాలు అయితే ఉన్నాయి మేడం. మొదటి విషయం మనం చెప్పాలంటే మనం ముందుగా మాట్లాడుకున్నాం ఈ ఉప్పుదనం విషయంలో మంచినీటి మొదలు బ్రాకిష్ వాటర్ అలానే సముద్రపు నీటి వరకు కూడా ఇది మనం పెంచగలుగుతున్నాం. అది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే ఇది ఆమ్నివరస్ అంటే సర్వభక్షకి. సర్వభక్షకి అంటే ఇటు నాచు పెరిఫైటాన్, పెరిఫైటాన్ అంటే ఈ అంచులు వెంబడి ఉండేటటువంటి ఆ పేరుని తింటది అనమాట. ఆ పేరుని తినడం, అలానే సేంద్రియ పదార్థాలు పాండ్లో ఉండే డెట్రస్ తింటది, అలానే ఈ యొక్క ఫేకల్ మ్యాటర్ అంటే విసర్జితం మట్టితో కలిసిన తర్వాత ఏర్పడేటటువంటి డెట్రస్ ను కూడా ఆహారంగా తీసుకోగలుగుతుంది. కాబట్టి ఇది మనకు రెండవ ముఖ్యమైన కారణం అవుద్ది. మూడవది మనం చెప్పినట్లయితే, మనం ముందుగా చెప్పినట్లు మార్కెట్ లో అత్యధికమైనటువంటి ధర ఉంది మేడం. దీన్ని కేరళలో చాలా ఎక్కువ రేటు పలుకుతుంది. దీనికి దాదాపు 200 గ్రాములు సైజ్ చేసేటటువంటి కరిమీను ఈ రోజు మనం చూసినట్లయితే కిలో 270 ఉంది. అదే మనం కార్పు చేపలు తీసుకున్నట్లయితే 2 కిలోల సైజ్ ఉండేది కూడా 170-160 ఉంది. అంత ప్రాముఖ్యత ఉంది మేడం దీనికి. తర్వాత నాలుగో ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఈ కార్పు చేపలతో పోల్చినప్పుడు ఖచ్చితంగా దృఢమైన చేప. అంతేకాదు కాకుండా ఆక్సిజన్ అనేది తక్కువ ఉన్నా గానీ అంటే మిగతా చిక్లెడ్ జిలేబి చేపల్లాగా వీడ్ ఫిష్ లో ఏంటంటే ప్రతికూల పరిస్థితులు కూడా తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి వీడ్ ఫిష్ గా మారుతుంది అనమాట. అది ఇది కూడా ఏంటంటే ఆ జాతికి చెందిందే కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉండేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నిలదొక్కుని బతకగలుగుతుంది. తర్వాత చివరిది అంటే ఐదో పాయింట్ ఏంటంటే మనకు ఈ రోజు చూసినట్లయితే ప్రభుత్వం నుండి మనకు బలమైనటువంటి సపోర్ట్ కూడా ఇప్పుడు వస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పథకం కింద మనకు చాలా అనుకూలత దీని ఉన్నాయి కాబట్టి PMMSY అంటాం మనం. ఇది చాలా భారీ ప్రాజెక్ట్. దీంట్లో ఈ యొక్క ఆక్వా సాగుకి సెంట్రల్ గవర్నమెంట్ వారు చున్నతమైనటువంటి సేవలు చేస్తున్నారు కాబట్టి ఈ పథకం కింద కూడా మనకు చాలా అనుకూలతలు ఉన్నాయి మేడం. ఈ ఐదు కారణాల కారణంగా మనం ఖచ్చితంగా మనం పెర్లుస్పాట్ సాగుని కార్పు చేపలకు ప్రత్యయంగా పైలట్ ప్రాజెక్ట్ గా ఖచ్చితంగా తీసుకోవచ్చు.
1: గాలి పీల్చుకుంటుంది అన్నారు కదా, అంటే ఏమిటి, దాని గురించి వివరిస్తారా?
0: ఇప్పుడు మనం కార్పు చేపలు గురించి మాట్లాడాలి అంటే నీటిలో కరిగి ఉండేటటువంటి ఆక్సిజన్ అంటే దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గినప్పుడు అవి నీటి ఉపరితలానికి వచ్చేసి నీరు గాలి ఇంటర్ఫేస్ అంటాం అక్కడికి వచ్చి ఊపిరి పీల్చుకుంటుంటాయి అనమాట డిఓ లెవెల్స్ తగ్గినప్పుడు. అయితే కరిమీన్ చేపలు కూడా దానికంటే ఎక్కువగా నీరు గాలి ఇంటర్ఫేస్ లో గాలిలో నుంచి ఆక్సిజన్ పీల్చుకునేటటువంటి అనుకూలత ఈ చేపలకు ఉంది.
1: మిగతా చేపలతో పోలిస్తే ఈ పెర్లుస్పాట్ చేప పెరుగుదల వేగం ఎలా ఉంటుందంటారు?
0: మనం ఈ పెర్లుస్పాట్ పెరుగుదల అనేది ఖచ్చితంగా మిగతా చేపలతో పోలిస్తే తక్కువ ఉంటుంది మేడం. అయినప్పటికీ దీంట్లో అనుకూలత ఏంటంటే చిన్నతమైనటువంటి మార్కెట్ రేట్, హైయెస్ట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేడం. ఇక్కడ మనం చూసినట్లయితే వైల్డ్ కండిషన్స్ అంటే

0: సహజ వనరుల్లో మీకు దాదాపు 25 నుంచి 30 సెంటీమీటర్ల సైజ్ వరకు కూడా ఇది పెరుగుదల ఉంటుంది మేడం. దాదాపు 9 నుంచి 12 నెలల కాలంలో 80 నుంచి 150 గ్రాముల సైజు వరకు తేవచ్చు. ఇది మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
1: ఈ చేప పునరుత్పత్తి విషయంలో ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా? గుడ్డు సేకరణకు ఏదైనా సాంప్రదాయ పద్ధతి అనేది ఉంటుందా?
0: ఈ చేప జాతికి ఒక మంచి ఆసక్తికరమైన లక్షణం ఉంది మేడం. మన జిలేబి చేపలు అంటే తిలాపాయ చేపల్లాగానే పేరెంటల్ కేర్ ఎక్కువ. అంటే ఇవి జంటలుగా ఏర్పడతాయి. నీటి అడుగును ఉండేటటువంటి రాళ్లు కానివ్వండి, దొంగలు కానివ్వండి, పెంకులు కానివ్వండి, వాటి మీద గుడ్లు పెడతాయి. తర్వాత ఏం చేస్తాయంటే మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా పేరెంటల్ కేర్ అనుకున్నాం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుడ్లను రక్షిస్తూ వాటి రెక్కలతో జాగ్రత్తగా వాటిని కదిలిస్తూ వాటికి సరైన ఆక్సిజన్ అందేలా చేస్తాయి. దీన్నే మనం పేరెంటల్ కేర్ అంటాం. ఇది చాలా సులభమైన పద్ధతి. మనం ముందు అనుకున్న విధంగా ఈ అడుగు బాగాన అంటే కొమ్మలు కానీ రెమ్మలు కానీ పెంకులు కానీ ఏదన్నా ఒక వారం రోజుల ముందు మనం ఉంచినట్లయితే వాటిపై ఖచ్చితంగా నీరు ఉంది కాబట్టి నాచు పెరుగుతుంది. నాచు పెరిగినప్పుడు వాటిని తినడానికి నాచు అయితేనేమి, పెరిఫాట్ అయితేనేమి, డెటిటస్ తింటుంది అని అనుకున్నాం కాబట్టి ఈ చేపలు అవి తినడానికి వస్తాయి. ఈ పిల్లలు తినడానికి వచ్చినప్పుడు గుమ్మి కొడతాయి కాబట్టి అక్కడ మనం వాళ్ళతో పట్టుకోవచ్చు మేడం.
1: పెర్ల్ స్పాట్ చేపలను ఎలా సాగు చేయాలంటారు? కొంచెం క్లుప్తంగా వివరిస్తారా?
0: మనకు పెర్ల్ స్పాట్ సాగు చేయడానికి 3 ప్రధాన పద్ధతులు ఉన్నాయి మేడం. మొదటిది మనం కార్పు చేపలు లాగానే మోజరుగానే చెరువుల్లో సాగు చేయడం. రెండోది కేజ్ క్యాచర్. కేజీలు అంటే ఒక బోన్ అనమాట. అవి దీర్ఘ చతురస్రాకారంగా ఉండొచ్చు, చతురస్రాకారంగా ఉండొచ్చు. అవి మనం వుడ్తో కానివ్వండి, అది బ్యాంబూ వుడ్తో కానివ్వండి, మెటల్తో కానివ్వండి, స్టీల్తో అంటే గ్యాలనైజ్డ్ ఐరన్తో అంటే రస్ట్ పట్టకుండా వాటితో బోన్లు తయారు చేసుకుని సాగు చేయొచ్చు. మూడోది చిన్న తొట్టెల్లో ఇంట్లోనే బ్యాక్ యార్డ్ మన మిద్ది పైన కానివ్వండి, మన ఇంటి ఏరియాలో కూడా తొట్టెల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ చెరువు సాగు అనేది అత్యంత సాంప్రదాయంగా విస్తృతంగా వాడే పద్ధతి మేడం. ఇది సాధారణంగా మన కార్పు చేపల్లాగానే చెరువుని ఎండబెట్టడం అయితేనేమి, సున్నం వేయడం అయితేనేమి, ఎరువు వేసి ప్లాంక్టన్ డెవలప్ చేసుకోవడం అయితేనేమి, అవి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం ఎంత సహజ సిద్ధంగా ప్లాంక్టాన్ని ఉత్పత్తి చేయగలిగితే సహజ సిద్ధమైన మేత మన చేపలకి దక్కుద్ది కాబట్టి మనకు పంట ఖర్చు తగ్గద్ది, మేత ఖర్చు తగ్గద్ది కాబట్టి ఇలా చేయాలి. తర్వాత దీన్ని మనకు ఇంకో విధంగా చెప్పాలేనంటే రైతులకు కొంత సందేహాలు ఉండొచ్చు. ఒకవేళ ఆల్రెడీగా ప్రస్తుతం కార్పు చేపలు సాగు చేసే రైతులు దీన్ని మనం కార్పు చేపలతో కలిపి పెంచుకోవచ్చా అనేటటువంటి ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మనం కాంపోజిట్ ఫిష్ కల్చర్ లాగానే దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనకు చాలా మంచిది కూడా. అంటే కొందరు రైతులకి ఒక కొత్త జాతి చేపను డిస్కొచ్చి చేయాలి అని అంటే కొంత భయం ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, అది ఏమవుద్ది అనే భయం కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఆల్రెడీ కార్పు చేపలు మన సాగు జరుగుతూ ఉంది. కార్పు చేపలతో పాటు వీటిని కూడా మనం సాగు చేసినప్పుడు 2 రకాల ఆదాయాలు మనకు వస్తాయి. అంటే ఈ 2 విధాలుగా మనం మొదటిది ఈ పాండ్ కల్చర్ చెరువుల ద్వారా సాగు చేసే దాంట్లో ఒకటి ఒకే రకమైనటువంటి పెల్స్పాటు చేపలను సాగు చేయడం అనేది ఒక పద్ధతి, లేదా కార్పు చేపలతో పాటు కలిపి సాగు చేసుకున్న మరో పద్ధతి. ఈ 2 కూడా మనకు చెరువుల ద్వారా చేసే పద్ధతుల్లోకి వస్తుంది. అంటే మొదటి పద్ధతికి వస్తుంది. తర్వాత 2వ పద్ధతి కిందకు వస్తే మనకు కేజ్ కల్చర్ మేడం. కేజ్ అంటే బోన్ల ద్వారా చేయడం. ఇది ప్రధానంగా సరస్సుల్లో అంటే సహజ సిద్ధంగా ఉండేటటువంటి నీటి వనరుల్లో సాగు చేస్తారు. ఆ బోన్లు ఏంటంటే నీటిలో తేలియాడుతూ ఉంటాయి. ఇది మేజర్గా ఏంటంటే ఈ రీసెర్చ్ పర్పసే ఇది ఎక్కువ చేస్తారు. దీంట్లో మనం పాండ్ కల్చర్ అంటే చెరువుల్లో చేసే పెరుగుదల రేటుకి దీనికి చాలా ఎక్కువ తేడా వస్తుంది. చెరువుల్లో మనం సాగు చేస్తే పాండ్లో సాగు చేస్తే 9 నుంచి 12 నెలలు అయ్యేటటువంటి టైము. ఇలా మన లేక్స్ సరస్సులు కానీ ఇలాంటి వాటిలో మనం చేసినట్లయితే ఈ పంట కాలం దాదాపు 3 నెలల నుంచి 4 నెలలు తగ్గుద్ది. అంటే 6 నుంచి 7 నెలల్లో మనం చివరిగా మనకు కొందరు రైతులు ఉంటారు, వారు ఏంటంటే వాళ్ళకి ఇటు సొంతంగా చెరువులు ఉండవు, అలానే సహజ సిద్ధంగా ఉండేటటువంటి నీటి వనరులు అంటే సరస్సులు కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, లేదంటే నదులు కానివ్వండి, అందుబాటులో లేని ప్రదేశాల్లో వాళ్ళకు ఉండేటటువంటి ఏరియాల్లో భూమి లేని రైతులు చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. దీన్ని ఎలా చేయొచ్చు అంటే మేడం, మనకు ఈ మురెల్ కల్చర్ అంటే కొరమేను మనం చిన్న చిన్న సిమెంట్ తొట్టెలు చేసుకుంటుంటాం, అలానే దీన్ని కూడా సిమెంట్ తొట్టుల్లో కానివ్వండి, హై డెన్సిటీ పాలిఎథిలిన్ షీట్ తో కప్పినటువంటి చిన్న చిన్న గుంతల్లో కానివ్వండి వీటిని సాగు చేయొచ్చు. దీన్ని సన్న చిన్నకారు రైతులు కూడా చేసుకోవడానికి ఇది ఒక మంచి అనుకూలత ఉంది మేడం.
1: పెర్ల్ స్పాట్ చేప పిల్లలు దొరికే సులభమైన మార్గాల గురించి తెలియజేస్తారా?
0: రైతులు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని చేస్తున్నారు కాబట్టి హ్యాచరీస్ బాగా ఎస్టాబ్లిష్ కావాలి. అలానే మనకు ఈ కార్పు చేపలు కానివ్వండి, తిలాపాయ చేపలు కానీ వాటికైతే మనం చూసినట్టయితే పెద్ద పెద్ద హ్యాచరీస్ ఉంటాయి. మనకు సీడ్ ఎంత కావచ్చినా తెచ్చుకోవచ్చు. కానీ వీటిల్లో మాత్రం ఇనిషియల్ స్టేజ్ లో ఉంది, ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి

0: కాబట్టి వీటికి ఇంకా హ్యాచరీస్ ద్వారా మనకు ఎంత కావాలంటే అంత సీడ్ దొరికే పరిస్థితి లేదు. అయినప్పటికీ మనకు సహజ వనరుల్లో మనం దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని ప్రతి రైతు కూడా ఒక 10 ఎకరాలు ఉందంటే 10 ఎకరాలు పెల్స్పాటు చేయమని చెప్పం, 1 ఎకరానో 1/2 ఎకరా చేసి దాంట్లో అనుకో చూసుకుని ముందుకు పోవచ్చు. అలా చేసుకోవడానికి వైల్డ్ సీడ్ నుంచి మనం సేకరించి హ్యాపీగా మనం సాగు చేయొచ్చు. అయితే ఈ వైల్డ్ సీడ్ ఏ టైంలో దొరుకుతుంది అంటే జనరల్ గా మే నుంచి జూలై కానీ, జూలై అలానే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నెలలో సీడ్ బాగా ఎక్కువగా లభ్యంగా ఉంటుంది కాబట్టి ఆ వైల్డ్ స్పీడ్ ని మనం సీడ్ ని మనం తెచ్చుకొని సాగు చేసుకోవచ్చు మేడం.
1: ఈ సమస్యను పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా?
0: ఖచ్చితంగా జరుగుతున్నాయి మేడం. మనకు ప్రభుత్వం వారు పిఎంఎంఎస్వై పథకం కింద బ్రూట్ బ్యాంక్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు మేడం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్స్ NBFRGI నుంచి వాళ్ళు ఈ విధంగా జన్యు వైవిధ్యం అంటే జన్యుపరంగా అనుకూలం ఉండేటటువంటి మంచి బ్రూడ్ లైన్స్ ని వాళ్ళు సేకరించి వాటిని డెవలప్ చేసి హ్యాచరీస్ ద్వారా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఈ చేపలకు ఇవ్వబోయే దాణా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీటి పెరుగుదలను ఎలా గమనించాలంటారు?
0: ఈ దాణా విషయంలో దీనికి పెద్ద ప్రత్యేకత ఏం లేదు మేడం. ఎందుకంటే మనం వెన్నామీజ్ రొయ్యలు అనుకోండి, మీకు దానికి చాలా హై ప్రోటీన్ మేతలు వేయాలి, ప్రోటీన్ శాతం దాదాపు 35% కూడా ఉండాలి, కాస్ట్లీ మేతలతో పని ఉంటుంది. ఇక్కడ ఇదేంటంటే ఆమ్నివరస్ సర్వభక్షకి సకలం తింటది కాబట్టి మీకు దీంట్లో ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏది ఇస్తే అది కూడా తీసుకోగలుగుతుంది ఆమ్నివరస్ సర్వభక్షకి కాబట్టి. కార్పు చేపలకి ఈరోజు మనం పెల్లెట్ మేతలు కూడా వేస్తున్నాం, అలానే ప్రోటీన్ శాతం 25-30% ఉంటే చాలు, ఆ ప్రోటీన్ శాతంతో కూడా అద్భుతంగా అది పెరగలుగుతుంది మేడం. మేత విషయంలో దీనికి అత్యున్నతమైన అనుకూలత కింద చెప్పుకోవచ్చు. దీన్ని మనకు కార్పు చేపల పెంపకంలో లాగానే దీన్ని కూడా ప్రతి వారానికి కానివ్వండి, 2 వారాలకు కానివ్వండి, మనం ఒక శాంప్లింగ్ ద్వారా మనం వేసి దాన్ని చెక్ చేసుకోవచ్చు మేడం.
1: హరిసాధు గారు, ఈ చేపకు ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయా? వస్తే వీటిని నివారించడానికి ఏమైనా సులభమైన చిట్కాల గురించి వివరిస్తారా?
0: అసలు ఇది ఒక వీడ్ ఫిష్, కలుపు జాతి చేప అని మనం అనుకున్నాం. అంటే దీనికి కూడా ఆ జిలేబి చేపలకు ఉండేటటువంటి దృఢమైనటువంటి వ్యాధి నిరోధకత కలిగినటువంటి లక్షణాలు పుష్కలంగా ఈ చేపకు కూడా ఉన్నాయి మేడం. ఇది దీనికి ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం. అలా ఈ దృఢత్వం కలిగి ఉండే చేప కాబట్టి దీనికి వ్యాధులు కూడా, వ్యాధుల తాకిడి కూడా చాలా తక్కువ. ఇప్పుడు మన రొయ్యలు అనుకోండి చాలా సెన్సిటివ్, ప్రతి చిన్న విషయానికి సమస్యలు వచ్చేస్తాయి. ఇది అట్లా కాదు, ఇది బాగా దృఢమైన చేప కాబట్టి మనకు వ్యాధుల పరంగా చాలా సేఫ్టీ ఉంది మనకు. అంతేకూడ కాకుండా వీటిలో మనకు సమస్యలు ఎప్పుడు రావచ్చు అంటే వాటర్ క్వాలిటీలో కానివ్వండి, నీటి యొక్క లోతు, అంతేకూడ కాకుండా హై పాపులేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సమస్యలు వస్తే కూడా చిన్న బ్యాక్టీరియా వ్యాధులు లాంటివి రావచ్చు. వీటికి మనం నివారించడానికి చాలా చిన్న చిన్న ప్రాథమికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది మేడం. దీంట్లో నీటిని శుభ్రంగా ఉంచుకోవడం, తరచుగా నీటిని మనం మార్చుకోవడం, ఒకవేళ అధిక సాంద్రతల్లో మనం ముందుగా చెప్పినట్లుగా హై డెన్సిటీ వేయకుండా మోడరేట్ డెన్సిటీ వేసుకోవడం, తర్వాత ఎప్పుడైనా కొత్త సీడ్ తెచ్చినప్పుడు వాటిని డైరెక్ట్ గా దీంతో కలిపేసి దానికి ఏదైనా వ్యాధులు ఉన్నప్పుడు ఉండి వీటికి సంక్రమించకుండా దాన్ని కలిపే ముందు కొంతకాలం వేరుగా ఉంచి మనం క్వారంటైన్ అంటాం దాన్ని, అలా వేరుగా ఉంచి చేసుకోవచ్చు. అంతేకూడా కాకుండా మనం చేపల్ని ప్రతిరోజు, రైతు మన వరి పొలం అయితే వెళ్ళినప్పుడు రోజు పొలం చుట్టూ తిరిగి ఏం జరుగుతుందని గమనించినట్లే ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క చెరువు చుట్టూ రైతు తిరుగుతూ దాన్ని నిత్యం గమనించుకుంటూ ఉంటే మనకు చెరువే మనకు నేర్పిస్తుంది ఏం అవసరం అనేది, చెరువే మనకు నేర్పిస్తుంది మేడం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన చిట్కా కింద ఒకటి చెప్పొచ్చు మేడం. ఈ వైడ్ రేంజ్ ఆఫ్ సెనిటరీ టాలరెన్స్ అనేది దీనికి ఉండేటటువంటి అత్యున్నతమైన లక్షణం కాబట్టి ఉప్పుని మనం ఎంత కలిపినా మనకు దానివల్ల ఇబ్బంది లేదు. అదే మనకు కార్పు చేపలు అనుకోండి, ఎంత వేయాలంటే అంత వేసేదానికి లేదు, దానికి ఒక లిమిటేషన్ లో వేసుకోవాలి. దీనికి మీరు అలా ఉప్పుని మనం ఇవ్వగలిగినప్పుడు, చెరువుకు ఉప్పు వేయగలిగినప్పుడు ఈ ఎక్స్టర్నల్ పారాసైట్స్ ని సులభంగా మనం నివారించవచ్చు మేడం. ఇది చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. జబ్బులు చిన్న చిన్న అదే మేజర్ సమస్యలు వస్తుంటాయి, బాహ్య పరాంజీవులు అంటాం. ఈ ఎప్పుడైతే ఉప్పు కలిసామో వాటికి ఆస్మాటిక్ ప్రెషర్ లో వ్యత్యాసం వల్ల అవి చచ్చిపోతాయి, వాటికి బతకలేక. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈ చేపలను మనం ఉప్పు కలిపడం వల్ల చాలా వరకు నీటి నాణ్యతను మనం అనుకూలం చేసుకుని వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు మేడం.
1: దీనివల్ల రైతులకు ఆర్థికంగా ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది, వీటిలో ఎదురయ్యే ప్రతికూలతల గురించి వివరిస్తారా?
0: ఈ రోజు మీరు ఆక్వా సాగు తీసుకున్నట్లయితే దాదాపు 50-60% మేతకే ఖర్చు అయిపోద్ది మేడం. కానీ ఈ పెల్స్పాట్ విషయంలో మనం సహజమైనటువంటి ఆహారంపై ఆధారపడేట

0: అనేటువంటి తత్వం లక్షణం ఉండడం వల్ల అదనంగా మనం లక్షల ఖర్చు పెట్టి వేసేటువంటి మేత ఖర్చును తగ్గించుకోవచ్చు. అనుకూలమైన పాయింట్. అంతే కూడా కాకుండా ఇక్కడ ఈ కేరళ లాంటి మార్కెట్లో, ఈవెన్ తమిళనాడులో కూడా చాలా ఎక్కువ ధర పలుకుతుంది. ఈరోజు ఈ యొక్క కార్పు చేపలు కిలో కేరళ మార్కెట్లో 200 పలికితే ఈ పెళ్ల స్పాట్ 400 పలుకుతుంది. ఇది ఒక అనుకూలమైనటువంటి కారకం. అలానే మనకు వైవిధ్యం, అంటే ఇక్కడ మనకు ఈ కార్పు చేపలతో పోలిస్తే ఏ విధంగా చూసినా ఇది డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ మార్కెట్లో వచ్చేటటువంటి ఫ్లక్చువేషన్స్, మార్కెట్ రేట్స్లో ఏదైనా ఫ్లక్చువేషన్ ఉన్నప్పటికీ కూడా రైతులు రెండింటినీ సాగు చేసిన వల్ల కానివ్వండి, ఇది లేదు కొందరు రైతులు దీన్ని సాగు చేసినా కానీ మార్కెట్ రిస్క్ అనేది కొంత తగ్గించుకోవచ్చు మేడం. ఈ పరంగా మనం 3 రకాలుగా దీన్ని అనుకూలత చెప్పొచ్చు మేడం. ప్రతికూలతల పరంగా మాట్లాడితే పంట కాలం అనేది మనకు ఖచ్చితంగా ఒక సవాలు, ఎందుకంటే 9 నుంచి 12 నెలలు వెయిట్ చేయాలి. అంతే కూడా కాకుండా సీడ్ లభ్యత అనేది కూడా మనకు ఈరోజు హ్యాచరీస్ ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి సీడ్ లభ్యత కూడా మనకు ఒక కన్స్ట్రెయింట్, ఒక ఇబ్బందికరమైన ప్రతికూలతగా చెప్పొచ్చు. అంతే కూడా కాకుండా ఈ తిలాపియా లాంటి చేపలతో పోల్చినప్పుడు తిలాపియా మీకు ఒక ఎకరాలో దాదాపు 20 టన్నులు కూడా తీయచ్చు తిలాపియాని, కానీ దాంతో పోల్చినప్పుడు ఈ చేపలని మీరు అంత ఎక్కువ దిగుబడి తీయలేము. అది ఒక ప్రతికూలత కానీ చెప్పొచ్చు మేడం.
1: దీంట్లో ఆర్థిక పరంగా రైతులకు మీరిచ్చే సలహాలు ఏమిటి? ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుబాటులో లభిస్తుందా రైతులకు?
0: మేడం, మనం మునుపు మాట్లాడుకున్న విధంగానే కొందరు రైతులకి ఆర్థికంగా అనుకూలంగా అనుకూలమయ్యే అంశం గురించి సలహా అడిగారు. ఇక్కడ కార్పు చేపలు చేపట్టినటువంటి రైతులు ఈ పెల్స్పాట్ సాగుని కాంపోజిట్ కల్చర్తో భాగంగా మనం స్టార్ట్ చేసుకోవడం మంచిది మేడం. ఎందుకంటే కొత్తగా చెరువులు దువ్వించుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కువ పెట్టుబడి పెట్టి దానికి ఎక్కువ సంవత్సరం కాలం వెయిట్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కార్పు చేపలతో పాటే మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆర్థిక వెసులుబాటు అనుకూలత మేడం. అంతే కూడా కాకుండా కొందరికి ఇలా కార్పు చేపలు లేవు అనుకో, చేపల సాగు లేదు అనుకున్నాం, చెరువులు లేవు అనుకున్నాం, లేదంటే పాండ్లు లేవనుకున్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా ఒకేసారి 10 ఎకరాలు 20 ఎకరాలు కాకుండా ఒక 6 ఎకరాను మనం తీసుకుని దాంట్లో ఈ చేపల సాగు చేసి దాంట్లో మనకు అన్ని రకాల అనుకూలతలు, మెరిట్స్, డిమెరిట్స్, అంటే పంట ఖర్చు ఎలా, దాణా ఖర్చు ఎట్లా ఉంటుంది, మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమైనా వ్యాధులు వస్తున్నాయి, దీనికి ఎలా మనం ఈ కండిషన్స్ దానికి అనుకూలంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఒక స్టాండర్డైజ్ చేయొచ్చు. మనం ఒక ధైర్యం అనేది రైతుకు వస్తుంది. కనుక ఆల్రెడీ చెరువులు లేని వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొద్దిగా తీసుకొని చేయడం చాలా ముఖ్యం మేడం. అలా చేయాలి. పెలస్పాటనే కాదు, ఏ కొత్త జాతి అయినా సరే ఉధృతంగా పడిపోవడం అనేది మంచిది కాదు. దానివల్ల చాలా ప్రతికూలత కూడా ఉంటాయి మేడం. తర్వాత మీరు ప్రభుత్వం నుంచి సహాయం గురించి అడిగారు మేడం. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా PMMSY నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనకు పెర్ల స్పాట్ బ్రూడ్ బ్యాంకులు అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వీటి మీద చాలా నిధులు కూడా కేటాయించి ఉన్నారు. అంతే కూడా కాకుండా మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి దాంట్లో భాగమైనటువంటి ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాక్స్ వాటర్ అక్వాకల్చర్ అనేది, దీని శిబ అంటారు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాక్స్ వాటర్ అక్వాకల్చర్, ఇది గత దశాబ్దాలుగా మనకు ఈ యొక్క పెల్స్పాట్ మీద పరిశోధనలు చేసింది. దీంతో పాటు CMFRI కూడా చేసింది మేడం, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా దీని మీద కొంత పరిశోధనలు చేసింది మేడం. అలానే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సాంకేతిక సహాయం కూడా ఈ యొక్క సంస్థలు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేస్తున్నాయి మేడం.
1: ఈ చేపల పెంపకంలో ఆసక్తి ఉన్న రైతులు ఎక్కడ సంప్రదించాలంటారు?
0: చాలా ముఖ్యమైన అంశం మేడం. రైతులు ఏదో యూట్యూబ్ లోనో లేదా ఎవరో చెప్పారనేసి ఏదో చేసి నష్టపడడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా ఏ పెట్టుబడి పెట్టేటప్పుడు సమీపంలో ఉండేటువంటి కృషి విజ్ఞాన కేంద్రం గాని, అలానే జిల్లా మత్స్యశాఖ కార్యాలయం గాని సంప్రదించి అక్కడ మన సీడ్ లభ్యత కావచ్చు, ఏదైనా రాయితీ పథకాలు కావచ్చు, అంతే కూడా కాకుండా బేసిక్ నాలెడ్జ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, దీంట్లో ఉండేటటువంటి అనుకూలతలు ప్రతికూలతలు కావచ్చు, వీటి అన్నింటి గురించి కూలంకషంగా తెలుసుకుని ముందుకు పోవడం అనేది చాలా మంచిది మేడం.
1: ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు చివరిగా రైతులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: చివరిగా మనం ఒక 6 ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవచ్చు మేడం. ఒకటి, మనం ముందు మాట్లాడుకున్న విధంగానే పెట్టుబడి పెట్టే ముందు ఆ సీడ్ లభ్యత ఎలా ఉందనేది తెలుసుకుని దాన్ని బట్టి ముందుకు పోవడం. రెండోది, ఏది చేసినా తక్కువ స్థాయిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంతో సాగు చేయడం. మూడోది వచ్చేసి, ఇప్పటికే కార్పు చేపల చెరువు ఉన్నట్లయితే దాంతో పాటు మనం కాంపోజిట్ కల్చర్ చేసుకోవడం, మనం మనం చెప్పుకున్న పాయింట్లే. తర్వాత నాలుగోది వచ్చేసి, ఖచ్చితంగా ఈ సాగు చేయాల్సిన రైతులు ఓపికతో 9 నుంచి 12 నెలల పాటు కల్చర్ చేయగలిగేటటువంటి

0: మనసుతో ముందుకు రావడం. ఐదో పాయింట్ ఏంటంటే ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను జాగ్రత్తగా కాపాడుకోవడం. చివరిగా మనకు రాష్ట్ర మత్స్యశాఖ కావచ్చు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంతో సంప్రదింపులు జరిపి మనం దీంట్లో ఉండేటట్టు అనుకూలతను మనం పొందడం. ఇలా మనం ఈ ముఖ్యమైన ఆరు అంశాలని మనసులో పెట్టుకుని ముందుకు పోయిన దాని వల్ల ఖచ్చితంగా రైతులకు మేలు జరుగుతుంది, నష్టం అనేది జరగదు, రిస్క్ అనేది పూర్తిగా తగ్గుద్ది. మేడం,
1: మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి పెర్ల్ స్పాట్ చేపల పెంపకం గురించి వివరించినందుకు హరిసాధు గారు మీకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం.
2: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పెర్ల్ స్పాట్ చేపల పెంపకం మరియు యాజమాన్యం ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఉమాదేవి. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
1: పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జొన్న పంట ఖరీఫ్ లో అయితే 34.59 ఎకరాల్లోను, అదే రబీలో అయితే 2,00,000 ఎకరాల్లోనూ సాగు చేయబడుతుంది. ఎకరాకు సరాసరి దిగుబడి విషయానికి వస్తే ఖరీఫ్ లో అయితే 581 కిలోలు, రబీలో అయితే 866 కిలోలుగా జొన్న దిగుబడి ఉంది. జొన్న పండించే ప్రాంతాల్లో ఖరీఫ్ లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చెలకా నేలలు గల కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంది. మాఘీ ప్రాంతంలో నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాల్లో పండించబడుతుంది. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలు ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలు. జొన్న విత్తే విషయానికొస్తే ఖరీఫ్ పంట గనకైతే జూన్ మాసంలోను, మాఘీ గనకైతే సెప్టెంబర్ నెలలోను, రబీ అయితే అక్టోబర్ మాసంలోను, లేట్ రబీ అయితే నవంబర్ మాసంలోను, వేసవి కాలానికి గనకైతే జనవరి మాసంలో విత్తుకోవాలి. నల్లరేగడి మరియు తేలికైన నేలలు జొన్న పండించుటకు అనువైన నేలలు. ఎకరాకు 3-4 కిలోల జొన్న విత్తనం సరిపోతుంది. జొన్నలో హైబ్రిడ్ రకం CSH16, ఇది 1997 సంవత్సరంలో విడుదలై ఖరీఫ్ మరియు మాఘీ మాసానికి అనువైన రకాలు. దీని పంట కాలం 105-110 రోజులు. దిగుబడి ఎకరానికి 15-17 క్వింటాల్ వరకు ఇస్తుంది. బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను ఈ రకం బాగా తట్టుకుంటుంది. మరొక రకం CSH15R, ఇది 1995లో విడుదలై రబీ కాలానికి అనువైన రకం. 110-115 రోజుల్లో పంట కాలానికి చెందింది. ఎకరానికి 13-14 క్వింటాల్ వరకు దిగుబడినిచ్చి మొవ్వ చంపే ఈగను, కాండం కుళ్ళు తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. మరొక రకం CSH14, ఇది 1992లో విడుదలై ఖరీఫ్ కాలానికి సంబంధించి 95-100 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 12-13 క్వింటాల్ వరకు దిగుబడినిచ్చి బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. అలాగే తక్కువ వర్ష ప్రాంతాలకు కూడా ఈ రకం అనువైందిగా చెప్పుకోవచ్చు. CSH18 రకం 1999 సంవత్సరంలో విడుదలయ్యి ఖరీఫ్ కాలానికి చెందింది. దీని పంట కాలం 110-115 రోజులు. ఎకరానికి 16-17 క్వింటాల్ వరకు దిగుబడినిచ్చి గింజపై వచ్చే బూజు తెగులను ఈ రకం బాగా తట్టుకుంటుంది. PSV1 అనే రకం 1996 సంవత్సరంలో విడుదలై ఖరీఫ్ రబీ కాలానికి అనువైంది. 105-110 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరానికి 10-12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజ తెల్లగా ఉండి చొప్ప పశువులు తినడానికి అనుకూలంగా ఉంటుంది. CSV15 రకం, ఈ రకం కూడా 1996 సంవత్సరంలో విడుదలయ్యి ఖరీఫ్ కాలానికి చెందింది. పంట కాలాన్ని 110 రోజులు కలిగి ఉండి ఎకరానికి 10-12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. నంద్యాల తెల్లజొన్న 1 రకం, దీనిని NTJ1 అని కూడా పిలుస్తారు. ఈ రకం 1998 సంవత్సరంలో విడుదలయ్యి మాఘీ రబీ కాలానికి కూడా అనువైంది. 105-110 రోజులు పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 10-12 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం వెట్టను బాగా తట్టుకుంటుంది. అలాగే గింజ రాలే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరొక రకం నంద్యాల తెల్లజొన్న 2 రకం, దీనిని NTJ2 అని కూడా పిలుస్తారు. 1989లో విడుదలైన ఈ రకం మాఘీ రబీ కాలానికి అనువైంది. పంట కాలం 95-110 రోజులు కలిగి ఉండి ఎకరానికి 12-14 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం పంట త్వరగా కోతకు వస్తుంది. గింజ లావుగా ఉండి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా గింజలు సులభంగా కూడా

0: రాలుతాయి. నంద్యాల తెల్లజొన్న 3 రకం 1995 సంవత్సరంలో విడుదలయ్యి మాఘీ రబీ కాలానికి అనువైన రకమిది. 100 నుంచి 105 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది. చప్ప ఎక్కువగా కూడా ఇస్తుంది. బెట్టను ఆకుమచ్చ తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. N13 దీనిని పచ్చజొన్న అని కూడా పిలుస్తారు. ఈ రకం 1966 సంవత్సరంలో విడుదలయ్యి మాఘీ రబీ కాలానికి అనువైంది. 95 నుంచి 100 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం చప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా ఉంటుంది. అంతేకాకుండా జొన్న మల్లెను బెట్టను తట్టుకుంటుంది. S14 పచ్చజొన్న రకం. ఇది 1989 సంవత్సరంలో విడుదలయ్యి మాఘీ రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 110 నుంచి 115 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజలు మరియు చొప్పను కూడా ఎక్కువగా ఇస్తుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
3: నిజంగా చెప్పారండి మీరు, 2048 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నాము, ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్ గా ఉన్నాయి అన్నమాట.
2: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
3: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రం కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ అమ్మటమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు, ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలని దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
2: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
3: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది, ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా, ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జిఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జిఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జిఎస్టీ వర్తించదు అన్నమాట.
2: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ బీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్ లో జిఎస్టీని తొలగించారు.
3: అవునండి, జిఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
2: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది, రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
3: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర, దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా, దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది ప్రభుత్వ పథకం ఇది, దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా. సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. నేను ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా, మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు చేర్చాలని మా ఉద్దేశం అండి.
2: సార్ మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
3: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్ లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి. ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ రేట్లు మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
2: సార్ మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
3: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గానీ, ఏజెంట్స్ POSP ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికి లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
2: సార్. అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
3: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికి తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు,

0: తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వాడు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్ అవుతారు,
0: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమించుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్ని మేము హాస్పిటలైజేషన్ అయితే అన్ని కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనం, మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాం.
1: ప్రీమియం కూడా కొంచెం,
0: ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దక్కుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్ళే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్ళే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికీ విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక ఎఫ్డి కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది అంటే అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కొనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి పెట్టాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాము. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000 30,000 గాంధీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% దాకా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే
0: 12% ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆరోగ్య బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్తవారు కానీ, వాళ్ళు 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిదానం చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్లు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చి పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ

0: కవచంగా అనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండైరెక్ట్ గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీలు లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్ అండ్ ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం గానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో జీరో డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్, అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరు కూడా ఆన్లైన్ డబ్బులు పంపించడం గానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ అని కానీ, కంపెనీల డేటాబేస్ చోరీ గానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ అని, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్, వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ మెసేజెస్ పంపించిన వారి పేర్లు చదివే ముందుగా ఒక ప్రకటన విందాం.
4: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
3: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా మనకు మెసేజెస్ పంపించిన వారు ముందుగా పంపించారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, సూర్య రేవతి, రేష్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓపులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. అదేవిధంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, అదేవిధంగా నెల్లూరు సింహాపురి ఎఫ్ఎం వింటున్న వారందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు. తర్వాత మనకు వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేషా వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి స్నేహితులందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు జయలక్ష్మి, బెంగళూరు నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా లక్ష్మమ్మ, కిషోర్, గనగలు విలేజ్ నుంచి వీరు కూడా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వీరు ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాలు వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ వీరందరి కోసం ఒక పాటను విందాం.

అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు రవి, నవీన, రాధిక, త్రికో, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్, వీరందరి కోసం. అదేవిధంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, వీరందరి కోసం ఒక పాటను విందాం.

హలో, అభిరుచి కార్యక్రమంలో చివరి పాట వినే ముందుగా వాట్సాప్ మెసేజెస్ పంపించిన వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక. వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు ఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి జీవిత గాథ, ఆయన బోధనలు భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలకు నూతన స్ఫూర్తిని అందిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీకృష్ణుడి ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ సమ్మిళితమైన వికసిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం, సందేశం మానవాళిని సత్యం, ధర్మం, కర్తవ్య నిష్ట, సత్ప్రవర్తన మార్గంలో నడిపిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప స్ఫూర్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పవిత్ర జన్మాష్టమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ను ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉప భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 27 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం 2367 కిలోల పేలోడ్తో కూడిన జీఎస్ఎల్వీ F-17 రాకెట్ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా పలు రంగాల్లో దేశానికి ఉపయోగపడనుంది. EOS-05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేస్తూ,
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it

0: This will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
1: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 05 ను మోసుకెళ్లిన జిఎస్ఎల్వి F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ రోజు చేపట్టిన జిఎస్ఎల్వి F-17 ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ఇస్రో భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇస్రోకు అత్యుత్తమ ఘనతగా, దేశానికి గర్వకారణమైన సందర్భంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ విజయం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది దేశ అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, వివిధ దేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర పరికరాల ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సౌకర్యాల ద్వారా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్తో పాటు ఇతర అనుబంధ రంగాల్లో విశ్వవిద్యాలయ విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ పంజాబ్ యూనివర్సిటీ 143 సంవత్సరాల ఘన చరిత్రను కొనియాడారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను సమకూరుస్తోందని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి పిలుపునిస్తూ,
2: Dear students, I have request for you. Your health, your future and your dreams are precious. So always say no to drugs. Wherever I am going, I am insisting on this. The thoughts, the actions of one single personality should be controlled by one single fact, that is his own mind. As we move towards the goal of developed Bharat and Atmanirbhar Bharat, our research must increasingly focus on national priorities, further strengthen our university's contribution in research, innovation and entrepreneurship.
1: భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్తో జితేంద్ర సింగ్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చలు జరిపారు. పారిస్లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భారత్ పాల్గొనడం, బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసి వేగవంతం చేయాలన్నది ఫ్రాన్స్ ఆకాంక్ష అని ఫ్రాన్స్ మంత్రి ప్రొఫెసర్ బాప్టిస్ట్ పేర్కొన్నారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఘనత జార్జియా మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనమన్నారు. భారత్ ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని

0: బలోపేతం చేయడంలో జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇటలీ కలిసి రెండు ఖండాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్తో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్షలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: The participants were Sharad Kohli and Dilip Chinoy, economic analysts. The moderator was Sarabjit Kaur.
1: Current Affairs. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కురు పాండవాభ్యుదయం హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి. వినండి కురు పాండవాభ్యుదయం హరికథ.

ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారములు. ఈనాడు నేను గానము చేయబో కథ పంచమవేదమని ప్రసిద్ధిగాంచినటువంటి మహాభారతం. అందులో ఆది పర్వాంతర్గతమైనటువంటి కురుపాండవాభ్యుదయం

హస్తినాపురాన్ని పరిపాలించే ధృతరాష్ట్ర మహారాజు, పాండురాజు అనే ఇద్దరు అన్నదమ్ములు, ధృతరాష్ట్రుని భార్య గాంధారి, వారిరువురికి కలిగిన సంతానమే నూర్గురు కుమారులు కౌరవులు అని పేరుగాంచారు దుర్యోధన దుశ్శాసనాదులు మొదలగువారు. తరువాత పాండురాజుకు ఇద్దరు భార్యలు, కుంతీదేవి, మాద్రి. వారికి కలిగిన సంతానం ఐదుగురు కుమారులు. వారు ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవుడు. వీరు పాండవులని ప్రసిద్ధిగాంచారు. అయితే పాండవులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తండ్రి పాండురాజు శతశృంగ పర్వతంపై ముని శాపంతో మరణించాడు. మాద్రి అతనితో సహగమనం చేసింది. ఇక కుంతీదేవి పిల్లలను తీసుకుని హస్తినాపురానికి వచ్చింది. అందరూ వారిని ఆహ్వానించారు. తమ్మునిపై ఉన్నటువంటి ప్రేమతో ధృతరాష్ట్రుడు మొదట తన కుమారులు, తమ్ముని కుమారులు అనేటటువంటి ఏమాత్రం భేదభావం లేకుండా ప్రేమగా చూస్తున్నాడు. కౌరవులు 100 మంది, పాండవులు 5 కలసి మెలసి పెరుగుతున్నారు, ఆటలాడుకుంటున్నారు. అయితే ఆటల్లో ఎప్పుడూ భీమునిదే గెలుపు. భీముణ్ణి ఓడించడం అనేటటువంటిది జరగడం లేదు. ఆటలో అరటి పండని మీద పడి

అరటిపండు ఆట అనేటటువంటిది ఒకటి ఆడుకుంటూ ఆ ఆటలో కింద పడిన వారి మీద పడి భీమసేనుడు ఎముకలు విరిగేటట్లుగా పిడిగురుద్దులు గుద్దుతున్నాడు ఆ కౌరవుల మీద పడి. మరొక రోజు కబడ్డీ ఆట ఆడుకుంటున్నారు. ఆ ఆట ఆడుకునేటప్పుడు భీమసేనుడు ఒకడే, కానీ వాళ్ళు 20 మంది వస్తున్నారు. ఒరే వద్దురా అన్నాడు ధర్మరాజు, కానీ వినలేదు. ఆ 20 మంది ఒక్కసారి వచ్చేటప్పటికీ భీమసేనుడు ఒక్కడే 10 మందిని ఒక చంకలో 10 మందిని ఒక చంకలో పెట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ వస్తుంటే ఆ ఈడ్చిన ఈడ్పుకు వాళ్ళ వీపులన్నీ కూడా చిరుగుపోతున్నాయి. అలాగే మరొక రోజు రాయ్ రండ్రా అని పిలిచి లెక్క పెట్టుకుని 10 మందిని ఒక భుజంపై 10 మందిని ఒక భుజంపై మోస్తూ తీసుకెళ్లి నీళ్లల్లో ముంచి

వాళ్ళు ఊపిరి ఆడక కొట్టుకుంటుంటే అప్పుడు వాళ్ళని పైకి లేవనెత్తేవాడు. ఒకరోజు కోతి కొమ్మచ్చి ఆట ఆడుకున్నారు. రోజుకు ఆట ఆడుతున్నారు వీళ్ళంతా కూడా. ఆ ఆట ఆడేటప్పుడు కౌరవులంతా 100 మంది చెట్లెక్కి కూర్చున్నారు. అదే సమయంలో వాళ్ళు కిందకి దిగక

బాల్యాత్ నద్రోహ చేతస. భీమసేనులో ఎటువంటి ద్రోహ బుద్ధి లేదు. బాల్య చేష్టలతో తన బలంతో ఆడుతున్నాడు. అయితే ఇది దుర్యోధనునికి గిట్టలేడు. ఓడిస్తున్నాడు భీమసేనుడు, వీళ్ళంతా ఓడిపోతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు దుర్యోధను తన తమ్ములతో కలిసి కుయుక్తులు పన్నుతూ చెడు ఆలోచనలు చేసి, చిన్నపిల్లలు దేవుళ్ళంటి వారంటుంటాం కదా, కానీ ఇక్కడ ఆటలు ఆటలుగానే ఉండాలి. బాగా ఆడేవారిని చూచి సంతోషించాలి, అంతేగాని వాణ్ణి చంపాలి అనేటటువంటి దుర్బుద్ధి పుట్టకూడదు. ఇక్కడ దుర్యోధనునిలో ఆ దుర్బుద్ధి పుట్టి తన తమ్ములందరితో ఒకనాడు సమావేశపరచి

భీముణ్ణి ఎలాగైనా తనకు అడ్డు లేకుండా చేసుకోవాలనుకున్నాడు దుర్యోధనుడు. మిగతా నలుగురిని చెరసాలలో బంధించేసి ఈ సమస్త ప్రపంచాన్ని, చతుస్సముద్ర వేలావలయితంబైనటువంటి హస్తినాపుర సామ్రాజ్యాన్ని నేనొక్కనే పరిపాలించాలి. చిన్న వయసులోనే దుర్యోధనునికి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగింది. క్రూరమైన బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు భీమసేనుని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు గంగా తీరంలో ఆటలాడుకుందామని చెప్పని అక్కడ గుడారాలు వేయించాడు. మంచి మంచి పిండి వంటలతో పాటు భోజనాలు సిద్ధం చేయించాడు. ప్రత్యేకంగా భీమసేనునికి భోజనం ఏర్పాటు చేసి కాలకోట విషం కలిపి ఆ భోజనంలో తను దగ్గరుండి భీమసేనునికి ప్రేమగా తినిపించాడు. విషం కలిపినటువంటి భోజనాన్ని ఏ ఆలోచన లేకుండా అమాయకుడైనటువంటి భీమసేనుడు చక్కగా తిన్నాడు. అనుమానం లేకుండా తినేశాడు. తిన్నవాడు మత్తుగా నిద్రపోయాడు. అందరూ ఆటలాడుకుని ఎవరేళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరూ లేని సమయం చూసి గట్టి గట్టి తీగలతో భీమసేనుణ్ణి కట్టేసి తాళ్లతో అక్కడ ప్రమాణకోటి తీర్థంలో విసిరిపడేశారు. పడటం పడటం పాతాళానికి వెళ్లి పడ్డాడు. నీటి అడుగుకు వెళ్ళాడు. భయంకర విషసర్పాలు భీమసేనుణ్ణి కట్లు వేశాయి. భీముడు తిన్న విషాన్నం, సర్పాలు వేసిన కట్ల నుండి వచ్చినటువంటి విషం రెండూ కలిసి భీమసే

అతనికి ఆ విషాన్నం అమృతంలాగా జీర్ణమైపోయింది. ఒక్క ముదుటన లేచి ఆ విషసర్పాలన్నింటినీ తన కాళ్ళ క్రింద రాచి పారేస్తున్నాడు. వీరవిహారం చేశాడు. అందులో కొన్ని దివ్య సర్పాలున్నాయి. అవి వెళ్లి నాగరాజు వాసుకి చెప్పగా అందులో ఆర్యకుడు అనేటటువంటి నాగరాజు కూడా ఉన్నాడు. వచ్చి అందరూ భీమసేనుణ్ణి ఆశ్చర్యంగా చూశారు. ఓ బాలవీరుడా, నీ పేరేమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు అనగా తన వివరాలన్నీ చెప్పాడు. కుంతీదేవి పేరు విన్నటువంటి ఆ ఆర్యకుడు, నేను తాతగారినవుతాను నాయనా మీకు, మీ తల్లికి అని చెప్పి ఆ భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకుని, నీకెవరో ప్రమాదాన్ని కలగజేశారు మీ లోకంలో, ఇక్కడికి వచ్చి పడ్డావు, నీకు ఎప్పుడూ ఎవరు ఎటువంటి అపాయం కలగకుండా ఇదిగో నాగామృతాన్ని ఇస్తున్నాం తాగు అని ఒక కుండ నిండా నాగామృతాన్ని ఇవ్వగా అది గటగటగట ఒక్క గుక్కలో తాగేశాడు. మరొక కుండ ఇలా 8 కుండలు నాగామృతాన్ని తాగాడు భీమసేనుడు. 10,000 ఏనుగుల శక్తి వచ్చింది భీమసేనునికి అప్పుడు. శభాష్, నాగాయుత బలసంపన్నుడవైనావు నాయనా, ఇక నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని భీమసేనుని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. యోగజాతకుణ్ణి చంపుదామని వాళ్ళు అనుకుంటే భీమసేనుడు ఇక్కడ నాగాయుత బలసంపన్నుడైనాడండి. దుర్యోధనుడు భీమసేనునికి అపాయం చేయాలని తలపెడుచున్నాడో, అంతంతగా పాండవులు దినదనాభివృద్ధి నందుతూ పెరుగుతూ ఉన్నారు. మరలా ఆ భీముణ్ణి కొంతమంది దివ్య సర్పాల్ని వెంట పంపించి కుంతీదేవి మందిరానికి పంపగా భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకుని సంతోషించారు. ఇలా ఉండగా భీమసేనుడు మరలా బ్రతికి బయట రావడం చూసినటువంటి దుర్యోధనుడు ఇంకా అసూయతో ఓర్వలేక ఒకనాడు నిద్రపోతున్నటువంటి భీమసేనునికి ఘన

పెద్ద పెద్ద నల్ల త్రాచు పాముల్ని బుట్టలో పెట్టించి ఒక సారథికి ఇచ్చి పంపించాడు దుర్యోధను. బాగా గాఢ నిద్రలో ఉన్నటువంటి భీముని శరీరంపై ఆ నల్ల తాచులన్నీ వదిలారు. అవి భీముణ్ణి కాట్లు వేశాయి. వజ్రదేహుడైనటువంటి భీమసేనుని శరీరంపై పాములు కాట్లు వేస్తుంటే భీముని చర్మం పై పొరకి కూడా ఆ కోరలు దిగలేదు. వాటి బుసలకు నిద్రలేచాడు భీమసేనుడు. ఆ పాముల్నెలా విదిలించి పారేశాడు. గండు చీమల్ని కాళ్లతో రాచినట్లుగా వాటినన్నింటినీ నేలతో రాచి పారేశాడు. అదే సమయంలో సారథిని ఒక ఎడంచెత్తో ఒక్కటి కొట్టాడు. వాడికి ముక్కు వెంట నోటి వెంట రక్తం కక్కుని అక్కడికక్కడే చచ్చాడు. దుర్యోధనుడు ఇది చూసి పారిపోయాడు. భీమసేనునికి ఎన్ని ప్రమాదాలు తలపెట్టినా కూడా వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ ఉన్నాడండి. ఇలా గడిచిపోతోంది. పాండవులు కౌరవులు కృపాచార్యుని వద్ద ధనుర్విద్య నేర్చుకుంటున్నారు. కృపాచార్యుని తండ్రి శరద్వంతుడు, ఈయన చాలా కాలం తపస్సు చేసిన మహాతపస్సంపన్నుడు. ఒకనాడు కౌరవులు పాండవులు బంతాట ఆడుతున్నారు. అది బంగారు బంతి. వీళ్ళు ఆడుతుండగా ఆ బంతి వెళ్లి ఒక బావిలో పడింది. అది నీటిపై తేలుతున్నది. దాన్ని ఎలా పైకి తీయాలో తెలియక అందరూ చూస్తుండగా అటుగా వచ్చినటువంటి ద్రోణాచార్యుడు వీరిని చూసి, మిమ్మల్ని చూస్తుంటే రాజకుమారుల్లాగా ఉన్నారు, మీ గురువుగారెవరు, ధనుర్విద్య నేర్చుకుంటున్నారా అని అడుగగా కృపాచార్యులు వారని చెప్పారు. ఆ బంతి పైకి ఎలా తీయాలో మీకు తెలియదా, నేను తీస్తాను చూడండి అని ద్రోణాచార్యులు వారు వారి దగ్గర బాణాలు తీసుకుని ఒక బాణాన్ని మంత్రించి బంతికి గుచ్చుకునేటట్లు, బావిలో ఉన్నటువంటి బంతికి గుచ్చుకునేటట్లు విసిరాడు. మరొక బాణాన్ని ముందు వేసిన బాణంలో వెళ్లి నాటుకునేటట్లు వేశాడు. ఇలా ఒకదాని వెంట ఒకటి బాణాల రజ్జు

అంటే బాణాల త్రాడులాగా చేసి అవలీలగా చాలా తేలిగ్గా ఆ బంతిని బాణాలతో చేసిన త్రాడు పట్టుకుని పైకి లాగాడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ఆశ్చర్యపోతూ, మహాత్మా, మిమ్మల్ని మా తాతగారికి పరిచయం చేస్తాం అంటూ ఆయన్ని భీష్ముని దగ్గరకు తీసుకుని రాగా భీష్ముడన్నాడు, మహాత్మా, మీ పేరు వినడమే గాని మిమ్మల్ని చూడలేదు. ఇప్పుడు చూశాం, ధన్యులమైన, ఇక నుండి మీరే ధనురాచార్యులై మా పిల్లలకు విద్య నేర్పాలి, మీకన్ని వసతులు సదుపాయాలు ఏర్పాటు చేస్తానన్నాడు. అంగీకరించాడు ద్రోణుడు. గురుకులాన్ని ఏర్పాటు చేసి ధనుర్వేదాన్ని మిగతా యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తున్నాడు కౌరవులకు పాండవులకు ద్రోణాచార్యుల వారు. ద్రోణుడంటే సాక్షాత్ దేవతలకు గురువైనటువంటి బృహస్పతి. దివి నుండి భూమండలానికి దిగి వచ్చి ఆచార్య స్వరూపుడై వీళ్ళందరికీ కూడా విద్య నేర్పిస్తూ ఉన్నారు. గురువు తర్వాత మరో గురువు రావాలంటే శిష్యులను తయారు చేయాలి. గురువుగారు నిస్వార్థపరుడై విద్యనందిస్తాడు. కాబట్టి ఇక్కడ గురులేని విద్య ఎందుకో పనికిరాదు, గుడ్డి విద్య, గురులేక ఎటువంటి గుణిక తెలియకరాదు అన్నారు. అర్జునుడు అందరికన్నా బాగా శ్రద్ధగా ధనుర్విద్య నేర్చుకుంటున్నాడు గురువు గారి వద్ద. ఇది చూచి గురువుగారి కొడుకు అశ్వత్థామ అసూయతో రహస్యంగా వంటల వానితో చెప్పాడు, అర్జునునకు చీకట్లో భోజనం పెట్టవద్దు, నేను ఇలా చెప్పినట్లు ఎవరికీ తెలియకూడదన్నాడు. అలాగే అన్నాడు వంటలవాడు. ఇలా ఉండగా అర్జునుడు రాత్రి వేళ భోజనం చేస్తుంటే పెద్ద గాలి వీచింది. ఆ గాలికి దీపాలన్నీ కూడా కొండెక్కాయి. ఇక్కడ ఆ చీకట్లోనే అర్జునుడు వెలుగులో ఎలాగైతే భోజనం చేశాడో దీపాలున్నప్పుడు, చీకట్లో కూడా అలాగే ఎక్కడ ఏ పదార్థం ఉందో తెలుసుకుని భోజనం చేశాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవరైనా ఆపగలరా అన్నట్లుగా ఇక్కడ అర్జునుడు చీకట్లో కూడా విద్యల్ని సాధించాలని వెంటనే బయటకు వచ్చి బాణాలు వేసుకుంటున్నాడు. గాలికి ఆకు కదిలిన శబ్దాన్ని బట్టి బాణాలు వేస్తున్నాడు. దీన్నే శబ్ద భేది అంటారు. ఈ ధనుష్ఠంకారం విని గురువుగారు ద్రోణాచార్యులు వారు ఇంత రాత్రిలో ఎవరా బాణాలు వేస్తూ సాధన చేస్తున్నారనుకుని ఆయన బయటికి రాగా అర్జునుడు కనిపించాడు. ద్రోణుడు సంతోషంగా అర్జునుని ప్రేమగా దగ్గరకు తీసుకుని, అర్జునుని వినయ విధేయతలు, గురు భక్తికి ఇవన్నీ కూడా ద్రోణునికి నచ్చగా, అందుకే అంటారు వినయము లేని చోట విద్య ప్రకాశింపదు, విద్యా దదాతి వినయం అన్నట్లుగా అర్జునుని ప్రేమతో, నయనా అర్జునా.

కన్న ధనుర్ధరుండవ ముఖ్యాతి వహింతువు చల్లనయ్య నా కన్నులు దానపాత్రుడుగా ఉన నిన్నఖిలాస్త్రశస్త్ర

నాయనా అర్జున, నిన్ను గొప్ప వీరుడిగా తయారు చేస్తాను. ఈ లోకంలో కాదు ఏ లోకంలోనైనా నీకన్నా గొప్ప విలుకాడిని లేకుండా చేస్తాను. నేను పడిన పరాభవాన్ని నీ వలన తీర్చుకుంటాను అని అర్జున్నికి మాట ఇచ్చాడు. నిన్ను అఖిలాస్త్ర శస్త్ర సంపన్నుని చేస్తాను. శిష్యుని యొక్క యోగ్యతలను విచారణ చేస్తే తప్ప ధనుర్వేదము ఉపదేశించకూడదు. ఇలా ఉండగా కౌరవులు పాండవులు ద్రోణాచార్యుని వద్ద విద్యలు నేర్చుకుంటుండగా ఒకనాడు హిరణ్యధమ్ముడనేటటువంటి నిషాద రాజు అడవిలో ఉండేటటువంటి బోయవాళ్ళందరికీ రాజు. తన కొడుకు ఏకలవ్యుణ్ణి తీసుకువచ్చి ద్రోణాచార్యునికి నమస్కారం చేసి, అయ్యా మా వాడికి బాణ విద్య నేర్పించండి అన్నాడు. ద్రోణుడు, నేను ఇతనికి విద్య నేర్పను చేయనది లేక వాళ్ళు వెళ్ళిపోయారు. ధనుర్విద్య అంటే అస్త్రశస్త్రాలు, అస్త్రము అంటే మంత్రంతో కూడుకుని ఉన్నటువంటిది. అనుష్ఠానం, జపం, ధ్యానం, ప్రయోగ, ఉపసంహారాలు వీటన్నిటిని సాధన చేస్తేనే అది ధనుర్విద్య, ధనుర్వేదం. ఎవరికి పడితే వాళ్ళకి మంత్రము ఉపదేశించకూడదు. శస్త్రము గురి చూసి బాణం వేసేటటువంటిది. కాబట్టి ఇక్కడ నేను ధనుర్విద్య ఏకలవ్యుడికి నేర్పించను అన్నాడు ద్రోణాచార్యులు వారు. అయితే తరువాత ఏకలవ్యుడు తన యొక్క అడవిలోనికి వచ్చి అక్కడ మట్టితో తయారు చేసినటువంటి ద్రోణుని విగ్రహం ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ బొమ్మకు పూజలు చేస్తూ బాణాలు వేసుకుంటూ సాధన చేస్తున్నాడు. సాధన చాలా గొప్పది కదండి, సాధనతో సమకూరు ధరలోన అన్నారు. శిష్యుడి గురి గురువుగారిని ఆ బొమ్మని చూచి, ఈ బాణం ఇలా వేయవచ్చా గురువుగారు, ఈ బాణం ఇలా వేయకూడదా అంటూ విగ్రహంతో మాట్లాడుతూ నేర్చుకుంటున్నాడు, సాధన చేస్తున్నాడు. ద్రోణాచార్యులు వారు నేర్పినట్లుగానే స్వయంగా నేర్చుకుంటూ మహావీరుడయ్యాడు ఏకలవ్యుడు. ఇలా ఉండగా కురు

ఒకనాడు గురువు గారి అనుమతి తీసుకుని కౌరవులు పాండవులు అడవిలో వేటకు బయలుదేరారు. తాము నేర్చుకున్న విద్య సాధన చేసుకునేందుకు ఈ వేట కూడా పనికొస్తుంది. ఓ కోలాహలంగా కేకలు పెట్టుకుంటూ వేట కుక్కలు వెంట పెట్టుకున్నారు. అరణ్యంలో ఉన్న క్రూర మృగాలపై బాణాలు వేస్తున్నారు. ఇంతలో ఒక వేట కుక్క దారి తప్పింది. అక్కడ ఏకలవ్యుడు విల్లెక్కి పెట్టి ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వేసుకుంటూ సాధన చేస్తున్నాడు. ఆ వేట కుక్క ఏకలవ్యుణ్ణి క్రొత్తగా చూసి భౌ భౌ భౌ అంటూ మురిగింది. ఇతను శ్రద్ధగా సాధన చేస్తున్నాడు. కుక్క మొరుగుణ్ణి విన్నాడు. అది అరవకుండా కుక్క నోటిలోనికి 7 బాణాలు వేశాడు. అది అలాగే కౌరవ పాండవుల వద్దకు వచ్చేసింది. వీళ్ళందరూ కూడా చూశారు, ఇంత నైపుణ్యంగా బాణాలు వేసి ఎవరా అని వాళ్ళు కుక్కను వెంట పెట్టుకుని వస్తే అది ఏకలవ్యుణ్ణి చూపించింది. వీళ్ళు ఏకలవ్యుణ్ణి అడిగారు, నువ్వేనా ఈ కుక్కకు బాణాలు వేసింది? అవునన్నాడు. మీ గురువు గారెవరు? ద్రోణాచార్యుల వారు అని చెప్పాడు. అంతే, అది విన్న వారంతా

ఆశ్చర్యపోతూ వచ్చేశారు. ఆ రాత్రి అర్జునునికి నిద్ర పట్టలేదండి. ద్రోణుల వద్దకు వచ్చి నమస్కరించి నాకంటెను మీకంటెను లోకములో అధికుడు అతి బలు ధనుర్విద్య కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుడట. అమిత్ షా వచన అబద్ధం ఆడనివాడా?

0: ద్రోణాచార్యుల వారు ఇది విని ఏకలవ్యుడా, నేనా విద్య నేర్పింది నా శిష్యుడా, ఎక్కడున్నాడు చూపించు అనగా అర్జునుడు గురువుగారిని వెంటబెట్టుకుని ఏకలవ్యుడు ఉన్నటువంటి చోటికి తీసుకొచ్చాడు. గురువుగారు రాగా ఏకలవ్యుడు పూజించాడు ద్రోణాచార్యుల వారిని. ఏకలవ్య, ఈ ధనుర్విద్యను ఎక్కడ నేర్చుకున్నావు? నీ దగ్గరే గురువుగారు. మీదా, నేనెప్పుడు వచ్చి నీకు విద్య నేర్పాను అనగా ఆ విగ్రహం దగ్గరకు తీసుకువెళ్లి చూపించాడు. ఇక్కడే విద్య నేర్చుకున్నాను గురువుగారు, మీరే నాకు విద్య నేర్పించారు. ఓహో, అయితే నేనేనా నీకు విద్య నేర్పింది? అవును. మరి గురుదక్షిణ ఇవ్వాలి కదా అనగా వెంటనే ఏకలవ్యుడు పరమ సంతోషంతో తప్పకుండా ఇస్తాను గురుదేవా, కోరుకోండి.
1: భళి భళి సుదినమయ్య.

అయ్యా గురుదేవా, నా శరీరం, అలాగే నేను సంపాదించిన సొమ్ము, అలాగే నా సేవకులు అందరూ ఇక్కడే ఉన్నారు, అంతా మీ ఆధీనం. కాబట్టి మీకేం కావాలో కోరుకోండి గురుదేవా. అనగానే గురుడు ఒక్కసారి ద్రోణాచార్యుల వారు ఏకలవ్యను చూచి

ఏకలవ్యా, నీ కుడి చేతి బొటన వ్రేలు నాకు ఇవ్వు అనగానే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బొటన వ్రేలుని కూసి ఆకులో పెట్టి ద్రోణాచార్యుల వారి చేతికి అందించాడు. అది చూసినటువంటి ఏకల ఆ ద్రోణాచార్యుల వారిని శ్రేష్ఠుడైపోయారు. బొటన వ్రేలు ఉంటేనే బాణం వేయడానికి కుదురుతుంది. ఏకలవ్యుడు మహావీరునిగా పనికిరాడండి. సరిగ్గా వేయగలిగితే బొటన వేలు లేకుండా ఈ నాలుగు వేళ్లతో ఏ పని సరిగ్గా చేయలేం కదా. ఇక్కడ ద్రోణాచార్యుడు ఒక్క అర్జునుని కొరకు ఏకలవ్యు నుండి బొటన వేలు కోరుకున్నాడు. ఇలా ఉండగా తరువాత అర్జునుని తీసుకుని మరలా నగరానికి వచ్చేశాడు గురుకులానికి. అక్కడ కౌరవులకు పాండవులకు విద్యా ప్రదర్శన ఏర్పాటు చేశారు. గురువుగారి విజ్ఞానాన్ని పుచ్చుకొని వెదజల్లగలిగినటువంటి శిష్యుడు మరొక గురువుగా రావాలి అంటే సాధనతోనే గురువు 40 మందికి పాఠం ఒకేలా అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా సమానంగా చెబుతాడు. ఆ 40 మందిలో ఒకడే ఉంటాడు జాతి వజ్రం. గురువుగారు చెప్పింది విని సాధన చేసి కఠోర శ్రమ చేసి గుర్తు పెట్టుకునేటటువంటి వాడు. అలా అర్జునుడు మహావీరుడిగా ఆ ద్రోణాచార్యుల వారిని ఆ అర్జున్ని తీర్చిదిద్దాడు. ఇలా ఉండగా అందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఒక పక్షి బొమ్మను చెట్టు చితారు కొమ్మన ఉంచి ముందుగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుస్తూ ధర్మరాజా, ఆ పక్షి కనపడుతుందా, చెట్టు కనపడుతుందా, చెట్టుకున్న కొమ్మలు కనపడుతున్నాయా అని అనగా ధర్మరాజు అన్నాడు, చెట్టు కనపడుతుంది, పక్షి కనపడుతుంది, చెట్టుకున్న కొమ్మలు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయని చెప్పాడు. చెప్పగా నీ దృష్టి సరిగా లేదు అని వెంటనే అర్జునుని పిలిచాడు. అర్జునా, నీకేం కనపడుతుంది? పక్షి బొమ్మ తప్పితే నాకు ఇంకేం కనపడటం లేదన్నాడు. అయితే బాణం వేయమన్నాడు.

అదే సునిశ్చిత దృష్టి. వెంటనే బాణం వేశాడు. ఆ పక్షి తల కింద పడింది. కృతాస్త్ర శస్త్రులైనటువంటి కురుకుమారుల కోసలం వ్యాస గంగేయ విదుర శల్య శకుని సౌమదత్త ధృతరాష్ట్రాదుల సమక్షమున చూప సమకట్టి రంగస్థలం ఏర్పాటు చేశారండి. మరుసటి రోజున ప్రేక్షకాగారంబున సుందరీ బృందము అధివసించియుండ గాంధారి ప్రక్కన కుంతీదేవి కూర్చునియుండ బ్రాహ్మణ బృందం ఒక ప్రక్కన భీష్మాది కురు వృద్ధులు ఒక వంక మంత్రి సామంతాదులు ఒక వంక కవి గాయక వైతాళిక ప్రకరము ఒక ప్రక్కన పరివేష్టించియుండగా ఆచార్యుడు అలాగే ధర్మరాజ ప్రముఖులను ధనుర్ధరులై వెన్నంటి రాగా శిష్యులంతా కూడా శుక్లాంబర ధరుండై రంగం మధ్యంబున ప్రవేశించి విద్యా ప్రదర్శనం బొనర్ప శిష్యుల ఆజ్ఞాపించి ఒక్కడ ఆసీనుండై ఉండ కౌరవ పాండవులు వివిధాయుధ విద్యా పరిశ్రమలు చూపుచు గజాశ్వరథారూఢ దక్షతం జూప కొంతవడికి భీమ దుర్యోధనులు గదాధరులై రంగ మధ్యంబు ప్రవేశించి ఆ గదాయుద్ధాన్ని ప్రదర్శిస్తున్నారు. భీమ దుర్యోధనులిరువురు కూడా వాళ్ళ గదాయుద్ధం ఎలా ఉందో చూడండి.

ప్రచండ దొద్దండ చండస్థాల నాభీల ఘోష విజృంభణంబులు కుంభినీ దర్కహ్వర సముద్ధూత ప్రతిధ్వానంబుల చేత ప్రళయ జలధర వర్గ నిర్గడతం బలుగు బలుపిడుగుల మ్రోత నిస్సంకుశ నిరంకుశ అహంకార హుంకార గంభీరారావంబుల ఆర్భటులు దిగ్భిత్తుల టిక్కటిల్ల భయంకరమైనటువంటి ప్రదర్శన కాదు, యుద్ధమే చేస్తున్నారు. భీమ దుర్యోధనులు ముందు వాళ్లలో ఉన్నటువంటి ఆ కక్షను బయట పెట్టేస్తున్నారు. ఇప్పుడు అది చూచినటువంటి ద్రోణాచార్యులు వారు వీరు నిజంగానే గదాయుద్ధం చేస్తున్నారు అని చెప్పని ఒక్కసారి అశ్వత్థామని పంపించారు. ఆ అశ్వత్థామని పంపగా అశ్వత్థామ వచ్చి వాళ్ళిద్దరినీ కూడా విడదీశాడు. అశ్వత్థామ అనే అంకుశంతో భీమ దుర్యోధనులనేటటువంటి రెండు మదగజములను ప్రక్కకి విడదీసినట్లుగా విడదీశాడు. ఈ ప్రపంచంలో సాటి లేని విలుకాడు నా శిష్యుడు, అత్యంత ప్రియ శిష్యుడు అర్జునుడు. తన ధనుర్విద్య కౌశలాన్ని ప్రదర్శిస్తాడు. గురువుగారి పాదాలకు నమస్కరించాడు వినయంగా అర్జునుడు.

సగర్వంగా ధనుస్సు పట్టుకుని అర్జునుడు అలా రంగమధ్యమున నిలబడితే నల్లమబ్బు చాటున మెరుపు తీగ వలె మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట. దీర్ఘ బాహువులు, వీడే కృతహస్తుడు, కుంటి కడుపు చల్లగా పుట్టినటువంటి మహానుభావుడు అని అందరూ కూడా సభలో ఉన్న వారంతా చప్పట్లు కొడుతున్నారు. ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది తన తమ్ముడు పాండురాజు కుమారుణ్ణి ఇంతగా పొగుడుతుంటే మనసులో ఎలా ఉన్నా పైకి సంతోషించాడు. అర్జునుని శౌర్యానికి, విలువిద్యా ప్రదర్శనమునకు, ఆ తేజస్సుకి, నైపుణ్యానికి, అందానికి సభలో ఉన్నవారంతా అలా నోళ్లు తెరుచుకుని కళ్ళప్పగించి చూస్తున్నారు.

అనిలము మేఘాస్త్రమున నిల్చే మేఘ జయము శైల రూపమున దాల్చే శైల బాణము అదృశ్యాస్త్రమేసి అదృశ్యుడయ్యే ఆశ్చర్యముదవింప హస్వుడౌనంతలు అతి దీర్ఘుడగు సూక్ష్ముడగు రయమున అర్జునుండిట్టు అక్ష విద్యా విశేషమిల్లరకు జోప చూచి సహింపజాలకనియు కర్ణుడు.

ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఒకసారి అగ్ని కల్పించాడు. మరలా వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి నీరు పుట్టించాడు. అలాగే అనిల బాణమును అలరించే అనిలము, గాలిని అలా ఎప్పుడైతే సృష్టించాడో, మేఘాస్త్రమున నిలిపే మేఘ చైవం, మేఘాలను సృష్టించాడు. అలాగే ఒక్కసారిగా పర్వతాకారుడే పర్వతాస్త్రం వేశాడు. వెంటనే అదృశ్యాస్త్రం వేసి అదృశ్యుడయ్యాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా చిరునవ్వు నవ్వుతూ ప్రత్యక్షమవుతున్నాడు. బాగా పొడవుగా కనిపిస్తున్నాడు ఒక్కోసారి, మరలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగించి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు అర్జునుడు. ఇలా ఉండగా ఒక్కసారిగా ఆ రంగ మధ్యము ఆ యొక్క ద్వారంలో భుజాస్ఫాలన వినిపించింది. అందరూ అటువైపు చూడగా అక్కడ నిల్చుని ఉన్నాడు కర్ణుడు. ఆ కర్ణుడు అర్జునుని చూచి, ఓయే అర్జున, ఇంత మాత్రమున ఎంత

అర్జున, నీ ఒక్కడవే వీరుడవు కాదు అని విర్రవీగవద్దు. నీవు ప్రయోగించినటువంటి అస్త్రాలు, నీవు ప్రదర్శించినటువంటి విద్య నేను ప్రదర్శిస్తాను అని అర్జునుడు చూపించినటువంటి విద్యలన్నీ కూడా తాను ప్రదర్శించాడు. ఆ సమయంలో అర్జునునికి ఎదురు నిలిచి వెంటనే కర్ణుడు ఇలా ఎప్పుడైతే మాట్లాడాడో, వెంటనే అర్జునుడు ఆ యొక్క కర్ణునిపై పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే ఎప్పుడైతే ఇలా ఇరువురు కూడా ఒకరినొకరు అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారో అటువంటి సమయంలో మరలా అర్జునుడిపై కూడా ప్రయోగించగా అర్జునుడు మూర్ఛపడిపోయినాడు. వెంటనే తేరుకున్నాడు. ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు కృపాచార్యుల వారు. వాళ్ళిద్దరినీ కూడా యుద్ధం చేయనీయకుండా ఆపి, ఓ ఈ కర్ణ, అర్జునుడు క్షత్రియుడు, తండ్రి పాండురాజు, మరి తల్లి కుంతీదేవి వీరుడు, మరి నీవు నీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి నీవెవరో చెప్పి ఇతనితో పోరాడు. వియ్యంబును నెయ్యంబును కయ్యంబును సమానులకు జగంబునదగు నీ అయ్యం వేర్కొని వంశమే ఏదో వివరించి పోరు మీతని తోడన్. వెంటనే ఆ కర్ణుడు తలవంచుకున్నాడు సిగ్గుతో. ఎప్పుడైతే తలవంచుకున్నాడో వెంటనే దుర్యోధనుడు వెళుతున్నటువంటి కర్ణుని ఆపి అక్కడున్నటువంటి వాళ్ళందర్నీ చూపి, కులము గలాడు శౌర్యము అకుంఠిత సేన గలారు మువ్వురి ఇలపై రాజనామము వహించుటకు అర్హులు కారయ్యేని, మీరలు గన ఇతన్ని ఇప్పుడే అంగరాజ్యమిడి రాజుగా చేసేదా నేడే చూడుడి అని కర్ణునికి అంగరాజ్యాన్నిచ్చి పట్టాభిషిక్తుణ్ణి గావించాడు దుర్యోధను. భూరి మణిమయ్య మకుట కేయూర ముఖ్య భూషణాలంకృతానంద మూర్తి అయినటువంటి ఆ కర్ణుడు దీనికి ప్రత్యుపకారం ఏమి చేయదును అని దుర్యోధను అడుగగా, నీవు నాకు ఇక నుండి ప్రాణ సఖుడవై మెలగమని చెప్పగా, ఆ సమయంలో ఇది చూచి ఆ కర్ణుని రాజ్యాభిషేకాశ్వాన్ని చూసి ఆనంద పరవశుడై కర్ణుని పెంచిన తండ్రి సూతుడు అతిరథుడు కర్ణుని దగ్గరకు రాగా కౌగలించుకనగా అతనికి నమస్కారం చేశాడు కర్ణుడు. ఇది చూసి భీమసేనుడు అన్నాడు, ఓహో నీవు సూతుడువా, మంచి గుర్రాలను అదిలించుకుంటూ రథాన్ని నడుపుకోక నీకెందుకీ అంగరాజ్య పట్టాభిషేకోత్సవం అన్నాడు భీమసేనుడు. ఎప్పుడైతే ఆ ఎగతాళిగా అన్నాడో ఆ మాట విన్నటువంటి దుర్యోధనుడు అన్నాడు, అమరేంద్రు చేతి నూరంచుల బాకు నిక్కముగ దధీచి వెన్నెముకగాదే, తారకాంత కూడా కుమారుడు జేజేల దళవాయి శరణోద్భవుడుగాడే, సర్వజ్ఞుడి కృపాచార్యుడు లోకమాన్యుడు శరస్తంభ జన్యుడుగాదే, అరయ భారద్వాజుడు అఖిలాస్త్రశస్త్ర మర్మ విదుడు కుంభ సంభవుడుగాదే, మరియు మీ జన్మముల తీరు మరచినావి, లలిత సర్వాంగ లక్షణ లక్షితుండు పుట్టు కవచ కుండలంబుల గలాడు సూతజుడు కర్ణుడో సూతజుడు కాడు కర్ణుడో వాతజాత అని సుయోధనుడు ఆదిత్యుడు అస్తమింప కర్ణుని తోడ్కొని వెళ్లిపోయాడు. ఇక నన్ను ఎదిర్చగలిగినటువంటి వాడు భీమసేనుడు, భీమసేనుడిని ఎలాగైనా ఎదుర్కోగలను, కాని అర్జునుని ధనుర్విద్యలో ఎదుర్కొనేవాడు ఎవరా ఎవరా అని అలా ఆలోచన చేసినటువంటి దుర్యోధనునికి కర్ణుడు తారసపడ్డాడు. ఆ రోజున హాయిగా నిద్ర పట్టింది. అటువంటి సమయంలో మరుసటి రోజు గురువుగారికి గురుదక్షిణ సమర్పించడానికి అందరూ కూడా రాగా, కౌరవ పాండవులు అనేకమైనటువంటి కానుకలు తీసుకురాగా అవి చూసినటువంటి ద్రోణాచార్యులు వారన్నారు, ఈ కానుకలు నాకేమీ అక్కర్లేదు.

0: దక్షిణగా ద్రుపదుణ్ణి, పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపదుణ్ణి బంధించి నాకు అప్పచెప్పండి అని అనగా, గురుదేవా, ద్రుపదుడు రాజు, ఆ రాజుకి మీకు ఏమిటి వైరం అని అడుగగా, అప్పుడన్నాడు ద్రోణాచార్యులు వారు, ద్రుపదుడు నేను ఇద్దరం ఒకే చోట ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నాం. విద్య పూర్తయిపోయిన తర్వాత ద్రుపదుడు రాజ్యానికి వెళుతూ, పంచాలానికి వెళుతూ ద్రోణుని చూచి, నేను రాజ్యానికి వెళ్లిన తర్వాత రాజునవుతాను, నీకేమైనా సహాయం కావాలంటే నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళాడు. తండ్రి తదనంతరం రాజయ్యాడు. అలాగే తర్వాత కృపాచార్యు చెల్లెలి కృపిని పెళ్లి చేసుకున్నాడు ద్రోణాచార్యులు వారు. పిల్లవాడు పుట్టాడు అశ్వత్థామ. పాలు తాపడానికైనా ఒక గోవు లేదు. ధనవంతులేళ్ళు పిల్లలందరూ కూడా ఆవు పాలు త్రాగుతుంటే అశ్వత్థామకి పాలు లేవు. పిండి కలిపి నీళ్లల్లో ఆ పాలు ఇచ్చింది తల్లి. అవి తాగనన్నాడు. అప్పుడు అక్కడి నుంచి అది చూసినటువంటి ద్రోణాచార్యుల వారు పరశురాముని దగ్గరికి వెళ్ళగా, పరశురాములు వారు, నా ధనమంతా కూడా నేను కశ్యపునికి దానం చేశాను, కాబట్టి నా దగ్గర అస్త్రశస్త్రాలున్నాయన్నాడు. అవి నేర్చుకున్నాడు పరశురాములు వారి దగ్గర. అక్కడి నుంచి ద్రుపదుని దగ్గరకు వచ్చాడు. కానీ ద్రుపదుడు అన్నాడు, పేదవాడు దరిద్రుడు అయినటువంటి నీవు నాకు స్నేహితుడివా, మిత్రమా, ద్రుపదా అని సంబోధించినటువంటి ద్రోణాచార్యులు వారిని అనేక మాటలతో అవమానించి పంపించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇక్కడ హస్తినాపురానికి వచ్చి కౌరవులకి పాండవులకి విద్య నేర్పి అర్జునుని మహావీరునిగా తయారు చేసి, ఎప్పుడైతే అలా ద్రుపదుని బంధించి తీసుకురమ్మన్నాడో వెంటనే కౌరవులంతా వెళ్లారు. ఆ ద్రుపదుని చేతిలో చావు దెబ్బలు తినొచ్చారు. వెంటనే అర్జునుడు బయలుదేరాడు పాంచాల దేశానికి. సత్య సంకల్పుడౌ సమవత్తితమయు ఆనపియే రక్షాబంధనము గాగా, గురు కటాక్షము గైకున్న దివ్యాస్త్ర సంతానమే విజయ సాధనము గాగా, ఉత్సాహజనక వాయు కుమార గంధ సింధుర విహారమే చేదోడు గాగా. ఇలా వెళ్లి ఆ ద్రుపదుణ్ణి బంధించి తీసుకువచ్చి ద్రోణాచార్యులు వారి పాదాల మీద పడవేయగా, పెద్ద రాజు ఎవరు, పేదపారుండెవ్వడో పెద్ద రాజెవ్వడో అని ఇక్కడ ద్రోణాచార్యుల వారు, నా శిష్యుడు నిన్ను ఓడించాడు చూశావు కదా అని చెప్పని ఆ ద్రుపదుణ్ణి మరలా వదిలేసి పంపించి వేశారు. కౌరవ పాండవులకు విద్యలన్నీ కూడా నేర్పించి కృతహస్తుడైనాడు, కృతకృత్యుడైనాడు ద్రోణాచార్యుల వారి. ఆ వాళ్ళందరూ కూడా ద్రోణాచార్యుల వారికి నమస్కరించి మంగళవార్తలు రాస్తున్నారు.
1: మీరింతవరకు కురు పాండవాభ్యుదయం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే మొహమ్మద్ జుబైర్. ब्रिक्स देशों के मुख्य न्यायाधीशों का 3 दिन का सम्मेलन आज नई दिल्ली में शुरू हुआ. हमारी संवाददाता ने बताया है कि सम्मेलन में ब्रिक्स सदस्य और सहयोगी देशों के मुख्य न्यायाधीश और वरिष्ठ न्यायिक अधिकारी भाग ले रहे हैं.
3: भारत के मुख्य न्यायाधीश सूर्यकांत ने आज रूस, चीन, संयुक्त अरब अमीरात